శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్లో ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసారాలు ప్రారంభం. శక సంవత్సరం 1948 ఆశ్వయుజ మాసం 13వ రోజు అనగా 2026వ సంవత్సరం అక్టోబర్ నెల 5వ తేదీ సోమవారం. ఇప్పుడు సమయం 5:56 దాటి 10 సెకండ్లు. శ్రోతలందరికీ శుభోదయం.

0: సుప్రభాత వేళ ఆధ్యాత్మిక సౌరభాలతో శ్రోతల్ని భక్తి పారవశ్యుల్ని చేస్తూ తరింపజేస్తున్న కార్యక్రమం భక్తి రంజని.
1: ప్రతిరోజు ఉదయం 6:10 నుండి 6:40 వరకు
0: భక్తి రంజని వినండి, తరించండి.

శ్రోతలు ఇంతవరకు భక్తిరంజని కార్యక్రమంలో శ్రీ శివభక్తి గీతాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం ఈనాటి సూక్తిసుధ కార్యక్రమంలో జె. చంద్రశేఖర శర్మ గారి హితోక్తులు వింటారు.

कराग्रे वसते लक्ष्मी करमध्ये सरस्वती करमूल्य स्थितो ब्रह्मे प्रभात करदर्शनं సూర్యోదయానికి ముందు నిద్రలేవమని నిర్దేశిస్తుంది మన ధర్మం. ఉదయాన్నే లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు మనిషి చేయాల్సిన చేయదగిన చేయదగని దినచర్యల్ని వైదిక కర్మలన్నీ సమర్థంగా నిర్దిష్టంగా మానవాళికి తెలియజేసింది మన వేద ధర్మం. మనం ఆచరించే విధానాలేవి మూఢనమ్మకాలు కావు. ప్రతి ఆచరణ వెనుక ఒక శాస్త్రీయత కారణం ఉంది. సముద్రవస్తవే దేవి పర్వత స్థన మండలే విష్ణుపత్ని నమస్తుభ్యం పాదస్పర్శం క్షమస్వమే అని భూదేవిని ప్రార్థించమంటోంది. ఈ ప్రక్రియ అంతటికీ కనీసం 10 నిమిషాలు పడుతోంది. ఈలోగా మన శరీరం మత్తు వదిలి మామూలు స్థితికి వస్తుంది. ఒకసారిగా పక్క వీంచి లేవడం, వెంటనే లేచి నిలబడి చేయవద్దని, అలా చేస్తే ప్రాణహాని కలిగే అవకాశం ఉందని అంటున్నారు ఆధునిక వైద్య శాస్త్రవేత్తలు. మెలకు వచ్చిన 3 నిమిషాల పాటు అలాగే పడుకోవాలని, తర్వాత ప్రక్కకు తిరిగి లేచి కూర్చొని మరో 3 నిమిషాలు ఆగాగ లేవాలని చెబుతున్నారు. ఈ పని చేయమని మన పెద్దలు ఏనాడో చెప్పారు. అందుకే మన ఆచార వ్యవహారాలు, అలవాట్లు, ధార్మిక జీవన విధానంలోనూ ఆరోగ్యం దాగి ఉందని తెలుస్తోంది. మంటికి తాజం ఉన్నదే కాదు, తేజస్సు పవిత్రతను కలిగించేదే స్నానం. రూపం, తేజం, బలం, పవిత్రత, ఆయువు, ఆరోగ్యం, నిర్లోభం, దుస్వప్నం, తపస్సు, మేధస్సు వంటి 10 గుణాలు స్నానం చేసేవారికి కలుగుతాయి. అదేవిధంగా వేదంలోనే భద్రం కరియభి సునాయామి దేవాహ అంటే మధురమైన మంచి మాటలు మానవునికే గాక దేవతలకు కూడా ఎంతో ఇష్టమైనవి. కనుకనే దేవతలు స్తోత్ర ప్రియులైనారు. మధురమైన మాట పాట సత్యం హితంతో కూడింది కావాలి. అప్పుడే బంగారానికి మాధ్యమం సువాసన అల్లినట్టుంటుంది. మాట మనసును నొప్పించగలదు, ఒప్పించగలదు. కనుక నొప్పించే మాట కాకుండా నొప్పిని పోగేట్టే వాక్కే సత్యహితమైన మధురవాక్కు. మధురమైన మాట తేనె కంటే తీయమైనది పెద్దలు అంటారు. కనుకనే కవులు తేనె పలుకులని వర్ణిస్తారు. రాముని వర్ణించేటప్పుడు స్మితపూర్వ మధుర భాష అంటారు. చిరునవ్వులు చిందిస్తూ మధురంగా మాట్లాడడం మహాత్ముల లక్షణం. ఎదుటివాడి ఎంత కోపావేశంలో ఉన్నా మనం అతన్ని మధురంగా పలకరిస్తే అతడు ఆవేశాన్ని తగ్గించుకొని మన మాటలకు వశులై మనతో స్నేహంగా ఉంటారు. మధుర స్నేహానికి అమృత వాక్కులే కారణం. శ్రీకృష్ణుడు, శ్రీరాముడు మొదలగు పురాణ పురుషులు తమ మధుర వాక్కులచే ప్రపంచాన్ని ఆకాంక్షించారు. ప్రజా ప్రతి మంత్రం ఒక మధుర వాక్కే. కనుకనే దాన్ని జపించడం ద్వారా, స్మరించడం ద్వారా దేవతలు మనల్ని అనుగ్రహిస్తున్నారు. శ్రీకృష్ణుని గీతా సందేశమంతా మధుర వాక్యం గాయమే. అందుకే గీత యావత్ ప్రపంచానికి మార్గదర్శక గ్రంథమైంది. హనుమంతుడు సీతతో మాట్లాడిన సన్నివేశం, అక్కడి వార్తలను రామునికి విన్నవించిన సన్నివేశం మధుర వాక్కులకు నిలయం. గురువులు శిష్యుల హృదయంలో స్థిరమైన స్థానం సంపాదించుకోవాలంటే శిష్యుని తమ మధురమైన మాటలతో లాలించి బుజ్జగించి విద్య బోధించినప్పుడే ఆ స్థితి సాధ్యమవుతుంది. బాలకృష్ణుడు దూకుడు చేష్టలన్నింటినీ యశోద మధురవాక్కులతోనే సహించి దండించింది. కానీ కఠినంగా ఏనాడు మాట్లాడలేదు. కనుక ప్రవృత్తి జీవితమైనా ఆధ్యాత్మిక జీవితమైనా మధురవాక్కులపైనే పురోగతి ఆధారపడి ఉంటుంది. నోరు మంచిదైతే ఊరు మంచిది అవుతుందనే సామెత ఈ మధురవాక్కును వడబోసి తీర్చిద్దిన అమృత సారం. మన సంస్కారం నమస్కారం చేర్పింది. కానీ ఆధునిక పొగడలతో కలచలనలు నేర్పలేదు. ఫ్యాషన్లు, విలాసాలకు అలవాటు పడిన సాంప్రదాయ జీవితానికి నోచుకోవడం లేదు. విదేశాలని భోగాలని

0: కాదు రోగాలను దిగుమతి చేసుకుంటున్నాం కనుక సత్ సంప్రదాయాలను పాటిస్తూ ఆరోగ్య భాగ్యంగా సంతోషంగా ఉండటానికి అందరూ కృషి చేద్దాం, మన ఆచారాలను కాపాడుకుందాం. అందుకే నమస్కారమే సంస్కారం కూడా.
1: శ్రోతలు ఇంతవరకు సూక్తి సుధ కార్యక్రమంలో జయ చంద్రశేఖర శర్మ గారి హితోక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 6:45 కావస్తుంది. మరి కాసేపట్లో ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:55 సంస్కృతంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పోపూరి మురళీకృష్ణ ప్రసాద్. ముఖ్యాంశాలు. వైఎస్ఆర్ కడప జిల్లాలో జలజీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్ధికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ వెల్లడించారు. వైఎస్ఆర్ కడప జిల్లా ప్రొద్దుటూరులో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఇందులో భాగంగా పర్యటన ఏర్పాట్లను జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్ సవిత నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, రాష్ట్ర వ్యాప్తంగా 30,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో 50,315 నీటి సరఫరా పనులు చేపట్టనున్నామని తెలిపారు.
1: మరి కడప జిల్లాలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ప్రజలకు మరి సాగునీరుతో పాటు త్రాగునీరు కూడా ఇవ్వాలనే గొప్ప సంకల్పంతో మరి జల్ జీవన్ మిషన్ ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేస్తూ, మరి 30,000 కోట్ల రూపాయలతో రాష్ట్ర వ్యాప్తంగా జల్ జీవన్ మిషన్ మరి ప్రారంభిస్తున్నాం అన్న విషయం కూడా తెలియజేసి, సుమారుగా 100,000 మంది దాకా రావచ్చు అనే అంచనా ఉంది. మరి 100,000 మంది వచ్చినప్పుడు ఏ విధంగా సదుపాయాలు ఉండాలి, వారికి భోజన వసతి కావచ్చు, ట్రాన్స్పోర్ట్ విషయం కావచ్చు, ట్రాఫిక్, మెడికల్, మరి వాష్రూమ్స్ కావచ్చు, అన్ని విధాలుగా మరి ఏర్పాట్లు కూడా పరిశీలిస్తున్నామన్న విషయం కూడా తెలియజేస్తున్నారు.
0: రైతుల సంక్షేమం, పేదల గృహ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం అదనపు నిధులు, అనుమతులు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరారు. ఈ మేరకు కేంద్ర వ్యవసాయ గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ కు 2 వేర్వేరు లేఖలు రాశారు. ఖరీఫ్ 2026లో పీఎం ఆశా పథకం కింద 9 రకాల పంటలను ఆంధ్రప్రదేశ్ మార్క్ ఫెడ్ ద్వారా 100% కొనుగోలు చేసేందుకు ముందస్తు అనుమతి ఇవ్వాలని కోరారు. అలాగే హౌసింగ్ ఫర్ ఆల్ కార్యక్రమంలో భాగంగా మరో 6 లక్షల ఇళ్లను మంజూరు చేయాలని కోరారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాళహస్తి పర్యటనలో భాగంగా వేడం గ్రామంలో సాగు చేస్తున్న ఉద్యాన పంటలను కేంద్ర మంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రైతు ఆదాయ వనరుల గురించి అడిగి తెలుసుకున్నారు. రైతులకు గిడ్డంగులు, ట్రాక్టర్లు, ఇతర వ్యవసాయ పరికరాలను మరింత అందుబాటులోకి తీసుకురావాలని బీజేపీ రాష్ట ఉపాధ్యకులు కోవల ఆనంద్ కేంద్ర మంత్రికి వినతిపత్రం అందజేశారు. కాగా అంతకుముందు కేంద్ర మంత్రి శ్రీ జ్ఞానప్రసూనాంబ సమేత శ్రీకాళహస్తీశ్వర స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల్ల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. మెదక్ జిల్లా తూప్రాన్ మండలం బ్రాహ్మణపల్లిలో

0: ఒక దిక్సూచిలాగా ఈ యొక్క కొత్త అడుగు ఈ భూమి పూజ కార్యక్రమం అని ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను. దాదాపు 400 కోట్ల రూపాయల పెట్టుబడితో అమూల్ బ్రాండ్కు సంబంధించినటువంటి ఈ డైరీ ప్లాంట్ ఏర్పాటు కాబోతుందన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా మనవి చేస్తున్నాను.
1: సంక్షేమ వసతి గృహాల విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలా శ్రీబాల వీరాంజనేయ స్వామి అధికారులను ఆదేశించారు. చిత్తూరు, తిరుపతి, అన్నమయ్య జిల్లాల సంక్షేమ శాఖ అధికారులతో తిరుపతిలో మంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, విద్యార్థులకు ప్రభుత్వం అందిస్తున్న దుస్తులు, బూట్లు వంటి సౌకర్యాలు ప్రతి ఒక్కరికి తప్పనిసరిగా అందించాలని సూచించారు. 10వ తరగతి ఇంటర్మీడియట్ పరీక్షల్లో 100% ఉత్తీర్ణత సాధించేలా ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని, విద్యార్థుల ప్రగతిని నిరంతరం పర్యవేక్షించాలని అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు.
2: ప్రజాసేవతో దేశసేవలో భాగంగా ఒక జిల్లా ఒక ఉత్పత్తి అన్న అంశంపై ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది. అలాగే వామపక్ష తీవ్రవాద రహిత భారత్ అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఈ రోజు ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది.
1: వైద్య రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన పెంపొందించేందుకు వైద్య సదస్సులు దోహదపడతాయని ఆంధ్రప్రదేశ్ పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ అన్నారు. తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో ఇండియన్ సొసైటీ ఆఫ్ ఎలక్ట్రోకార్డియాలజీ ఆధ్వర్యంలో నిర్వహించిన ఐసెకాన్ 2026 జాతీయ వైద్య సదస్సులో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్టంలో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి వైద్యులు సహకరించాలని కోరారు. ఇతర ప్రాంతాల నుంచి చికిత్స కోసం వచ్చే వారికి మెరుగైన వైద్య సేవలు అందించాలని సూచిస్తూ,
3: మెడికల్ టూరిజం ను కూడా అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది రాష్ట్రంలో. ఎందుకంటే రాష్ట్రంలో అనేక పెద్ద పెద్ద హాస్పిటల్స్, మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ వచ్చాయి. అందువల్ల వేరే ప్రాంతాల నుంచి చాలా మంది ఇక్కడికి వచ్చి చికిత్స చేయించుకుంటున్నారు. కనుక మెడికల్ టూరిజం ని, వెల్నెస్ సెంటర్స్ ని ఏర్పాటు చేయడంలో డాక్టర్లందరూ కూడా కీలకమైన పాత్ర పోషించాలని కోరాను. ఈ డెలిబరేషన్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా పేద ప్రజలకి, సామాన్య మానవులకు కూడా గుండె జబ్బుల విషయంలో పూర్తి అవగాహన వచ్చి తద్వారా వాళ్ళ ఆరోగ్యాన్ని మెరుగుపరచుకునే విధంగా కృషి చేసే విధంగా ఈ కాన్ఫరెన్స్ ఉండాలనేటువంటి మాట వారికి తెలియజెప్పాం.
1: ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం జిల్లా టెక్కలి, ఇచ్చాపురం జాతీయ రహదారి మరమ్మతు పనులు తక్షణమే చేపట్టాలని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అధికారులను ఆదేశించారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలతో టెక్కల నుంచి ఇచ్చాపురం వరకు జాతీయ రహదారిపై పలుచోట్ల పెద్ద గోతులు ఏర్పడి వాహనదారులు ఇబ్బందులు పడుతున్న విషయాన్ని మంత్రి సమీక్షించారు. ఈ మేరకు జాతీయ రహదారుల అధికారులతో మాట్లాడి రహదారి పరిస్థితిని తెలుసుకున్నారు. వాహనదారులకు ఇబ్బందులు లేకుండా వెంటనే పనులు చేపట్టాలని ఆదేశించారు. ఉద్యాన రంగం అభివృద్ది, రైతుల ఆదాయం పెంపే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చర్యలు చేపడుతుందని వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు తెలిపారు. రాయలసీమలో ఉద్యాన రంగాన్ని మరింత అభివృద్ది చేసేందుకు గ్లోబల్ హార్టికల్చర్ హబ్ రైజింగ్ రాయలసీమ కార్యక్రమం కింద పెట్టుబడుల కోసం ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని ఒక ప్రకటనలో తెలిపారు. రైతులకు సూక్ష్మ సేద్యం, ఆయిల్ పామ్ సాగును ప్రోత్సహిస్తున్నామని చెప్పారు. రైతులకు పంట నష్ట సమయంలో ఆర్థిక భరోసా కల్పించేందుకు పంటల బీమా అమలు చేస్తున్నామని మంత్రి వివరించారు. ఆంధ్రప్రదేశ్లోని బనగానపల్లెను అభివృద్దిలో ఆదర్శ పట్టణంగా తీర్చిదిద్దుతామని రహదారులు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి తెలిపారు. నంద్యాల జిల్లా బనగానపల్లిలో నిర్మాణంలో ఉన్న నూతన ఆర్డీఓ కార్యాలయ భవనం, డ్రైనేజీ, బైపాస్ రహదారి పనులను మంత్రి నిన్న పరిశీలించారు. పనుల పురోగతి, నాణ్యత ప్రమాణాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. నిర్మాణ పనులను వేగవంతంగా పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన మౌలిక వసతులు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల నిర్మాణంతో ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడతాయని తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. ఖమ్మం జిల్లా ఎర్రుపాలెంలో పలు అభివృద్ది పనులకు ఆయన నిన్న శంకుస్థాపన చేశారు. ఎర్రుపాలెం రింగ్ కూడల నుంచి స్టేషన్ రోడ్డు వరకు 5,35,00,000 రూపాయలతో చేపట్టనున్న రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేశారు. అలాగే రామాపురం నుంచి కొత్తపాలెం వరకు 6,50,00,000 రూపాయలతో నిర్మించనున్న మరో రహదారి పనులకు కూడా ఆయన శ్రీకారం చుట్టారు. ఈ సందర్భంగా భట్టి విక్రమార్క మాట్లాడుతూ, గ్రామీణ ప్రాంతాల్లో రహదారుల అభివృద్ది ఎంతో కీలకమని అన్నారు. మెరుగైన రహదారుల వల్ల ప్రజలకు రవాణా సౌకర్యాలు అందుబాటులోకి రావడంతో పాటు గ్రామాల అభివృద్దికి కూడా దోహదపడుతుందని పేర్కొన్నారు. వాతావరణం. దక్షిణ కోస్తా ఆంధ్రప్రదేశ్, దాని పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తు వరకు ఉపరితల ఆవర్తనం విస్తరించి ఉందని, అలాగే ఆంధ్రప్రదేశ్ యానాం పరిసర ప్రాంతంలో దిగువట రూపావరణంలో ఆగ్నేయ నైరుతి దిశల నుంచి గాలులు వీస్తున్నాయని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. వీటి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. అలాగే తెలంగాణలోని పలు జిల్లాల్లో

0: రోజు రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్ కడప జిల్లాలో జల్జీవన్ మిషన్ అమరజీవి జలధార కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ ఈరోజు ప్రారంభిస్తారు. ఉద్యాన పంటల సాగుతో రైతులు అధిక లాభాలు పొందవచ్చని కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ సహాయ మంత్రి రామ్నాథ్ ఠాకూర్ తెలిపారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి సహకార సంఘాలు కీలకమని కేంద్ర బొగ్గుగల శాఖ మంత్రి జి కిషన్ రెడ్డి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లో ఆరోగ్య పర్యాటకం, ఆరోగ్య కేంద్రాల అభివృద్దికి చర్యలు తీసుకుంటున్నామని పర్యాటక శాఖ మంత్రి కందర దుర్గేష్ వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఇయం ఆకాశవాణి. సంప్రతి వార్తాః శ్రూయంతాం ప్రవాచకః పునీత త్రిపాఠి. अथ वार्ताः. अद्य नवदिल्ल्यां प्रधानमंत्री नरेन्द्र मोदी स्विट्जरलैंड देशस्य राष्ट्रपतिना गाय पार्मेलिन इत्यनेन
2: अद्य प्रातः वरिष्ठैः अधिकारिभिः व्यापार नेतृभिः च युतेन उच्चस्तरीय प्रतिनिधि संघेन सह भारतस्य त्रिदिवसीयायां आधिकारिक यात्रायां आगमिष्यति. श्रीमोदी तथा राष्ट्रपतिः पार्मेलिनः च व्यापार निवेशः, विज्ञानं, प्रौद्योगिकी, नवान्वेषणं, गतिशीलता, संस्कृतिः, जनसंपर्कः इत्यादिषु विस्तृत क्षेत्रेषु द्वैपाक्षिक सहयोगस्य प्रगतेः समीक्षां करिष्यतः. राष्ट्रपतिः द्रौपदी मुर्मुः, विदेश मंत्री डॉक्टर एस जयशंकरः अपि तेन सह मेलनं करिष्यतः. विदेशमंत्री डॉक्टर एस जयशंकरः अवदत् यत् भारतस्य सुरक्षायाः, क्षेत्रीय अखण्डतायाः च संकटस्य समये रूस देशः अनेकविधैः भारतस्य पक्षे आसीत्. नवदिल्ल्यां द्विषष्ठितमे म्यूनिख सुरक्षा सम्मेलने भाषमाणः विदेशमंत्री अवधानं दत्तवान् यत् यदा विश्वस्य अधिकांशः भागः भारतस्य अनन्तरं सैन्यशासनस्य समर्थनम् इच्छति स्म तदा रूसदेशः एकः देशः आसीत् येन सह भारतस्य सम्बन्धः अतीव उत्तमः आसीत्. सः अवदत् यत् भारतरसिया सम्बन्धाः परम्परया अनेकैः विधैः निर्मिताः सन्ति. सः अवदत् यत् अद्य द्वैपाक्षिकसम्बन्धः, आर्थिकसम्बन्धः च ततः परं विस्तृतः. डॉक्टर जयशंकरः अवदत् यत् द्वयोः देशयोः मध्ये सैन्यस्य, परमाणोः, अन्तरिक्षस्य च घटकाः सन्ति, अपि च व्यापारस्य, निवेशस्य महती मात्रापि अस्ति. संस्कृतवार्तायाः संस्करणमिदम् इदानीम् आकाशवाणीतः प्रसार्यते.
3: यात्रारताः अपि जगद्वृत्तान्तेन सह एकीभूताः तिष्ठन्तु. एक्स पटले @AIRNewsAlerts इत्यनुगच्छन्तु. पीबी शब्द माध्यमेन च आकाशवाणी वार्ताः श्रृण्वन्तु.
1: भारत कनाडा देशौ अद्य ओटावा नगरे प्रस्तावितस्य व्यापक आर्थिक सहभागित्व संधेः पंचम चरणीय वार्तालापं प्रारब्धवन्तौ. उभयोः 26,000-तमवर्षस्य अन्तपर्यन्तं व्यापारसन्धिं समापयितुं लक्ष्यमस्ति. द्वयोः देशयोः मुख्यवार्ताकाराणां नेतृत्वे पञ्चदिवसीयः चक्रः अस्मिन् मासे 9 दिनाङ्कपर्यन्तं प्रचलिष्यति. पूर्वं गतमासस्य 18 दिनाङ्के नवदिल्ल्यां परिसमाप्तम् अभवत्. अधुना अधिकारिणः अन्तिमस्वरूपे द्रुतगत्या प्रगतिं कर्तुं प्रणोदयन्. मार्गपरिवहन राजमार्गमन्त्रालयः अद्यारभ्य गुजरातराज्ये 2-दिवसीयस्य चिन्तनशिबिरस्य आयोजनं करिष्यति. अस्मिन् सम्मेलने केन्द्रस्य, राज्यानां, कार्यान्वयन अभिकरणानां च वरिष्ठप्रतिनिधयः सम्मिलिताः भविष्यन्ति. येन ते देशे राजमार्गस्य मूलसौकर्याणां विकासस्य वितरणस्य च विषये प्रमुखविषयेषु चर्चां करिष्यन्ति। कार्मिक लोक अभियोग निवृत्ति वेतन मंत्री डॉक्टर जितेंद्र सिंह अद्य नवदिल्ल्यां सप्तदशतमे निवृत्ति वेतन न्यायालयस्य अध्यक्षता करिष्यति। कार्मिक लोक परिवाद निवृत्ति वेतन मंत्रालयः सूचितवान् यत् अतिवरिष्ठ निवृत्ति वेतन ग्रहीतानां परिवार निवृत्ति वेतन ग्रहीतानां च दीर्घकालं यावत् विलंबितानां सप्तनवत्यधिक 800 यावत् परिवादानां निवारणं भविष्यति। फुटबॉल क्रीडायां गत विजेता मोहन बागान सुपर जायंट्स दलेन पंजाब एफसी इत्येतं दलं पेनाल्टी द्वारा 4-3 अंकैः पराजित्य अंतिम स्पर्धायां स्वस्थानं रक्षितम्।
4: नमस्कार, आकाशवाणी
5: आकाशवाणी निजामाबाद केंद्रं समयं 7 गंटलु। ప్రసార వివరాలు 103.2 మెగాహెర్ట్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్లో ఈరోజు ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలను తెలుసుకుందాం. ముందుగా ఈ ప్రసారంలో 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ఒక ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు. 8:15 ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. 8:45 సినీ రంజని సినిమా పాటలు వింటారు. హృదయ రాగాలు వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలకు తగిన కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం హృదయ రాగాలు. మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపించడానికి మా ఫోన్ నెంబర్ 8462245066 అనే నెంబర్కి. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 12:00 హిందీలో వార్తలు, 12:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:10 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 12:30 తెలుగులో వార్తలు, 1:10 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి రిలే అవుతాయి. 12:40 తిరిగి 1:20 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 3:00 వివిధ భారతి హిందీ కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి ముంబై కేంద్రం నుండి. సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాలలో 5:00 అభిరుచి శ్రోతలకు నచ్చిన పాటలను ఉత్తరాల ద్వారా కోరుకునే కార్యక్రమం. 5:30 యువవాణి యువజనుల కార్యక్రమం ప్రసారమవుతుంది. సాయంత్రం 6:00 హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు, 6:20 సంస్కృతంలో వార్తలు. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. 6:10 తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

6:30 సమాచార దర్శిని లేదా ప్రబోధ గీతం వింటారు. 6:35 సినీ రాగాల మాలిక సినీ రంజని. 6:50 వ్యవసాయ సూచనలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి కార్యక్రమం వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో కొన్ని శ్రోతలు జానపద గీతాలు వింటారు. 8:45 రాత్రి 11:00 హిందీలో వార్తలు. 9:00

రాత్రి 11:05 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్. ఈ కార్యక్రమాలన్నీ ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. రాత్రి 10:00 అందరినీ ఎంతగానో అలరింపచేస్తాయి ఆనాటి గీతాలు, ఈనాటి మధుర గీతాలతో. 11:10 ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ సాయంత్రం ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. శ్రోతలు ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 7:05 కావస్తుంది. మరి కాసేపట్లో తెలుగులో వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్య అంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు న్యూఢిల్లీలో స్విస్ అధ్యక్షుడు గై ఫార్మాలిన్తో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. ఈ సమావేశంలో భాగంగా ఇరు దేశాల మధ్య వాణిజ్యం, పెట్టుబడులు, విజ్ఞాన శాస్త్రం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలు, రవాణా, సంస్కృతితో పాటు పలు కీలక రంగాల్లో ద్వైపాక్షిక సహకార పురోగతి సమీక్షిస్తారు. అలాగే ఈ సాయంత్రం రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కూడా గై ఫార్మాలిన్ కలుస్తారు. విదేశ వ్యవహారాల శాఖ మంత్రి డాక్టర్ జయశంకర్ ఆయన్ని మర్యాదపూర్వకంగా కలుస్తారు. స్విస్ అధ్యక్షుడిగా ఫార్మాలిన్ భారత్లో పర్యటించడం ఇదే మొదటిసారి అయినప్పటికీ ఈ ఏడాది ఆయనకు ఇది 2వ పర్యటన కావడం విశేషం. అంతకుముందు ఈ ఏడాది ఫిబ్రవరిలో న్యూఢిల్లీలో జరిగిన ఏఐ ఇంపాక్ట్ సదస్సులో పాల్గొనేందుకు భారత్ సందర్శించారు. భారత్ ఇప్టా వాణిజ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం అమల్లోకి వచ్చి 1 సంవత్సరం పూర్తయిన సందర్భంగా 7 అక్టోబర్ జరిగే 2వ భారత్ ఇప్టా ప్రాస్పరిటీ సమ్మిట్లో పాల్గొంటారు. ఇప్టా దేశాల్లో స్విట్జర్లాండ్ భారతదేశానికి అతిపెద్ద వాణిజ్య పెట్టుబడి భాగస్వామిగా ఉంది. ఆసియా క్రీడల్లో అద్భుత ఫలితాలు సాధించిన భారత క్రీడాకారులకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా అభినందనలు తెలిపారు. అంకితభావం, నిబద్ధతతో దేశానికి ప్రాతిధ్యం వహించిన ప్రతి భారతీయ క్రీడాకారుణ్ణి చూసి దేశం గర్విస్తోందని రాష్ట్రపతి ఎక్స్వేదిగ్గా పేర్కొన్నారు. పట్టుదల, అభిరుచి, అసాధారణ క్రీడాస్ఫూర్తితో దేశానికి ప్రాతినిధ్యం వహించిన ప్రతి ఒక్కరిని మోదీ అభినందించారు. భారత అథ్లెట్లు తమ అద్భుత ప్రదర్శనతో భారతదేశం గర్వించదగ్గ రీతిలో కిరీటాన్ని మరింత ప్రకాశవంతం చేస్తారని పేర్కొంటూ వారి భవిష్యత్ ప్రయత్నాలకు అమిత్ షా శుభాకాంక్షలు తెలిపారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన 62వ మ్యూనిత్ సెక్యూరిటీ సదస్సులో మాట్లాడుతూ ప్రపంచంలో చాలా దేశాలు సైనిక పాలనకు మద్దతిస్తున్న సమయంలో రష్యాతో భారత్ సంబంధాలు ఎంతో బలంగా ఉన్నాయని పేర్కొన్నారు. ఇరు దేశాల మధ్య సంబంధాలు కేవలం రక్షణ రంగానికే పరిమితం కాకుండా ఆర్థిక భాగస్వామ్యంగా మారాయని తెలిపారు. సైనిక, అణు, అంతరిక్ష రంగాలతో పాటుగా వాణిజ్యం, పెట్టుబడులు గణనీయంగా పెరిగాయని చెప్పారు. ఇదిలా ఉంటే రష్యా ఉక్రెయిన్ సంఘర్షణ దురదృష్టకరమని పేర్కొన్న జయశంకర్ ఈ సంక్షోభం తొందరగా ముగిలేని భారత్ కోరుకుంటున్నట్టుగా తెలిపారు. చర్చలు, దౌత్య మార్గాల ద్వారా సమస్యకు పరిష్కారం లభిస్తుందని భారత్ విశ్వసిస్తుందన్నారు. నౌకల రక్షణ సహశాంతి స్థాపనకు రష్యా ఉక్రెయిన్లతో భారత్ చర్చలు జరుపుతోందని వెల్లడించారు. భారత్ కెనడా దేశాల మధ్య ఆర్థిక భాగస్వామ్య ఒప్పందం 5వ విడత చర్చలు ఈరోజు ఒటావాలో ప్రారంభమవుతాయి. ఈ ఏడాది చివరి నాటికి ఈ వాణిజ్య ఒప్పందం పూర్తి చేయడమే లక్ష్యంగా ఇరు దేశాలు ముందుకు వెళుతున్నాయి. 5 రోజుల పాటు సాగే ఈ చర్చలు ఈ నెల 9 వరకు కొనసాగుతాయి. ఈ ఏడాది మార్చిలో న్యూఢిల్లీలో జరిగిన సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కెనడా ప్రధాని మార్క్ కార్ని ఈ ఒప్పందం పూర్తి చేసేందుకు ఈ ఏడాది చివరికి గడువు నిర్దేశించుకున్నారు. అలాగే ఇంధన, కీలక ఖనిజాల రంగాల్లో ద్వైపాక్షిక సహకారం మరింత బలోపేతం చేయాలని నిర్ణయించారు. ఈ సమగ్ర వాణిజ్య విధానం ద్వారా 2030 నాటికి ద్వైపాక్షిక వాణిజ్యాన్ని 4.65 లక్షల కోట్లకు పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. 2024-25 సంవత్సరంలో భారత్ కెనడా ద్వైపాక్షిక వస్తువుల వాణిజ్యం 8.66 బిలియన్ అమెరికన్ డాలర్ నమోదు

0: కాగా కెనడాకు భారత్ ఎగుమతులు 4.22 బిలియన్ డాలర్స్ కు చేరాయి. ఈరోజు న్యూఢిల్లీలో 17వ పెన్షన్ అదాలత్ కు సిబ్బంది ప్రజా ఫిర్యాదులు పెన్షన్ల శాఖ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అధ్యక్షత వహిస్తారు. సీనియర్ పెన్షనర్లు కుటుంబ పెన్షన్లకు సంబంధించి చాలా కాలంగా పెండింగ్ లో ఉన్న 897 ఫిర్యాదుల పరిష్కారం కోసం స్వీకరిస్తారని మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా ఈ ఏడాది మే 13 నిర్వహించిన 16వ పెన్షన్ అదాలత్ విజయగాథల కరపత్రాలు జితేంద్ర సింగ్ ఆవిష్కరిస్తారు. 2017 నుంచి ఇప్పటివరకు నిర్వహించిన 16 విడతల పెన్షన్ అదాలత్ల్లో మొత్తం 28,797 ఫిర్యాదులకు గాను 20,676 ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ అదాలత్ ద్వారా వృద్ధ పెన్షనర్లకు సత్వర న్యాయం లభిస్తుందని అధికారులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. పేద కుటుంబాలకు పక్కా ఇళ్లు నిర్మించి ఇవ్వడంలో ఆంధ్రప్రదేశ్కు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తుందని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ చెప్పారు. గుంటూరు జిల్లాలో బుర్రిపాలెం గ్రామంలో 3D కాంక్రీట్ ప్రింటింగ్ సాంకేతికతతో ఇళ్ల నిర్మాణానికి ఉద్దేశించిన పైలట్ ప్రాజెక్టును ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుతో కలిసి కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ నిన్న ప్రారంభించారు. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ్ 2.0 కింద ఆంధ్రప్రదేశ్కు 3 లక్షల ఇళ్ల నిర్మాణానికి సంబంధించి తొలి విడత నిధులు కేంద్ర మంత్రి అందించారు. మొత్తం 3,600 కోట్ల రూపాయలు విలువైన ఈ నిధులను ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా చౌహాన్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్కు కేంద్రం ఇప్పటికే 3 లక్షల ఇళ్లు మంజూరు చేసిందని తెలిపారు.
1: 3D కాంక్రీట్ ప్రింటింగ్ టెక్నాలజీ ఏక్ నయీ టెక్నాలజీ సే యే మకాన్ హమ్ బనానే వాలే హై జిస్మే సమయ కమ్ లగేగా హమారీ కోషిష్ హోగీ ఇస్ టెక్నాలజీ కో భీ ప్రయోగ్ కే తౌర్ పర్ అప్నా రహే హై కి యే మకాన్ 6 మహీనే కే అందర్ కంప్లీట్ హో ఉస్మే లాగత్ భీ కమ్ ఆయే లేబర్ భీ కమ్ లగే ఔర్ ఉస్మే ఉన్కీ ఏజ్ భీ జ్యాదా హో జ్యాదా సమయ తక్ చలే.
0: అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. బోగిబిల్ టెర్మినల్ వద్ద జరిగే ఈ కార్యక్రమంలో అస్సాం ముఖ్యమంత్రి హిమంత విశ్వశర్మ వర్చువల్గా పాల్గొంటారు. ఈ నౌక అస్సాం పెట్రో కెమికల్స్ నుంచి మిథనాల్ను తీసుకుని బంగ్లాదేశ్లో ఢాకాలో పాంగావ్ పోర్టుకు బయలుదేరుతుంది. బ్రహ్మపుత్ర నదిపై ఉన్న జాతీయ జలమార్గం ఇండో బంగ్లాదేశ్ ప్రోటోకాల్ మార్గాన్ని దీనికి వినియోగిస్తున్నారు. స్వాతంత్ర్యం తర్వాత డిబ్రూగఢ్ నుంచి విదేశాలకు కార్గో వెళ్లడం ఇదే ప్రథమం. చరిత్రలో డిబ్రూగఢ్ కీలక నది ఓడరేవుగా ఉండేది. ఈ పునరుద్ధరణతో ఈశాన్య ప్రాంతాల్లో అంతర్గత జలమార్గ రవాణా బలోపేతం కానుంది. మై భారత్ వేదిక ద్వారా నిన్న దేశవ్యాప్తంగా 150కి పైగా ప్రాంతాల్లో నష్యా ముక్త్ యువ వాక్తాన్ను కేంద్ర యువజన వ్యవహారాలు క్రీడల మంత్రిత్వ శాఖ నిర్వహించింది. వికసిత్ భారత్ కోసం నష్యా ముక్త్ యువ ప్రచారంలో భాగంగా జరిగిన ఈ కార్యక్రమంలో 100,000 మందికి పైగా యువత పాల్గొన్నారు. మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే నష్టాలపై అవగాహన కల్పించడం, ఆరోగ్యకర జీవనశైలి ప్రోత్సహించడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశ్యం. ఇందులో భాగంగా 3 నుంచి 5 కిలోమీటర్ల వరకు నడక, వీధి నాటకాలు, రచనలు తదితర అవగాహన కార్యక్రమాలు నిర్వహించారు. పెద్ద సంఖ్యలో పాల్గొన్న యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉంటామని, మాదక ద్రవ్యరహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రాగల 2 రోజుల్లో విదర్భ, మహారాష్ట, ఛత్తీస్గఢ్ నుంచి నైరుతి ఋతుపవనాలు నిష్క్రమించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉత్తరాఖండ్, తెలంగాణ, పశ్చిమ బెంగాల్, లక్షద్వీపుల్లో ఈరోజు ఉరువులు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురలో కూడా ఇలాంటి పరిస్థితి ఉంటుందని అంచనా వేస్తుంది. ఇదిలా ఉంటే రేపటి వరకు ఆంధ్రప్రదేశ్లో ఈదురుగాలు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో ఆసియా క్రీడలు అధికారికంగా ముగిశాయి. 2 వారాలకు పైగా సాగిన ఈ క్రీడలు ముగిసినట్టుగా ఒలింపిక్ కౌన్సిల్ ఆఫ్ ఆసియా అధ్యక్షుడు అధికారికంగా ప్రకటించారు. ఆసియా క్రీడల సాంప్రదాయ జ్వాల పథకాన్ని 2030వ సంవత్సరంలో తదుపరి ఆసియా క్రీడలకు ఆతిథ్యం ఇవ్వనున్న ఖతార్ ప్రతినిధులకు అందించారు. ముగింపు వేడుకల్లో 2 స్వర్ణాలు, 1 రజతం సాధించిన భారత షూటర్ నీరు ఢండా భారత పతాకధారిగా వ్యవహరించారు. ఈ ఆసియా క్రీడల్లో 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఈజిప్ట్లో కైరోలో జరుగుతున్న బ్యాడ్మింటన్ వరల్డ్ జూనియర్ మిక్స్డ్ టీమ్ ఛాంపియన్షిప్లో భారత్ జట్టు ఈరోజు తమ మ్యాచ్లు ప్రారంభిస్తుంది. ఇటీవల బ్యాడ్మింటన్ ఏషియా జూనియర్ ఛాంపియన్షిప్లో అండర్ 17 బాలికల సింగిల్స్ టైటిల్ గెలుచుకున్న తన్వీ పత్రి ఈ ఏడాది భారత్ జట్టుకు నాయకత్వం వహిస్తున్నారు. ఈ టోర్నమెంట్లో భారత్ గ్రూప్ D1లో పెరు అల్జీరియాతో కలిసి ఉంది. అల్జీరియాతో రేపు, పెరుతో మంగళవారం భారత్ తలపడుతుంది. ఈ మిక్స్డ్ టీమ్ ఈవెంట్లో మొత్తం 47 జట్లు పోటీ పడుతున్నాయి. కైరోలో జరుగుతున్న ఈ ఛాంపియన్షిప్ ఈ నెల 10న ముగుస్తాయి. గత ఏడాది గౌహత్రజన టోర్నమెంట్లో భారత్ కాంస్య పథకం సాధించి తొలి పథకాన్ని ఖాతాలో వేసుకుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్విస్ అధ్యక్షుడు గై ఫార్మలిన్తో ఈరోజు న్యూఢిల్లీలో సమావేశమై ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. భారత్ భద్రతకు ముప్పు వచ్చిన సమయంలో రష్యా ఎప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జైశంకర్ అన్నారు. అస్సాంలో డిబ్రూగఢ్ నుంచి తొలి అంతర్జాతీయ కార్గో నౌకా ప్రయాణాన్ని కేంద్ర నౌకాశ్రయాలు, షిప్పింగ్ శాఖ మంత్రి సర్బానంద సోనోవాల్ ఈరోజు ప్రారంభిస్తారు. జపాన్లో నాగోయా నగరం మిజుహో పార్క్ అథ్లెటిక్ స్టేడియంలో 2026 ఆసియా క్రీడలు ముగిశాయి. 21 స్వర్ణాలు, 27 రజతాలు, 37 కాంస్య పథకాలతో భారత్ మొత్తం 85 పథకాలతో 4వ స్థానంలో నిలిచింది. ఆకాశవాణి వార్తలంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
2: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:15.

ఈనాటి కార్యక్రమంలో ప్రబోధ గీతం భక్తి గీతం వింటారు. 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. 8:00 బృందావన్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఉషా నవీన్ గారు. కార్యక్రమంలో ముందుగా విందాం ప్రబోధ గీతం.

0: శ్రోతలు ప్రబోధ గీతాన్ని విన్నారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై ప్రభాత లహరి. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
1: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
1: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
1: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
4: ఫోన్ 08462253344.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
1: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9440044837. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
1: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
5: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
1: 24 గంటలు అత్యవసర సేవలు.
5: NABH గుర్తింపు.
1: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
5: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
5: దరమాండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
5: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
5: దరమాండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్. అబ్బా, పంటి నొప్పి.
5: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
1: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
5: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 9912317190.
6: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
5: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, MBBS, MS, ఆప్తాల్, టాపికల్, ఫాకో సర్జన్,
6: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్.
5: సెల్ 8639345694.
6: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
5: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, EHS, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: ప్రభాత లహరి వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 7:30 అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు.
7: మీ ఆరోగ్యానికి శ్రీ అభిలాషి సైబాల్.
8: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ SIR 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జైవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం శ్రీ మంజునాథ సినిమా కోసం SP బాలసుబ్రహ్మణ్య గారు పాడిన ఈ పాటను.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 7:30. అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో షుగర్ వ్యాధి రావడానికి కారణాలు, జాగ్రత్తల గురించి డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు తెలియజేస్తారు.
1: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్న వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: షుగర్ షుగర్ షుగర్ ఇటీవలి కాలంలో ఎక్కువగా వినపడుతున్న వ్యాధి, అంతకన్నా వేగంగా వ్యాపిస్తున్న వ్యాధి.
1: కారణాలు ఏవైనా కావచ్చు, కానీ ఇది ప్రాణాంతక వ్యాధిగా పరిణమిస్తూ జీవన విధానాన్ని అస్తవ్యస్తం చేస్తుంది.
2: సరైన కారణాలు తెలుసుకుని వ్యాధి నివారణ పద్ధతులు పాటించి దీన్ని నియంత్రించుకోవడమే ఏకైక మార్గం.
1: సంప్రదించాల్సిన చిరునామా
2: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్. ఫోన్ 9963090230.
3: గుడ్ మార్నింగ్ అండి. ఈ రోజు మనము ఇన్సులిన్ గురించి సంబంధించిన విషయాలు, డయాబెటీస్ ఇన్సులిన్ కి సంబంధము, తర్వాత ఇన్సులిన్ సంబంధించిన రకాలు, దాన్ని ఏ టైంలో వేసుకోవాలి, ఎలా వేసుకోవాలి, తర్వాత దాని అడ్వాంటేజెస్ డిసడ్వాంటేజెస్ వాటి గురించి చర్చించుకుందాం. ఫస్ట్ ఇన్సులిన్. ఇన్సులిన్ అంటే ఏంది? ఇన్సులిన్ అంటే హార్మోన్. ఈ హార్మోన్ ఏదైతే ఉందో బాడీలో బీటా కణాలను ఉంటాయి. ఇది ప్యాన్క్రియాస్ గ్రంథిలో, ప్యాన్క్రియాస్ అనే గ్రంథి ఉంటుంది, దాంట్లో ఆల్ఫా సెల్స్ ఉంటాయి, బీటా సెల్స్ ఉంటాయి. బీటా సెల్స్ లో ఇన్సులిన్ ఉత్పత్తి అవ్వడం జరుగుతుంది. యూజువల్ గా ఇన్సులిన్ ఈ హార్మోన్ ఏదైతే ఉందో ఉత్పత్తి తగ్గడం గాని, పనితత్వం తగ్గడం వల్ల కానీ డయాబెటీస్ రావడం జరుగుతుంది. సో ఇన్సులిన్ అనేది మనకు బాడీలో ఉత్పత్తి అయ్యే హార్మోన్. తర్వాత మనకు బయట నుండి ఇంజెక్షన్ రూపంలో కూడా తీసుకోవచ్చు. షుగర్ పేషెంట్స్ కి డెఫిషియన్సీ ఉంటుంది, బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గుతుంది కాబట్టి మనం బయట నుండి ఇన్సులిన్ ఇంజెక్షన్ రూపంలో తీసుకోవాల్సి ఉంటుంది. అయితే ఇన్సులిన్ టాబ్లెట్ రూపంలో అవైలబుల్ లేదు. మనకు టాబ్లెట్ల రూపంలో కూడా ట్రై చేశారు, ఓరల్ ఇన్సులిన్స్ ట్రై చేసినారు, కాకపోతే బయో అవైలబిలిటీ అంటారు. అంటే మనం 100 యూనిట్లు బాడీలో ఇనేల్ చేసినాం అనుకోండి, అది 10 యూనిట్లే పని చేస్తుంది. సో అది మళ్ళా బ్యాన్ చేయడం జరిగింది, దాన్ని మార్కెట్ నుండి విత్డ్రా చేయడం జరిగింది. ఈ ఇంజెక్షన్ రూపంలో ఏంటంటే సబ్క్యూటేనియస్, మన చర్మం కింద తీసుకోవడం అన్నట్టు. చాలా అంటే చిన్న నీడిల్స్ తో కూడా వస్తుంది ఇవాళ రేపు. మనకు బాటిల్స్ తీసుకునే వాళ్ళకి కూడా ఇన్సులిన్ 31 గేజ్ సిరింజెస్ వచ్చినాయి. మనకు దోమకుట్టు కన్నా తక్కువ నొప్పి ఉంటుంది, దోమకుడితే ఎంత నొప్పి ఉంటుందో దానికన్నా తక్కువ నొప్పి ఉంటుంది. కాకపోతే ఏంటంటే సబ్క్యూటేనియస్ లో అబ్జార్ప్షన్ మనకు 100% ఉంటుంది. సో ఇన్సులిన్ మనకు డిస్కవర్ చేసింది బ్యాంటింగ్ అండ్ బెస్ట్. ఇన్సులిన్ డిస్కవరీ కన్నా ముందు చాలా మంది డయాబెటీస్ పేషెంట్స్ మరణించడం జరిగింది. ఇన్సులిన్ డిస్కవరీ తర్వాత మనకు లైఫ్ చాలా చాలా ఎక్స్పెక్టెన్సీ పెరిగింది డయాబెటీస్ పేషెంట్స్ లో. సో ఇన్సులిన్ అనేది అద్భుతం. మనకు టోటల్ 6000 రకాల మందులు అవైలబుల్ ఉన్నాయి, వీటిలో ఇన్సులినే వన్ ఆఫ్ ద బెస్ట్ మెడిసిన్. అంటే దానికి ర్యాంకింగ్ 1 ర్యాంకింగ్ వచ్చింది. అంటే ఇది చాలా చాలా చాలా ఇంపార్టెంట్ మెడికేషన్. చాలా మంది షుగర్ పేషెంట్లు కొద్దిగా భయపడతా ఉంటారు ఇన్సులిన్. ఎందుకు భయపడుతుంటారంటే వాటితో మనకు నొప్పి వస్తుంది అనే ఫీలింగ్ ఉంటుంది. కానీ చాలా మంది పేషెంట్స్ ఉన్నారు 30 ఏళ్ళు 20 ఏళ్ళు కూడా ఇంజెక్షన్లు తీసుకునే వాళ్ళు ఉన్నారు. అంటే ఫస్ట్ ఒక 10-15 డేస్ నొప్పి లేకపోతే అబ్నార్మల్ ఫీలింగ్ ఉంటుంది, తర్వాత అసలు నొప్పి అనేది పేషెంట్స్ కంప్లైంట్ చేయట్లేదు. తర్వాత మనకు ఇన్సులిన్ వచ్చేసి ఎప్పుడు తీసుకోవాలనేది కూడా ఇంపార్టెంట్. ఇన్సులిన్ అనేది ఇప్పుడు మనకు మందులు ఇచ్చి చూసినాం, పెద్దవాళ్లలో టైప్ 2 డయాబెటీస్ అంటాము, అది కామన్. 90% పేషెంట్స్ టైప్ 2 డయాబెటీసే ఉంటారు. ఆ టైప్ 2 డయాబెటీస్ అంటే పెద్దవాళ్లకు వచ్చే డయాబెటీస్. దీంట్లో ఏంటంటే ఫస్ట్ 10-15 ఇయర్స్ టాబ్లెట్స్ తో పనిచేస్తుంది. ఒక్కోసారి హై డోస్ మందులు అంటే 3-4 రకాలు టాబ్లెట్స్ ఇచ్చినా గానీ షుగర్ కంట్రోల్ కాకపోవడం జరుగుతుంది, వాళ్లలో ఇన్సులిన్ ఇవ్వాల్సిన పరిస్థితి వస్తుంది. కొంతమందిలో 1-2 ఇయర్సే డయాబెటీస్ ఉంటుంది, కానీ కిడ్నీలో ప్రాబ్లమ్ స్టార్ట్ అవుతుంది మొదటి దశనో రెండో దశనో. సో కిడ్నీ ప్రాబ్లమ్ ఉన్న వాళ్ళకి బెస్ట్ మెడికేషన్ మనకి ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే మనకు షుగర్ కంట్రోలే కాకుండా బాడీలో చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మనకు మంచి తత్వం అనేది వస్తుంది, అంటే వెల్బీయింగ్ అంటాం మంచి తత్వం అనేది. తర్వాత బరువు పెరగడం జరుగుతుంది. బరువు అనేది చాలా మంది నెగిటివ్ సెన్స్ లో తీసుకుంటారు, కానీ ఇన్సులిన్ వల్ల బరువు ఏదైతే ఉందో మాంసం పెరగడం జరుగుతుంది, కొవ్వు పెరగదు. సో మాంసం ఏదైతే పోతుందో షుగర్ కంట్రోల్ లేని వాళ్ళలో, హై షుగర్ ఉన్న వాళ్లకు మాంసం పోతుంది బాడీ నుండి, వెయిట్ లాస్ వీక్నెస్ వస్తుంది. సో ఆ వెయిట్ లాస్ వీక్నెస్ రికవర్ తొందరగా చేస్తుంది ఇన్సులిన్. అంటే మాంసం పెంచుతుంది, వెయిట్ పెంచుతుంది, తర్వాత వెల్బీయింగ్ అనేది కూడా ఇంప్రూవ్ చేస్తుంది మనకు ఇన్సులిన్. అదే కాకుండా మనకు పేషెంట్స్ కొంతమంది గాయాలవుతాయి, కాళ్ళలో పుండ్లు గాయాలు ఇవి అవుతాయి. సో కాళ్ళల్లో రక్త సరఫరా నరాలను ఇంప్రూవ్ చేసే మందు కూడా ఇన్సులినే. ఇన్సులిన్ ఏంటంటే షుగర్ ఫాస్ట్ గా కంట్రోల్ చేయడమే కాకుండా మనకు కాళ్ళల్లో రక్త సరఫరా పెంచుతుంది, తొందరగా పుండు 2 నెలల్లో మానాల్సిన పుండు 1 మంత్లో మానే అవకాశం ఉంటుంది. వాళ్లకు 2 టాబ్లెట్స్ తో షుగర్ కంట్రోల్ ఉన్నా గానీ ఇన్సులిన్ ఇవ్వడం ద్వారా తొందరగా పుండు మానడం జరుగుతుంది. కాబట్టి టాబ్లెట్ డోస్ తగ్గించేసి వాళ్ళకు కొద్దిగా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత మనకు ఆపరేషన్ టైంలో కూడా విపరీతమైన స్ట్రెస్ ఉంటుంది, పేషెంట్స్ కి చాలా స్ట్రెస్ ఉంటుంది. ఆ టైంలో కూడా మనం ఇన్సులిన్ ఇవ్వడం వల్ల చాలా బెనిఫిట్ ఉంటుంది. మనకు ఆపరేషన్ కన్నా ఒక 15 డేస్ ముందు ఆపరేషన్ టైంలో హాస్పిటల్లో ఉన్న టైంలో ఒక 4-5 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, మళ్ళీ డిశ్చార్జ్ అయిన తర్వాత కూడా ఒక 15 రోజులు ఇన్సులిన్ ఇవ్వడం, దాని తర్వాత మళ్ళీ మనం టాబ్లెట్స్ కి షిఫ్ట్ చేయడం జరుగుతుంది. చాలా అంటే చిన్న చిన్న ఆపరేషన్స్ నుండి పెద్ద హార్ట్ ఆపరేషన్స్ దాకా టెంపరీగా అయినా ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్రెడీ షుగర్ 15 దాటిన వాళ్ళలో ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. బాడీలో ఇన్సులిన్ ఉత్పత్తి అనేది తగ్గిపోతుంది. మనం టాబ్లెట్స్ ద్వారా అధిక ఇన్సులిన్ బాడీలో ఉత్పత్తి చేయలేకపోతాం కాబట్టి బయట నుండి ఇన్సులిన్ ఇవ్వడం జరుగుతుంది. ఇన్సులిన్ తీసుకునే విధానం ఎక్కువ మనం వాడేది 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. 30/70 అంటే పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే 30% బ్రేక్ఫాస్ట్ తో పనిచేస్తుంది, మధ్యాహ్నము 70% పనిచేస్తుంది. అంటే పొద్దున వేసుకున్న ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. చాలా మంది ఏం చేస్తారంటే ఈ 30/70 ఇన్సులిన్ డాక్టర్ ప్రిస్క్రైబ్ చేస్తే మధ్యాహ్నము అన్నం టైంలో వేసుకుంటారు, నైట్ డిన్నర్ టైంలో వేసుకుంటారు. అది కూడా రాంగ్ అవుతుంది, ఎందుకంటే 6 అవర్స్ టైంలో మనం 2 ఇంజెక్షన్స్ తీసుకుంటున్నాం. అలా కాకుండా పొద్దున బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు, నైట్ డిన్నర్ కన్నా అరగంట ముందు వేసుకుంటే పొద్దున ఇన్సులిన్ 12 గంటలు, రాత్రి ఇన్సులిన్ 12 గంటలు పనిచేస్తుంది. పొద్దున మనకు టిఫిన్ తో పాటు మొత్తం ఇన్సులిన్ అంతా పనిచేయదు, ఓన్లీ 30% పనిచేస్తుంది. డ్యూరేషన్ ఆఫ్ యాక్షన్ 12 అవర్స్. చాలా మంది పేషెంట్ కంప్లైంట్ ఏంటంటే కొద్దినే ఫుడ్ తీసుకుంటాం సార్, ఇంత డోస్ ఇన్సులిన్ ఇస్తున్నారు ఏం కాదా సరిపోతుందా ఫుడ్ అనేది వాళ్ళ క్వశ్చన్. కానీ 30% ఇన్సులిన్ ఇంజెక్షన్ దాంట్లో పనిచేస్తుంది. తర్వాత చాలా మంది ఇన్సులిన్ ఫుడ్ తీసుకున్న తర్వాత తీసుకుంటారు ఇన్సులిన్. సో యూజువల్ గా మనకేంటంటే డైజెషన్ టైమ్ 1.5 అవర్, 1.5 అవర్ తర్వాత ఇన్సులిన్ పీక్ యాక్షన్ 2 అవర్స్. సో మనకు బ్రేక్ఫాస్ట్ కన్నా అరగంట ముందు వేసుకుంటే ఇన్సులిన్ యాక్షన్ 2 అవర్స్ కి వస్తుంది. మనం తీసుకున్న ఆహారం 1.5 అవర్ పడుతుంది డైజెస్ట్ కావడానికి. 1.5 అవర్ తర్వాత షుగర్ లెవెల్స్ పెరుగుతాయి రక్తంలో. అదే టైంలో మనకి ఇన్సులిన్ పనిచేసి ఆ షుగర్ లెవెల్స్ తగ్గించింది అనుకోండి, మనకు బెస్ట్ రిజల్ట్ ఉంటుంది. ఎలాగో తీసుకుంటున్నాం ఇంజెక్షన్, ఆ తీసుకునేది ఏదో కరెక్ట్ పద్ధతిలో టిఫిన్ కన్నా అరగంట ముందు తీసుకోవాలి. తర్వాత చాలా మంది చేయలకు ఇన్సులిన్ తీసుకుంటారు చేయళ్ల మీద. ఆ చేయళ్ల మీద అయితే మనకు మచ్చలు కనబడతాయి, తర్వాత అక్కడ ఫ్యాట్ కంటెంట్ ఎక్కువ ఉంటుంది, నొప్పి ఎక్కువ ఉంటుంది. యూజువల్ గా పొట్ట మీద తీసుకోవడం బెటర్ పొద్దున టైంలో, సాయంత్రం టైం తొడల మీద తీసుకోవడం బెటర్. మళ్ళీ తీసుకున్న చోటనే కాకుండా మార్చుకుంటూ ఒక్కొక్క పొజిషన్ మార్చుకుంటూ, అంటే రౌండ్ సర్కిల్ లాగా ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ ఒకరోజు ఇక్కడ అన్నట్టు తొడ చుట్టుపక్కల మొత్తం తీసుకోవడం, కడుపు చుట్టుపక్కల తీసుకోవడం, ఒక తీసుకున్న పాయింట్ దగ్గర కాకుండా మార్చుకుంటూ తీసుకోవాలి, సో దట్ నొప్పి ఉండదు. తర్వాత మనకు చిన్న స్పిరిట్ బాటిల్ కొనుక్కోవడం, దాంట్లో ఈ కాటన్ దూది దాంట్లో అద్దేసి తీసుకునే ముందు తీసుకున్న తర్వాత జస్ట్ ఇలా ఇలా రాసినాం అనుకోండి అక్కడ ఎర్రదనము లేకపోతే దురద లాంటి అలాంటి ప్లస్ నొప్పి ఇవన్నీ ఉండకుండా ఉంటాయి. తర్వాత ఇన్సులిన్ లో చాలా రకాలు ఉన్నాయి, ఎక్కువ వాడేది మాత్రం మాకు 30/70 ప్రపోర్షన్ ఇన్సులిన్. కొన్ని డిజైనర్ ఇన్సులిన్స్ అని కూడా వచ్చినాయి, అంటే బాడీలో ఇన్సులిన్ ఏ విధంగా అయితే ఉంటుందో అదే టైప్ ఆఫ్ ఇన్సులిన్ మనకు మ్యానుఫ్యాక్చర్ చేయడం జరిగింది. అది కొద్ది కాస్ట్ లో ఉంటుంది, పెన్ రూపంలో అవైలబుల్ ఉంటుంది డిజైనర్ ఇన్సులిన్. అవేలా అంటే మనకు విత్ ఫుడ్ కూడా తీసుకోవచ్చు, అంటే అరగంట ముందు ఆగాల్సిన అవసరం లేదు, వాటి పీక్ యాక్షన్ 1.5 అవర్ డిసైడ్ అయిపోతుంది. సో వాళ్ళకి ఏంటంటే విత్ బ్రేక్ఫాస్ట్ అంటే ఇన్సులిన్ తీసుకుని ఇమీడియట్ గా టిఫిన్ కూడా చేయొచ్చు. కొన్ని 24 గంటలు పనిచేసే ఇన్సులిన్స్ ఉన్నాయి. 24 అవర్స్ అంటే పొద్దున ఒకసారి వేసుకుంటే 24 గంటలు పనిచేస్తుంది, మళ్ళీ నెక్స్ట్ డే అదే టైం అంటే ఫిక్స్డ్ టైం వేసుకోవాలి. పొద్దున 9 గంటలకు వేసుకున్నారనుకోండి నెక్స్ట్ డే 9 గంటలకు వేసుకోవడం బెటర్. ఈ మధ్య కాలంలో ఏంటంటే 3 రోజులు పనిచేసే ఇన్సులిన్స్ కూడా వచ్చినాయి, ఒకసారి వేసుకుంటే 3 రోజుల దాకా ఇన్సులిన్ అవసరం ఉండదు. సో మనం సండే వేసుకున్నాం, వెడ్నెస్డే వేసుకోవాలి, వెడ్నెస్డే అంటే బుధవారం వేసుకోవాలి, బుధవారం తర్వాత మళ్ళీ సండే వేసుకోవాలి, అంటే ఒక ఇన్సులిన్ మనకు ఆల్మోస్ట్ 3 డేస్ పనిచేస్తుంది. కాకపోతే దాంట్లో డిసడ్వాంటేజ్ ఏంటంటే ఆ ఇన్సులిన్ వేసుకున్నప్పుడు కూడా ప్రతి ఫుడ్ ప్రతి మీల్ బ్రేక్ఫాస్ట్ తోనే ఇంకో రకం ఇంజెక్షన్, లంచ్ తో ఇంకో రకం ఇంజెక్షన్, డిన్నర్ తో ఇంకో రకం ఇంజెక్షన్. సో దాంట్లో ఏంటంటే ఇప్పుడు ఫర్దర్ రీసెర్చ్ ఎలా జరుగుతుందంటే ఒక్క షార్ట్ ఇన్సులిన్ తీసుకుంటే మీకు 7 డేస్ పనిచేసే విధానంలో కూడా ఉంది. సో ఈ ఇన్సులిన్ పంప్స్ అని వచ్చినాయి, పంప్స్ లో కూడా మనకి నోవో ర్యాపిడ్ ఇన్సులిన్, ఏదైతే మనకు షార్ట్ యాక్టింగ్ ఇన్సులిన్ డిజైనర్ ఇన్సులిన్ అన్నామో ఆ ఇన్సులిన్ దాంట్లో పెట్టేస్తే ఒక ప్రిక్ ఇచ్చినాం అనుకోండి పంప్ లో 5 రోజుల దాకా మళ్ళీ మనము సూది కూర్చాల్సిన అవసరం ఉండదు. దానికి అటాచ్డ్ క్యాథెటర్ ఉంటుంది, దాంట్లోనే ఇన్సులిన్ బుడ్డి పెట్టేస్తే 5 డేస్ దాకా మనకు మళ్ళీ ప్రిక్ చేయాల్సిన అవసరం ఉండదు. తర్వాత ఇన్సులిన్ గురించి చాలా అపోహలు ఉన్నాయి. ఒక పేషెంట్ అడుగుతారు సార్ ఇన్సులిన్ వల్ల బొక్కలు అరుగుతాయని. సార్ ఇన్సులిన్ అనేది అనబాలిక్ హార్మోన్, అంటే గ్రోత్ పెంచుతుంది, బాడీలో మజిల్ మాస్ పెంచుతుంది, మాంసాన్ని పెంచుతుంది,

0: తర్వాత మనకు ఫ్యాట్ మెటబాలిజం జరుగుతుంది, అంటే కొవ్వు అంతా కరుగుతుంది. తర్వాత మాంసం పెరుగుతుంది, వెల్బింగ్ ఉంటుంది, అంటే బాడీ బిల్డింగ్ ఉంటుంది ఎప్పుడైనా ఇన్సులిన్ తోని. బొక్కలు గ్రోత్ ఉంటుంది, బొక్కల్ని గట్టిపరుస్తుంది. సో బొక్కలు అరగడం అనేది ఎట్టి పరిస్థితిలో జరగదు. కొంతమంది అడుగుతారు కిడ్నీలు ఎఫెక్ట్ అవుతాయా ఇన్సులిన్ వాడడం వల్ల. ఇన్సులిన్ బెస్ట్ మందు అండి కిడ్నీ ఇంప్రూవ్ చేయడానికి. కిడ్నీ ఏంటంటే 5 దశల్లో ఉంటుంది. ఫస్ట్ స్టేజ్, సెకండ్ స్టేజ్, థర్డ్ స్టేజ్, ఫోర్త్ స్టేజ్, ఫిఫ్త్ స్టేజ్. మనకు సెకండ్ అండ్ ఫస్ట్ స్టేజ్ లో డిటెక్ట్ అయినా గానీ ఆ టైంలో ఇన్సులిన్ తీసుకుంటే డెఫినెట్ గా కిడ్నీ మళ్ళా రివర్స్ అయ్యి మంచిగా అయ్యే అవకాశం కూడా ఉంటుంది. అదే థర్డ్ స్టేజ్ లో తీసుకున్నాం అనుకోండి ఇన్సులిన్, థర్డ్ స్టేజ్ లో కూడా అట్లీస్ట్ థర్డ్ స్టేజ్ నుంచి ఫోర్త్ స్టేజ్ రాకుండా కాపాడుతుంది. సో ఇన్సులిన్ కిడ్నీ పేషెంట్స్ కి నంబర్ 1 మెడికేషన్, దాంతో 1% కూడా హార్మ్ జరగదు. కొంతమంది ఏమంటారంటే సార్ ఇన్సులిన్ వాడిన తర్వాత నాకు రెగ్యులర్ గా లో షుగర్ అవుతుంది, ఒక 2 సార్లు పడిపోయినా అంటారు. అంటే ఇన్సులిన్ తీసుకోవడం వల్ల ఎందుకంటే ఫాస్ట్ గా యాక్ట్ చేస్తుంది, తొందరగా షుగర్ కంట్రోల్ చేస్తుంది కాబట్టి. ఒక్కోసారి మనం టైం కి ఫుడ్ తినలేదు, ఇన్సులిన్ ఆ రోజు ఎక్సైజ్ ఎక్కువ చేసినాము, సో ఇన్సులిన్ పనిచేస్తుంది, మళ్ళీ మనకు ఫుడ్ అనేది ఫాస్ట్ గా డైజెస్ట్ అయిపోయి లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ పేషెంట్స్ కి ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్. వాళ్ళు కొద్దిగా చాక్లెట్స్ తర్వాత లేకపోతే మనకు ఏదైనా పండు గాని ఏదైనా దగ్గర పెట్టుకోవడం బెటర్. ఎప్పుడైనా ఫుడ్ లేట్ అవుతుంది అనుకోండి కొద్దిగా చక్కెర చాయ్ తాగడం లేకపోతే చాక్లెట్స్ తీసుకోవడం ఇలాంటివి చేయాలి. యూజువల్ గా టైమింగ్ ఆఫ్ ఫుడ్ అనేది కరెక్ట్ గా ఉంటే మనకు దీనివల్ల ఇన్సులిన్ వల్ల ప్రాబ్లం కాదు. తర్వాత ఇన్సులిన్ చాలా మందిలో ఏంటంటే ఒక 3-4 టైమ్స్ కంటి ఆపరేషన్ కోసం వస్తారు, 3-4 టైమ్స్ మందులు ఇస్తాము తగ్గదు షుగర్, సార్ మీరు ఇన్సులిన్ తీసుకోండి షుగర్ తొందరగా వచ్చే అవకాశం ఉంటుందని చెప్తాం. యూజువల్ గా మనకు ఇన్సులిన్ ఇవ్వడం వల్ల 100% నార్మల్ వస్తుందని కాదు, అది కూడా ఒక మందే. అంటే పేషెంట్ కి డోస్ వేరీ అవుతుంది. ఒక 1-2 టైమ్స్ విజిట్ తర్వాతనే మనకు షుగర్ కంట్రోల్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఒకటే పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి, తక్కువ డౌన్ అయ్యే అవకాశం ఉంది. ఇంకో పేషెంట్ కి 10 పాయింట్లు ఇచ్చినాం అనుకోండి ఇన్సులిన్, అసలు అది సరిపోనే సరిపోదు. కొంతమందికి మనకు 100 పాయింట్లు ఇచ్చినా సరిపోదు, 60 పాయింట్లు ఇచ్చినా సరిపోదు. ఒక్కొక్క పేషెంట్ కి ఒక్కొక్కలాగా రెస్పాన్స్ ఉంటుంది. సో దీన్ని టైట్రేషన్ అంటాం. ఇవాళ ఇన్సులిన్ ఇచ్చినాం, మళ్ళీ ఒక 5 డేస్ 10 డేస్కో పిలుస్తాం, మళ్ళీ డోస్ పెంచడమో తగ్గించడమో చేస్తాం. అంటే ఇన్సులిన్ స్టార్ట్ అయినప్పుడు మాత్రం ఒక 10 డేస్ కి 2-3 సార్లు మీ డాక్టర్ ని కలవాలి. మీరు ఒక చిన్న పేపర్ లో పెట్టుకుని ఏమేమి డౌట్స్ ని అన్ని క్లియర్ చేసుకోవాలి. ఇన్సులిన్ గురించి మంచి అవగాహన ఉంటే ఇన్సులిన్ తో అన్ని లాభాలే. మెయిన్ ఏంటంటే ఇన్సులిన్ ఈవెన్ టాబ్లెట్స్ తో కూడా లో షుగర్ అవుతుంది, హైపోగ్లైసిమియా అంటాము. వీటితో కూడా ఇన్సులిన్ తో కొద్ది ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. హైపోగ్లైసిమియా అంటే మన రక్తంలో షుగర్ శాతాలు 60 కన్నా తక్కువ ఉంటే మనకు చెమటలు రావడము, గుండె దడదడ అనిపించడము, ఆకలి ఎక్కువ అవడము, కాలు చేతులు లాగడము, ఒక్కోసారి కాన్షియస్నెస్ పోవడము, ఒక్కోసారి డెత్ కూడా కావచ్చు. అంటే ప్రొలాంగ్ హైపోగ్లైసిమియా, పొద్దున ఎప్పుడు 7 o'clock కి షుగర్ డౌన్ అయింది, మనం రెస్పాండ్ కాలేదు, అలాగే కంటిన్యూస్ గా నడుస్తా ఉంది అనుకుంటే ఒక 2 అవర్స్ వరకు ప్రాబ్లం కూడా అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇంట్లో వాళ్ళకు కూడా లో షుగర్ గురించి అవగాహన ఉండాలి, ఇన్సులిన్ గురించి అవగాహన ఉండాలి, తీసుకునే విధానం ప్రతి ఒక్కరికి తెలియాలి. పేషెంట్ తనే తను సొంతగా కూడా తీసుకోవచ్చు. యూజువల్ గా కొంతమంది ఏంటంటే అక్కడ లోకల్ గా ఊర్లో ఉన్న డాక్టర్ మీద డిపెండ్ అవుతారు ఇన్సులిన్ ఇవ్వడానికి. ఇప్పుడు తను వేరే పేషెంట్ తో బిజీ ఉన్నారు, ఒక్కోసారి ఇన్సులిన్ ఇవ్వడం లేట్ అవుతుంది. ఒక్కోసారి వాళ్ళకి ఏంటంటే ఎక్కువ తక్కువలు అయ్యే అవకాశం ఉంటుంది, ఒక్కోసారి ఇన్సులిన్ ఇచ్చేసి వెళ్ళిపోతారు, వీళ్ళు టైంకి ఫుడ్ తినరు, లో షుగర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో ఇన్సులిన్ గురించి భయపడే కన్నా వాటి గురించి అవగాహన పెంచుకుంటే ఇన్సులిన్ తో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి. యూజువల్ గా కొంతమంది ఇలా కూడా అడుగుతారు, అరే సార్ మీరు ఎన్ని బెనిఫిట్స్ చెప్తున్నారు ఇన్సులిన్, మరి టాబ్లెట్లు ఎందుకు రాస్తున్నారు సార్, స్టార్టింగ్ డే నుండి ఇన్సులినే వాడండి, ఇన్సులిన్ మంచిది కదా టాబ్లెట్ల కన్నా అంటారు. టాబ్లెట్లు మంచివే, ఇన్సులిన్ మంచిదే. మనకు ఇండికేషన్ ఇన్సులిన్ ఉందనుకోండి, అప్పుడు మీ డాక్టర్ మీకు దీనివల్ల ఇప్పుడు కిడ్నీ ప్రాబ్లం వచ్చింది లేదా గుండె ప్రాబ్లం వచ్చింది, మీరు ఇన్సులిన్ వాడండి అంటే వాడండి. అలానే ప్రతి పేషెంట్ ఇన్సులినే వాడాలనేది ఏం లేదు, టాబ్లెట్స్ కూడా మంచివే. మనకు షుగర్ కంట్రోల్ అవుతూ కాంప్లికేషన్స్ లేవు, సమస్యలు లేవు షుగర్ వల్ల, అప్పుడు ఇన్సులిన్ వాడాల్సిన అవసరం లేదు, టాబ్లెట్స్ తో నడిపించచ్చు. కొంతమంది 20-25 ఇయర్స్ కూడా టాబ్లెట్స్ వాడిన వాళ్ళు ఉన్నారు, ఇన్సులిన్ అవసరం లేని వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక్కొక్క పేషెంట్ ఒక్కొక్కలాగా ఉంటారండి. ఇప్పుడు 5 ఇయర్స్ డయాబెటీస్ ఉంటుంది, కాంప్లికేషన్స్ ఉంటాయి, రెగ్యులర్ గా కాళ్ళలో పుండ్లు అవుతున్నాయి, నరాలు రక్త సరఫరా ప్రాబ్లం ఉంది, లేకపోతే కంటి ప్రాబ్లం ఉంది, లేకపోతే గుండె ప్రాబ్లం ఉంది, లేకపోతే కిడ్నీ ప్రాబ్లం ఉంది, లేకపోతే 4-5 రకాల మందులు ఇచ్చినా గానీ కంట్రోల్ అవుతలేదు. సో వీళ్ళకి ఏంటంటే మనకు ఇమ్మీడియట్ గా ఇన్సులిన్ ఇవ్వడం బెటర్. కొంత టెంపరీ ఇన్సులిన్ అంటాం, పర్మనెంట్ ఇన్సులిన్ అంటాం. టెంపరీ అంటే కొద్ది రోజులు ఇవ్వడం, మళ్ళీ తీసేయడం. పర్మనెంట్ అంటే ఒకసారి ఇస్తే జీవితకాలం ఇవ్వడం. సో ఒకటే, మీరు ఇన్సులిన్ గురించి భయపడకండి, మీ డాక్టర్ తో డీటెయిల్ గా డిస్కస్ చేయండి, అవగాహన తెలుసుకోండి, అది ఇన్సులిన్ ది బెస్ట్ మెడికేషన్. అపోహలు విడనాడండి. థ్యాంక్ యూ.
1: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.
2: చక్కెర వ్యాధి పైకి కనిపించకుండా ప్రాణాలు కబలించే సునామీ,
1: దీన్ని నియంత్రించుకోకపోయినా ఆహార నియమాలు పాటించకపోయినా ఇది ప్రాణాంతకమే. అంతేకాదు
2: మన శరీరంలోని ఇతర అవయవాలను ప్రభావితం చేస్తూ ఆ అవయవాల పనితీరును మెల్లిగా దెబ్బతీస్తుంది ఈ చక్కెర వ్యాధి. షుగర్ వ్యాధి నివారణకు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ టి అనిల్ కుమార్, డయాబెటీస్ కౌన్సిలర్.
2: డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు డాక్టర్ అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్.

0: గ్లాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురుగా ఖలీల్వాడి నిజామాబాద్.
1: శ్రోతలు, ఇంతవరకు అనిల్స్ డయాబెటీస్ కేర్ సెంటర్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు డయాబెటీస్ కౌన్సిలర్ డాక్టర్ టి అనిల్ కుమార్ గారు. శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి.
1: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై ప్రభాత లహరి. వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ రోజు ఉదయం 8 గంటలకు

0: ఈరోజు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాది వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ. ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ద్వారకా సినిమా కోసం చిత్ర శ్రీ సాయి కిరణ్ పాడిన ఈ పాటని.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 8:30 సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో షుగర్, థైరాయిడ్, బీపీ మొదలైన సమస్యలకు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం గీతా గోవిందం సినిమా నుండి.

శ్రోతలకు ఒక గమనిక. ఈరోజు ఉదయం 8 గంటలకు బృందావన్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం అల్లుడు గారు సినిమా కోసం కేజే యేసుదాస్ మరియు చిత్రగారు పాడే.

0: ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్. బృందావన్ హాస్పిటల్
1: సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, గర్భసంచి సంబంధిత వ్యాధుల ఆపరేషన్లు,
0: అలాగే నెలసరి ఆగిపోయిన సమయంలో ఎదురయ్యే సమస్యలకు నాణ్యమైన, నమ్మకమైన వైద్యాన్ని అందిస్తూ
1: ట్యూబెక్టమీ ఆపరేషన్ తర్వాత తిరిగి సంతానం పొందే అవకాశాలను కూడా కల్పిస్తోంది బృందావన్ హాస్పిటల్.
0: సంప్రదించండి డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు,
1: బృందావన్ హాస్పిటల్, ద్వారకానగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
0: ఫోన్ 233-444.
2: ఇక వినండి సంతానలేమికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు. ధారావాహిక 16వ భాగం.

0: హాయ్ రామారామ, అప్పుడే మళ్ళీ తెల్లారింది. లేవగానే ఓ కప్పు కాఫీ గొంతులో పడితే గానీ ఏమీ తోచదాయే. సరే, పనిపిల్ల రాగానే కొంచెం కాఫీ చేయించుకుని, ఇదేమిటి ఈ పని మనిషి రావడము అయింది పోవడము అయిందా, ఏ మాటకు ఆ మాటే చెప్పుకోవాలి. రోజురోజుకి ఈ పనిపిల్ల తెలివి మీరిపోతోంది. కంటబడకుండా ఎప్పుడొస్తుందో తెలియదు, ఎప్పుడు పోతుందో తెలియదు. సర్లే, ఎవరికి తప్పినా నాకు తప్పదుగా అన్నట్టు వీడింకా లేవలేదేంటి, ఆఫీస్కి వెళ్ళడా ఏంటి, వెళ్ళి లేపుతాను. ఇదేంటి బెడ్రూంలో లేడు, ఇంత ప్రొద్దున్నే ఎక్కడికెళ్ళుంటాడబ్బా, వాష్రూమ్కి వెళ్ళాడేమోలే. సరే, నేను కాఫీ పెట్టుకుంటానులే. ఇదేంటి ఇక్కడ హాల్లో సోఫాలో పడుకున్నాడు, ఏమైందబ్బా? ఒరే వర్ధన్, ఇక్కడ పడుకున్నావేంట్రా, లే.
1: ఏంటమ్మా, ఏంటి నిద్ర లేపావు?
0: కొంపదీసి అమ్మాయి నువ్వు ఏదైనా.
1: చచ్చ, అలాంటిదేమి లేదమ్మా, రాత్రంతా భారతికి ఒంట్లో బాగాలేదు, జ్వరం వాంతులు చాలా ఇబ్బంది పడిందమ్మా. ఆ కంగారులో నాకు రాత్రంతా నిద్రపట్టలేదు, ఇందాకే ఇదిగో కొంచెం నిద్రపట్టినట్టుంది.
0: సరే సరే, లే, ఆఫీస్కి టైం అవుతోంది.
1: ఈరోజు సెలవు పెడతానమ్మా, తనకి ఎప్పుడు ఏమవుతుందో తెలియకుండా ఉంది కదమ్మా, ఈ పూట ఇంట్లోనే ఉంటాను.
0: నే ఉన్నా కదరా, నే చూసుకుంటాలే, నువ్వు ఆఫీస్కెళ్ళు.
1: వద్దమ్మా, నేను ఇంటి దగ్గరే ఉంటాను. ఒక్కదానివి, తనకి ఏదైనా అవసరమైతే చెయ్యటం నీ కూడా కష్టమే కదమ్మా.
0: సరే నీ ఇష్టం, నా మాట ఎప్పుడు విన్నావని అన్నట్టు అది.
1: ఏంటమ్మా చెప్పు.
0: ఇప్పుడు భారతికి హాస్పిటల్ ఖర్చులు అవి నువ్వే చూసుకుంటున్నావా?
1: అవునమ్మా, నేనే చూసుకుంటున్నాను. ఏ,
0: నేనిలా అంటున్నానని నువ్వు మరోలా అనుకోకే. మనదా మధ్యతరగతి కుటుంబం, సంపాదించేవాడివి నువ్వొక్కడివే. కాన్పు ఖర్చులంటే మరీ తక్కువేం కావు కదా. మరి అదే, మీ అత్తింటి నుంచి మరి ఏమైనా.
1: అమ్మా, భారతి వాళ్ళ కుటుంబ పరిస్థితులు తెలిసే ఈ మాటలు అంటున్నావా? ఈ పరిస్థితిలో తాను పుట్టింటికి వెళ్లకుండా మన దగ్గరే ఉందంటే కారణం నీకు అర్థమయ్యే ఉండాలి కదా. అయినా మా మామగారు చాలాసార్లు అడిగారు వాళ్ళింటికి తీసుకెళ్లి కాన్పు చేయిస్తామని, కానీ అక్కడ వాళ్లకు హాస్పిటల్ అందుబాటులో లేదు కదమ్మా, అందుకే భారతిని ఇక్కడే ఉంచమని అడిగాను. అమ్మా, జీవితాన్ని సంపూర్ణంగా చూసిన దానివి, అర్థం చేసుకున్న దానివి, మనకు మాత్రం ఎవరున్నారు చెప్పు? భారతి మనకు భారమవుతుందా అమ్మా? తన గురించి నేను చూసుకుంటాను, కానీ నువ్వు అలాంటి ఆలోచనలేం పెట్టుకోకు, సరేనా?
0: అది కాదురా వర్ధన్, అర్థం చేసుకో, నీకే కొంచెం.
1: చెప్పాను కదమ్మా నేను చూసుకుంటానని. సరే, నేను స్నానానికి వెళ్ళొస్తాను, ఈలోగా భారతి నిద్రలేస్తుందేమో, కొంచెం దగ్గరగా ఉండి గమనిస్తూ ఉండు, సరేనా?
0: సరే నువ్వెళ్ళు, నేను చూసుకుంటాలే. ఎందుకైనా మంచిది, భారతిని నిద్రలేపి కొన్ని పాలు తాగమని చెప్తా. అమ్మా భారతి, భారతి. నిద్రలో ఉన్నట్టుంది. సర్లే పడుకోని, ఈలోగా అలా పక్కింటిదాకా వెళ్ళొస్తా.

엄마, బా ఇంత నీరసంగా ఉంది ఏంటి? దాహం వేస్తోంది. అత్తయ్య, అత్తయ్య, అయ్యో అత్తయ్య గారు ఎక్కడికి వెళ్ళారు? ఏమండి, ఏమండి, అదేంటి, ఈయన కూడా ఇంట్లో లేరా? అప్పుడే ఆఫీస్కి వెళ్ళారా ఏంటి? దాహం వేస్తోంది. కొంచెం మంచినీళ్ళు ఉంటే బాగుండు. అత్తయ్య ఎవరూ లేరా? దేవుడా, దాహంగా ఉంది. పోనీ, కొంచెం ఓపిక చేసుకొని నేనే తెచ్చుకుంటాను.

0: భారతి, భారతి, లే భారతి.
1: అరే వర్ధన్, ఏమైందిరా? భారతి అలా కింద పడిపోయిందేమిటి?
0: నేను ఇక్కడే ఉండమని చెప్పాను కదమ్మా, ఎక్కడికి వెళ్ళావు?
1: ఇప్పుడేరా ఇలా బయటికి వెళ్ళాను, ఇంతలో ఇలా.
0: సరే, ఇలా భారతిని పట్టుకుని కూర్చో, నేను బట్టలు వేసుకుని వస్తాను. భారతిని ముందు హాస్పిటల్ తీసుకెళ్ళాలి. అసలు ఏం జరుగుతుందో ఏంటో ఏం అర్థం కాకుండా ఉంది. ఇలా పట్టుకో అమ్మా.
1: సరేరా, నువ్వేం బాధపడకు, భారతికి ఏం కాదులే. ముందు నువ్వు వెళ్ళి ఆ బట్టలు మార్చుకుని రాపో.

0: మేడం మేడం కొంచెం బాధ్యత చూడండి మేడం, నిన్నంతా అసలు ఏం అన్నం తినలేదు, భోజనం చేయలేదంట, నేను ఊళ్ళో లేను, నిన్న దినమంతా వాంతులు చేసుకుంది మేడం, ఏమైంది అర్థం కావట్లేదు, అసలు సరిగ్గా ఆన్సర్ కూడా చెప్పట్లేదు మేడం, ప్లీజ్ కొంచెం చూడండి మేడం.
1: కంగారు పడకండి వర్ధన్, ప్లీజ్ కంగారు పడకండి, నేను చూస్తాను. భారతి భారతి, ఏమా భారతి, ఎప్పటి నుంచి ఇలా ఉన్నది వర్ధన్ గారు?
0: నిన్న డే అంతా మేడం అసలు ఏం తీసుకోలేదు.
1: ఓకే ఓకే, బీపీ చూడరా అమ్మా నిఖిత, బీపీ చూడు.
2: అలాగే మేడం.
1: బీపీ కొంచెము డౌన్ ఉంది, పల్స్ అది కొంచెం మనకు అంటే ఏం తీసుకోలేదు కదా రెండు రోజుల నుంచి. కంగారు పడకండి వర్ధన్ గారు, అడ్మిట్ చేద్దాము, భారతిని హాస్పిటల్లో ఉంచుదాము, ఒక 2-3 డేస్ అడ్మిషన్ అవసరం పడుతుంది.
0: అంటే అడ్మిట్ అంటే ప్రాబ్లం ఏదన్నా సీవియరా మేడం? అట్లా
1: అంటే సీరియస్ ప్రాబ్లం ఏం లేదు, కంటిన్యూస్ గా వాంతులు చేసుకుంటుంది,
0: అవును,
1: నీళ్లు తీసుకున్నట్లేదు, ఏమీ తిన్నట్లేదు పూర్తిగా ఒక 2 డేస్ కంప్లీట్ గా. సో దాని వల్ల తనకి నీరసంగా ఉండటము, బీపీ డౌన్ అవటము, బీపీ లోగా కనిపించడము జరుగుతుంది. సో వరి అవ్వకండి, ఫస్ట్ అడ్మిట్ చేద్దాము. ఫస్ట్ తనకి బలం వచ్చేటట్టుగా ముందు మనం ఏం చేద్దామంటే ఫ్లూయిడ్స్, ఇప్పుడు తినే పరిస్థితిలో కూడా లేదు తను, మేము ఫస్ట్ అడ్మిట్ చేసి మందులు అవి ఇద్దాం మనము, ఫ్లూయిడ్స్ అవి ఎక్కిద్దాం మనము, తను కంఫర్టబుల్ అయ్యి తిని కంఫర్టబుల్గా ఉన్నాక నేను డిశ్చార్జ్ చేస్తాను. వరి అవ్వకండి, కొంచెం మీరు నెమ్మది నెమ్మది ఉండండి, కంగారు పడకండి. బీపీఏ డౌన్ ఉంది బాగా, 90/60 అట్లా వస్తుంది. బహుశా తను 2 రోజుల నుంచి ఏమీ తీసుకోకపోవచ్చు, ఏం మాట్లాడతలేదు. కొంచెం నేను షిఫ్ట్ చేసుకుంటాను ఫస్ట్, భయపడకండి, నేను షిఫ్ట్ చేసుకొని కొంచెం ఐసీయూలో పెట్టి నేను ముందు ఫ్లూయిడ్స్ అవి ఇచ్చి కరెక్షన్ చేసిన తర్వాత కొద్దిగా బీపీ కుదుట పడిన తర్వాత మాట్లాడదాం, సరేనా?
0: అలాగే మేడం.
1: ఓకేనా, మీరు కూర్చోండి, నేను తనని తీసుకెళ్తాను.
0: భారతి,
1: కంగారు పడకండి, కంగారు పడకండి, తను మాట్లాడే పరిస్థితిలో లేదు, తను నన్ను ట్రీట్మెంట్ చేయనివ్వండి, చేసిన తర్వాత కొంచెం తను కంఫర్టబుల్ అయినాక మాట్లాడతాను. మాట వినండి వర్ధన్ గారు, మీరు రిలాక్స్ గా కూర్చోండి, నేను తనకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయనివ్వండి, సరేనా?
0: ఓకే మేడం, ఓకే, థ్యాంక్ యూ.
1: ఓకే, కమ్ ఆన్ నిఖిత.
2: సరే మేడం,
1: తొందరగా తీసుకొని వెళ్ళండి, షిఫ్ట్ చేసుకోండి, ఈ ఫ్లూయిడ్స్ పెట్టండి, వర్ధన్ గారికి ఏం రాసివ్వకండి, ఆయన కంగారులో ఉన్నారు.
2: అలాగే మేడం.
1: ఈ ఇంజెక్షన్స్, ఈ టాబ్లెట్స్ ఇవన్నీ స్టార్ట్ చేద్దాం మనము. ఫస్ట్ అయితే ఐవీ ఫ్లూయిడ్స్ పెట్టుకోండి, ఐసీయూకి షిఫ్ట్ చేసుకున్నానా? రైట్.
3: ఇంతవరకు మీరు సంతానలేమికి కారణాలు, సంతానం కొరకు భార్యాభర్తలు పాటించవలసిన నియమాలు, తీసుకోవలసిన జాగ్రత్తలు ధారావాహిక 16వ భాగం విన్నారు. ఈ కార్యక్రమ తరువాయి భాగం వచ్చే సోమవారం ఇదే సమయానికి వినవచ్చు.
4: బృందావన్ హాస్పిటల్.
5: పెళ్ళై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
4: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. డాక్టర్ బి ఉషా నవీన్ గారి నేతృత్వంలో సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన ప్రత్యేక వైద్య విభాగం ప్రత్యేక చికిత్సలను అందిస్తోంది. సంతాన సాఫల్యత కొరకు మీరు సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి ఉషా నవీన్ ప్రసూతి వైద్య నిపుణురాలు,
5: బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్, నిజామాబాద్.
4: ఫోన్ 233-444. ఈ కార్యక్రమ ప్రాయోజకులు డాక్టర్ బి ఉషా నవీన్, ప్రసూతి వైద్య నిపుణురాలు, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
6: శ్రోతలు, ఇంతవరకు బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఇందులో పాల్గొన్నారు ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ బి ఉషా నవీన్.

0: ఇంతటితో ఈనాటి ప్రభాత లహరి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం సమయం 8:15 కావస్తుంది. మరి కాసేపట్లో ఆంగ్లంలో వార్తలు వింటారు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి ప్రెజెంట్స్ మార్నింగ్.

0: Good morning, I'm Anuja Kumar. The headlines. Prime Minister Narendra Modi to hold talks with Swiss President Guy Parmelin in New Delhi today. Union Minister Sarbanand Sonowal to flag off first international cargo voyage from Dibrugarh in Assam this morning. IMD forecasts heavy rainfall in Karnataka, Kerala, Tamil Nadu and Puducherry today. India and Canada to start fifth round of negotiations for their proposed Comprehensive Economic Partnership Agreement in Ottawa today. Fly Dubai flight's Omani co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And now the news in detail. Prime Minister Narendra Modi and Swiss President Guy Parmelin will hold bilateral discussions in New Delhi today. President Parmelin will be on a three-day state visit to India, accompanied by a high-level delegation comprising senior officials and business leaders. Prime Minister Modi and President Parmelin will review progress in bilateral cooperation across a wide range of areas, including trade and investment, science, technology and innovation, mobility, culture and people-to-people contact. The leaders will also exchange views on regional and global developments, including cooperation in multilateral fora. President Parmelin will meet President Draupadi Murmu this evening. External Affairs Minister Dr. S. Jaishankar will also call on President Parmelin. More from our correspondent.
1: Earlier in February this year, the Swiss president visited India to participate in the AI Impact Summit in New Delhi. The visit assumes added significance in view of his participation in the second India EFTA Prosperity Summit on 7th of this month to mark the first anniversary of the India EFTA Trade and Economic Partnership Agreement coming into force. Among EFTA countries, Switzerland is the largest trade and investment partner of India. India and Switzerland share long-standing friendly relations. This visit will further strengthen bilateral relations, building upon the regular high-level exchanges and deepen cooperation in new areas of mutual interest. Suparna Saikia, Akashwani News, Delhi.
0: In Assam, Union Minister of Ports, Shipping and Waterways Sarbanand Sonowal will flag off the maiden international cargo voyage from the newly constructed Bogibale Terminal in Dibrugarh today. Chief Minister Himanta Biswa Sarma will also join the flag-off ceremony. A report.
2: With the flagging off of the cargo voyage today, Dibrugarh is set to restore its pre-independence legacy as a major inland waterway trade hub. For the first time in more than 8 decades, an international cargo consignment will sail directly from Assam to a foreign port. Union Minister Sarbanand Sonowal will flag off the cargo voyage at 11 a.m. today. The inaugural shipment consists of 1,080 tons of methanol produced by Assam Petrochemical Limited at Namrup. Two renovated cargo vessels will transport the consignment to Pangong Port in Dhaka, Bangladesh. With Jadav Gogoi from Dibrugarh, Rakesh Tole, Akashwani News, Guwahati.
0: Four airports are set to come up in West Bengal as the state government moves to speed up regional air connectivity. A tripartite MOU between the centre and the state for the four airports will be signed today under the Udaan scheme. Here is a report from our correspondent.
3: West Bengal is set to take a major step towards strengthening air connectivity with the state government signing the agreement with the centre today for the construction of four new airports in the state. The agreement will be signed at Kolkata in the presence of Union Civil Aviation Minister K. Ram Mohan Naidu, Chief Minister Shubhendu Adhikari and representatives of the Airports Authority of India. Chief Secretary Manoj Agarwal and Transport Minister Arjun Singh are also expected to attend the ceremony. Under the centre's regional connectivity scheme, the proposed airports will come up at Chhorra in Purulia, Kolaikunda in Pashchim Medinipur, Balurghat in South Dinajpur and Hashimara in Alipurduar. The projects are expected to give a boost to regional economic activity, investment and tourism, besides creating employment opportunities and further improving air connectivity across the state. Sandeep Bandashgupta, Akashvani News, Kolkata.
0: The Chhattisgarh government has taken special initiatives to provide artificial limbs and assistive devices to persons with disabilities, particularly those affected by IED blasts in the Bastar division of Chhattisgarh. Free camps are being organized from today for this purpose. More details from our correspondent.
4: The Bastar division of Chhattisgarh remained affected by the problem of left-wing extremism for decades. During this period, Maoists planted a large number of improvised explosive devices in the interior and remote areas of the region, targeting security forces. Many innocent villagers and tribal people in Bastar were killed or suffered disabilities after coming in contact with these IEDs. Free camps are being organized in Jagdalpur from the 5th to 7th of October and in Dantewada from the 15th to the 17th of October. The district administration is also providing free transport and food facilities for persons with disabilities attending the camps. State Deputy Chief Minister and Home Minister Vijay Sharma said that through these camps, the state government is making efforts to reach out to all those who became disabled due to IED blast across the Bastar division and reduce the suffering they have faced for years. Vikalp Shukla, Akashwani News, Raipur.
0: The India Meteorological Department or IMD has forecast heavy rainfall over Karnataka, Kerala, Mahe, Tamil Nadu, Puducherry and Karaikal today. IMD said conditions are likely to become favourable for further withdrawal of southwest monsoon from most parts of Marathwada and Vidarbha and some more parts of Maharashtra and Chhattisgarh during the next 2 days. This is Akashwani giving you the news.
5: For news at your fingertips, follow us on X at AIR News Alerts and join our WhatsApp channel Akashwani News.
0: Welcome back to Morning News on Akashwani. Prime Minister Narendra Modi is completing 25 years in public service, a journey defined by the mantra of Jan Seva Se Desh Seva and a relentless commitment that continues. Guided by this vision for Seva and Sushasan, the government has been ceaselessly working towards achieving the goal of a Viksit Bharat by 2047. Through inclusive development and social empowerment, this dedication is transforming lives. Today, in our special series, we bring you a report from our Aizawl correspondent on Centre's One District, One Product ODOP initiative.
6: Banana growers in Mizoram's Lungle district have earned around 3.78 crore from banana-based products under Centre's One District, One Product ODOP product initiative, officials say. Banana has been selected as Lungle's ODOP product, with the state government promoting its cultivation and the processing of bananas into products such as banana chips, juice and other food items. Speaking exclusively to Akashwani News Aizawl, Lungle Deputy Commissioner Navneet Mann said that the banana crop was selected after the district administration found that bananas grow well in the area. She says,
7: there is a lot of potential for cultivation in banana in our district, and to building upon that, we have also started promoting certain upcoming entrepreneurs and small businesses who have been practicing value addition as well, like creating banana juice or creating banana chips and banana flours. Over the passage of time, we have been providing them with training on marketing and packaging, and we are also hand-holding them to get that FCSSI and the Udyami registration as well.
6: Banana cultivation is currently being carried out in around 17 villages in Lungle district, involving about 300 to 400 households. Products made from the crop have so far generated an estimated income of 3.78 crore, officials say. With inputs from Mizoram, this is Isaac from Akashwani News, Aizawl.
0: India and Canada will kick off the fifth round of negotiations for their proposed Comprehensive Economic Partnership Agreement, CEPA, in Ottawa today, as both sides aim to conclude the trade pact by the end of 2026. The five-day negotiations will continue till the 9th of this month. The previous round concluded in New Delhi on the 18th of last month, with officials now pushing for faster progress towards a final agreement. In March this year, Prime Minister Narendra Modi and his Canadian counterpart Mark Carney set a year-end target to complete the negotiations for the CEPA between the two countries and agreed to deepen bilateral cooperation in the energy and critical mineral sectors during their meeting in New Delhi. External Affairs Minister Dr. S. Jaishankar has emphasized that Russia is a country that stood by India in many ways when India's security and territorial integrity was under threat. Speaking at the 62nd Munich security conference in New Delhi, the External Affairs Minister stressed that at a time when much of the world preferred backing a military regime next to India, Russia was a country with which India's relations were very good. He said India-Russia relations are shaped by that legacy in many ways.
8: For us, Russia and Soviet Union before that was a country that stood by us in many ways when our security, when our territorial integrity was under threat. And at a time when much of the world preferred backing a military regime next to us, Russia was a country with which our relations were very good, and it has, you know, we are obviously shaped in many ways by that legacy.
0: Fly Dubai flight Somani co-pilot tried to crash the aircraft in Saudi desert after the hijack attempt was foiled, reports Italian newspaper Corriere della Sera. The paper says Omani co-pilot Hammam al-Hammami attacked the Indian pilot Captain Smith Machar to take control of the plane and crash it into a building at Tel Aviv in Israel. Al-Hammami's original plot was to kill flight Captain Smith Machar, fly the plane to Tel Aviv and crash it into one of the city's skyscrapers, the report claimed, citing Israeli intelligence. According to the newspaper, Hammami realized his original plan could not be carried out, so he decided to crash the plane in the desert. He switched off the autopilot and pushed the control stick. Within 30 seconds, the aircraft lost 16,000 feet of altitude and was on its way to hit the ground. Al-Hammami tried to damage the controls of the aircraft as well before the passengers overpowered him. Yaniv Hayun, a plumber by profession, pulled the control stick towards him and prevented the plane from losing altitude further. And in sports, India concluded its campaign at the 2026 Asian Games in Aichi, Nagoya with 85 medals, including 21 gold, 27 silver and 37 bronze, finishing fourth in the overall standings. India's 2026 Asian Games campaign produced a series of landmark achievements across disciplines. The defining feature of India's campaign was its clean sweep of gold medals in men's and women's cricket, kabaddi and hockey. The Aichi Nagoya Asian Games concluded yesterday, bringing more than 2 weeks of exciting sporting action to an end. In cricket, India retained both the titles. The women's team defeated Sri Lanka by 147 runs in the final, while the men's team overcame Pakistan by 19 runs to complete the golden double. President Draupadi Murmu, Vice President C.P. Radhakrishnan and Prime Minister Narendra Modi have congratulated Indian athletes for their outstanding performances at the Asian Games 2026, especially the women athletes who have delivered impressive results. And now for a look at today's newspapers, it's over to V.C. Pramod.
9: Thank you, Anuja. Taking India's reform journey forward, GST 2.0 reforms set for rollout this week, writes Hindustan Times. Financial Express adds faster refunds, wider ITC, no arrests. External Affairs Minister in his address to Munich leaders' meeting reiterates Russia's long-standing support for India, along with stronger ties among emerging powers, adding, the US has chosen to become a lonelier power, states the Times of India. The Pioneer headline writes on the Omani co-pilot accused of attempting to seize the Fly Dubai airline mid-air. It says Hammami probe widens in Australia, with social media posts reporting reportedly linked to the pilot draw scrutiny as investigators reconstruct the history. Final airline audit this week ahead of US checks on safety covering all Indian airlines, another headline in the Hindustan Times. And finally, dazzling light musical show mark end of Asian Games as India finishes fourth, Qatar to host next edition, says the Tribune. And with that, it's back to you, Anuja.
0: Thank you, Pramod. And now before we end the bulletin, the headlines once again. Prime Minister Narendra Modi to hold talks with Swiss President Guy Parmelin in New Delhi today. Union Minister Sarbanand Sonowal to flag off first international cargo voyage from Dibrugarh in Assam this morning. IMD forecasts heavy rainfall in Karnataka, Kerala, Tamil Nadu and Puducherry today. India and Canada to start fifth round of negotiations for their proposed Comprehensive Economic Partnership Agreement in Ottawa today. Fly Dubai flight's Omani co-pilot tried to crash aircraft in Saudi desert after hijack attempt foiled. And India signs off with 85 medals after gold rush in cricket, hockey and kabaddi at Asian Games 2026 in Japan. And with that, we end the morning news. Have a nice day.
10: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:30. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు.
11: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పిస్తున్నవారు
12: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8019999990. ప్రతి వారం మనం సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నుండి డాక్టర్లు ఇస్తున్నటువంటి సలహాలు, సూచనలు వింటూనే ఉన్నాం. ఈరోజు కూడా మరికొన్ని సమస్యల గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముఖ్యంగా ఈ రోజులలో మన దేశంలో, మన రాష్ట్రంలో, మన జిల్లాలో కూడా డయాబెటీస్ సంఖ్య పెరిగింది, అట్లాగే థైరాయిడ్ సమస్యలు ఎక్కువైపోతున్నాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే ఒబెసిటీ, ఇది పిల్లలు పెద్దలను తేడా లేకుండా అందరిలో ఒబెసిటీ కనబడుతుంది. మరి ఈ సమస్యలకు కారణాలేంటి, మరి వీటి నుంచి ఎట్లా మనం చికిత్స పొందవచ్చు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు స్టూడియోలో ఉన్నారు ప్రముఖ ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ ధన్పాల్ గారు. డాక్టర్ గారు నమస్కారం.
13: నమస్కారం సార్.
12: డాక్టర్ గారు, ఇప్పుడు సర్వసాధారణంగా మన దగ్గర ఈ డయాబెటీస్ అనేటువంటిది, అంటే షుగర్ వ్యాధి గ్రస్తులైనటువంటి చాలా ఎక్కువైపోయారు. ఈ షుగర్ వ్యాధి లక్షణాలు ఏంటి, అసలు షుగర్ వ్యాధి కారణాలు ఏంటి, కొంచెం వివరిస్తారా?
13: సార్, షుగర్ వ్యాధి అనేది ఈ మధ్య కాలంలో చాలా తరచుగా చూస్తూ ఉన్నాము. ఎందుకంటే ముందరికి ఇప్పటికి చాలామంది ఏంటంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, అంటే షుగర్ రావడానికి చాలా కారణాలు ఉంటాయి. ముఖ్యంగా ఏంటంటే జన్యుపరంగా కానివ్వండి, లేకుంటే ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం వల్ల కానివ్వండి. అన్నిటికన్నా ముఖ్యం ఇప్పుడు చిన్న వయసులో చాలామందికి షుగర్ వస్తుంది. ఆ చిన్న వయసులో ముఖ్యంగా రావడానికి కారణం ఏంటంటే నిద్ర సరిగా లేకపోవడము, లేకుంటే విపరీతమైన స్ట్రెస్, అంటే ఫ్యామిలీ స్ట్రెస్ కానివ్వండి, లేకుంటే జాబ్ స్ట్రెస్ కానివ్వండి, ఇంకొకటి ఏదైనా కారణాల వల్ల మానసికంగా బాగా ఒత్తిడిలో ఉన్న వల్ల కూడా విపరీత షుగర్స్. చాలా మంది ఏంటంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఫిజికల్గా, అంటే పొద్దునుంచి రాత్రి వరకే కష్టపడే వాళ్ళకి కూడా షుగర్ మేము చూస్తూ ఉంటాము, 300-400 షుగర్స్ అని వస్తూ ఉంటారు. ఎందుకని అడుగుతా ఉంటే ముఖ్యమైన కారణం ఏంటంటే వీళ్ళలో ఉండే ప్రాబ్లం ఏంటంటే స్ట్రెస్, విపరీతంగా స్ట్రెస్ ఉండడం వల్ల అది ఒక ముఖ్యమైన కారణం. ఎందుకంటే జనరల్గా స్ట్రెస్ ఉన్నప్పుడు ఏమైతే అండి, మన బాడీలో ఏమవుతాయంటే స్టీరాయిడ్స్ అనే హార్మోన్స్ ఉంటాయి అందరికీ కూడా, దాన్ని స్ట్రెస్ హార్మోన్ అంటాం అన్నట్టు. ఆ హార్మోన్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవుతా ఉంటాయి అన్నట్టు స్ట్రెస్ ఉన్నప్పుడు. చాలా రోజులు ఆ స్ట్రెస్ ఉండడం వల్ల, చాలా రోజులు ఆ టెన్షన్లు ఉండడం వల్ల ఏమవుతుందంటే, చాలా రోజులు ఆ స్ట్రెస్ స్టీరాయిడ్స్ అనేటివి ఎక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల అది మన పెయ్యి పైన ప్రభావం పడి షుగర్స్ని విపరీతంగా పెంచేస్తూ ఉంటుంది. మనం అందరం కోవిడ్ సమయంలో వింటూ ఉన్నాము, అప్పుడు స్టీరాయిడ్ ఇంజెక్షన్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి, స్టీరాయిడ్స్ ఇస్తే షుగర్స్ పెరుగుతాయి అనేది. అవి బయట నుంచి ఇచ్చే స్టీరాయిడ్స్. ఈ స్ట్రెస్ టెన్షన్ ఉండడం వల్ల ఏంటంటే మన శరీరం లోపల ఎక్కువ మోతాదులో స్టీరాయిడ్స్ ఉత్పత్తి అవ్వడం వల్ల కూడా షుగర్స్ పెరుగుతాయి అన్నట్టు. చాలామంది షుగర్స్ అట్లాగే బయటపడతాయి. అందుకే అన్నీ ముఖ్యం అన్నట్టు. అంటే ఒకవేళ షుగర్ వచ్చిన తర్వాత ఏంటంటే ఓన్లీ మనం ట్యాబ్లెట్లు గోళీలు వేసుకున్నంత మాత్రం మనకి సరిపోతుంది అనుకోవద్దు. మనము షుగర్ వచ్చిన తర్వాత షుగర్ కంట్రోల్ ఉండాలంటే మనం కూడా నాలుగిటిపైన దృష్టి పెట్టాలి. ముఖ్యంగా మంచి ఆహారం తీసుకోవాలి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం పదార్థాలు కానీ, మైదా పదార్థాలు కానీ మొత్తానికి మ్యాక్సిమం అవాయిడ్ చేసి, కొద్దిగా వీలైనంత మనం తినే దాంట్లోనే కొద్దిగా తగ్గించుకొని, కొద్దిగా కూరగాయలు ఎక్కువ తీసుకోవడం సింపుల్గా చెప్పాలంటే, దాంతోపాటు డైలీ ఒక కనీసం 30-45 నిమిషాలు వాకింగ్ చేయాలి. బ్రిస్క్ వాకింగ్ అంటాం. బ్రిస్క్ వాకింగ్ అంటే మనకి కొద్దిగా మనకి ఎంత వీలైతే అంత ఫాస్ట్గా చేయడం. మరీ ఫాస్ట్గా పరిగెత్తాల్సిన అవసరం లేదు, మరీ నెమ్మదే కాకుండా ఎవరి పేస్లో వాళ్ళు, అంటే ఒకరిదొకరిని చూసుకోవడం కాకుండా కొంతమంది ఫాస్ట్గా చేయొచ్చు, కొంతమంది స్లోగా చేయొచ్చు, నెమ్మదిగా చేయొచ్చు, కానీ మనకి ఎట్లా అనుకూలంగా ఉంటే అట్లా చేయడము. మూడవది నిద్ర. ఒక్కొక్కరి పేయి గుణం బట్టి కొంతమందికి 6 గంటలు నిద్ర సరిపోవచ్చు, కొంతమందికి 8 గంటలు అవసరం పడుతుంది. మనం పొద్దున్న లేచిన తర్వాత మనము హాయిగా ఉన్నామా లేదా, యాక్టివ్గా ఉన్నామా లేదా, ఆరోగ్యంగా ఉన్నామా లేదా అని మనకు అనిపిస్తే ఆ నిద్ర మనకు సరిపోతున్నట్టు. నాలుగవది మన టెన్షన్లు ఉంటే, ఏదైనా కారణాల వల్ల టెన్షన్ ఉంటే ఆ టెన్షన్లు కూడా తగ్గించుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఇవన్నీ చేస్తేనే గోళీలు అనేవి సరిగా పనిచేస్తాయి. లేదు అంటే ఈ నాలుగిటిపైన మనం దృష్టి పెట్టకుండా ఉట్టి గోళీలు వేసుకున్నాం అనుకోండి, అది రాను రాని ఏంటంటే ట్యాబ్లెట్లు డోసు పెరుగుతూ ఉంటుంది. తర్వాత రాను రాని ఇంకొక 7-8 సంవత్సరాలతో ముఖ్యంగా కంట్రోల్ లేదనుకోండి, వాళ్ళు ఇన్సులిన్ పైకి వచ్చేస్తారు.
12: డయాబెటీస్ గురించి చాలా చక్కగా వివరించారు. అయితే అసలు షుగర్ ఉందా లేదా అనేటువంటి తెలుసుకోవడం ఎట్లా?
13: షుగర్ అనేది జనరల్గా మనకి 100 మందిలో 50% మందికి ఎలాంటి లక్షణాలు ఉండవండి. అంటే ఎందుకు అంటే ఇప్పుడు చాలామంది వస్తూ ఉంటారు, సార్ మాకు 400 షుగర్ ఉంది కానీ నాకేమి ఇబ్బంది కాలేదు సార్, అనుకోకుండా రక్త పరీక్షలు చేసుకున్నాను, హెల్త్ ప్యాకేజ్ లాగా చేసుకున్నాను, షుగర్ బయట ఎలా సాధ్యం సార్ అని అడుగుతారు అన్నట్టు. షుగర్ అనేది ఒక రోజు వచ్చేది కాదండి, చాలా రోజుల నుంచి నెమ్మదిగా నెమ్మదిగా షుగర్ పెరుగుతూ ఉంటుంది బాడీలో. కాబట్టి ఒక్కొక్కరి పేయితత్వం బట్టి ఆ షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటుందో మన పేయి కూడా దాని తగ్గట్టు అలవాటు అయిపోతుంది. అందుకే చాలామందికి లక్షణాలు ఉండవు. జనరల్గా మిగతా 50% మందికి లక్షణాలు ఏముంటాయంటే బరువు తగ్గడం ముఖ్యంగా, షుగర్ ఎట్లయితే పెరుగుతూ ఉంటారో బరువు తగ్గుతూ ఉంటారు. కానీ చాలామంది గుర్తించరు, ఎందుకంటే రోజు చూసే వాళ్ళకి వాళ్ళు బరువు తగ్గుతున్నట్టు చాలామంది తెలియదు. ఎవరో మన చుట్టాలో లేకుంటే ఎవరో వచ్చి చూసినప్పుడు ఏంది ఇట్లా చిక్కిపోయినా అన్న తర్వాతనే చాలామందికి డౌట్ వస్తుందంట, నాకు షుగర్ ఏమో వచ్చిందేమో అని. దాంతోపాటు లేడీస్లో కానీ మగవాళ్ళలో కానీ మూత్రం పోయే దగ్గర దురద రావడము ఇలాంటి సమస్యలు కూడా చాలామందికి అలా ప్రాబ్లము చర్మం డాక్టర్ దగ్గరికి లేకుంటే గైనకాలజీ దగ్గరికి పోయిన తర్వాతనే షుగర్ ఉందని బయటపడుతుంది. కొంతమందికి మూత్రం ఎక్కువ రావడము, కొంతమందికి దామ ఎక్కువ వేయడము, ఇలాంటి అన్ని లక్షణాలు అంటే 50% మందికే షుగర్ ఉంటుంది కాబట్టి, అంటే షుగర్కి సంబంధించిన లక్షణాలు ఉంటాయి కాబట్టి, మిగతా 50% మందికి ఉండవు కాబట్టి, ఎవరైనా కానీ మన దేశంలో 35 సంవత్సరాల కన్నా ఎక్కువ వయసు ఉన్న వాళ్ళు లేకుంటే ముఖ్యంగా ఇంట్లో ఎవరికైనా షుగర్ ఉంటే లేకుంటే లావుగా ఉంటే లేకుంటే వాళ్ళు ఏమైనా బీపీ గోళీలు వాడుతున్నారు అంటే లేకుంటే వాళ్ళు కొలెస్ట్రాల్ అంటే కొవ్వుకు సంబంధించిన గోళీలు వాడుతున్నారు అంటే వీళ్ళు ఇబ్బంది ఉన్నా లేకున్నా సంవత్సరానికి ఒకసారి 35 సంవత్సరాల తర్వాత చేసుకోవడం ఉత్తమం. సింపుల్ టెస్ట్, ఎక్కువ కూడా ఏముండదండి. ఇప్పుడున్న టెస్ట్లలో పడిగడుపున షుగరు, తిన్న తర్వాత షుగరు 2 గంటలకు చేయమంటాము. ఇంకా అంతకన్నా మంచి టెస్ట్ ఏంటంటే గ్లూకోజ్ పౌడర్తో టెస్ట్ చేసుకోవాల్సి వస్తుంది. అంటే ఒక 75 గ్రాములు గ్లూకోజ్ పౌడర్ తీసుకొని తర్వాత 2 గంటల తర్వాత టెస్ట్ చేస్తే మనకి ఇంకా 100% కరెక్ట్ చెప్పగలుగుతాం మనం షుగర్ వచ్చిందా లేదనేది. దాంతోపాటు మూడో టెస్ట్ హెచ్బిఎన్సీ అని ఒక టెస్ట్ ఉంటుంది. హెచ్బిఎన్సీ అంటే ఏంటంటే మనకి పోయిన 3 నెలల షుగర్ రిపోర్టు. సో ఈ చిన్న చిన్న టెస్టులు చేయడం ద్వారా ఏంటంటే మనకి షుగరు వచ్చిందా లేదా తెలుసుకోవచ్చు అంటూ. అందుకే సంవత్సరానికి ఒకసారి చేసుకోవడం ఉత్తమం.
14: బాగుంది డాక్టర్ గారు, చాలా చక్కగా తెలియజేశారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
15: 24 గంటలు అత్యవసర సేవలు.
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
15: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
11: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్ ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
15: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
11: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
15: సంప్రదించండి
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
15: సెల్ 8019999990.
14: ఇక మనం ఇంకో అంశం ఏమనుకుంటున్నామంటే థైరాయిడ్ గురించి అనుకుంటున్నాం. ఈ రోజులలో చాలామంది థైరాయిడ్తో కూడా బాధపడుతున్నారు. అసలు ఈ థైరాయిడ్ లక్షణాలు ఏంటి, అట్లాగే థైరాయిడ్లో మనం తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటి?
13: థైరాయిడ్ అనేది 2 రకాలుగా ఉంటుందండి. అంటే హైపోథైరాయిడిజం అంటాం, హైపర్ థైరాయిడిజం అంటాం. చాలామంది భయపడతారు థైరాయిడ్ అనగానే, కానీ అన్నిటికన్నా చిన్న సమస్య థైరాయిడ్ సమస్య. థైరాయిడ్ అంటే మన గొంతు దగ్గర ఉండే ఒక గ్రంథి, అది ఎక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ ఎక్కువైపోతాయి శరీరంలో, తక్కువ పనిచేస్తుంటే హార్మోన్స్ తగ్గిపోతాయి. చాలామందికి హైపోథైరాయిడిజం అనే ప్రాబ్లం ఉంటుంది. హైపోథైరాయిడిజం అంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిందనికన్నా తక్కువ మోతాదులో ఉత్పత్తి అవ్వడం వల్ల హార్మోన్స్ రక్తంలో తగ్గిపోవడం, శరీరంలో తగ్గిపోవడం వల్ల దానికి సంబంధించిన ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయినట్టు. అయితే దానికి సంబంధించి జనరల్గా సేమ్ ఇది కూడా షుగర్ లాగానే 50% నుంచి 70% మందికి ఏం లక్షణాలు ఉండవు. అందుకే కొంతమంది ఏంటంటే అందరికీ చేయకుండా కూడా మిగతా వాళ్ళకి లక్షణాలు, ముఖ్యంగా మా పెయ్యి అంతా ఉబ్బిపోవడము లేకుంటే విపరీతంగా నిద్ర రావడము, బాగా అలసటగా కావడము, చాలా ఎక్కువ గురక పెట్టడము, ఎప్పుడు నిద్ర మబ్బు రావడము, నిద్రపోవడము, మోషన్స్ అంటే రొడ్డికి సరిగా రాకపోవడము, ఇట్లాంటి సమస్యలు ఉన్నప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేయించుకుంటే మంచిది. అండ్ ముఖ్యంగా చిన్నపిల్లల్లో ఏంటంటే ఇవన్నీ లక్షణాలు ఉండకపోవచ్చు. సో చిన్నపిల్లల్లో ఏమవుతుంది, హైట్ పెరగరన్నట్టు. అంటే చిన్నపిల్లల్లో హైట్ పెరగట్లేదు, ప్లస్ ఫేస్ అంతా ఉబ్బిపోయింది, డల్ అయిపోయారు, చర్మం అంతా ఎండిపోయింది, పొడి పొడి అయిపోతుంది, అట్లాంటి లక్షణాలు ఏమైనా అనుమానం వచ్చినప్పుడు ఏంటంటే థైరాయిడ్ పరీక్ష చేసుకోవడం మంచిది. ఇది హైపోథైరాయిడిజం అంటాం. అంటే థైరాయిడ్ ఇప్పుడు దాకా మీకు చెప్పిన లక్షణాలు ఏంటంటే హైపోథైరాయిడిజం. ఇంకొక రకమైన థైరాయిడ్ ఉంటుంది, దాన్ని హైపర్ థైరాయిడిజం అంటాం. ఇది చాలా తక్కువ మందిలో ఉంటుంది. సో హైపర్ థైరాయిడిజం ఏంటంటే హార్మోన్స్ ఉత్పత్తి అవ్వాల్సిన దానికన్నా ఎక్కువ మోతాదులు ఉత్పత్తి అవ్వడం వల్ల కొద్దిగా బక్కగా అయిపోవడము లేకుంటే మోషన్స్ ఎక్కువ రావడము లేకుంటే కాలు చేతులు వణకడము, కళ్ళు ఉబ్బడము, గుండె డబ్బడబ కొట్టి, ఇవన్నీ లక్షణాలు హైపర్ థైరాయిడిజం. ఇది చాలా తక్కువ మందికి ఉంటుంది. అయితే ఇక్కడ ముఖ్యంగా ఏంటంటే చాలామంది భయపడేది ఏంటంటే థైరాయిడ్ అనగానే ముఖ్యంగా లేడీస్లో మ్యారేజ్ అయిన వాళ్ళు థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అని, అంటే ఇటు అమ్మ వాళ్ళ సైడ్ కానీ అటు అత్త వాళ్ళ సైడ్ అయినా కానీ ఎవరైనా కానీ అది ఎవరింట్లో అయినా కానీ థైరాయిడ్ అనగానే పిల్లలు పుట్టరు అనే ఒక భయంతో ఉండిపోతారు. థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పండి. థైరాయిడ్ ఒకవేళ కరెక్ట్గా కంట్రోల్ చేసుకుంటే, ఒకవేళ ట్యాబ్లెట్స్తోని ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు దాన్ని అడ్జస్ట్ చేసుకొని కరెక్ట్ డోసు మెయింటైన్ చేస్తే అందరిలాగానే పిల్లలు పుట్టే అవకాశాలు ఉంటాయి. అంతేగాని థైరాయిడ్ ఉంటే నాకు పిల్లలు పుట్టరు అనేది కాదు. అది ఖచ్చితంగా చాలా మిస్ఇన్ఫర్మేషన్, అంటే చాలామందికి అది ఒక అపోహ అన్నట్టు. అపోహ మాత్రమే కానీ అది థైరాయిడ్ ఉంటే పిల్లలు పుట్టరు అనేది తప్పు. లాస్ట్ పాయింట్ ఏంటంటే థైరాయిడ్ ఉంటే కూడా చాలామంది ఏదేదో భయపడిపోయి థైరాయిడ్ ఉంటే ఇది తినకూడదు, అది తినకూడదు, క్యాబేజ్ తినద్దు, కాలీఫ్లవర్ తినద్దు, టొమాటో తినద్దు, మిల్ మేకర్ తిన, అవన్నీ ఏం లేదండి. థైరాయిడ్ ఉన్నప్పుడు అన్ని పదార్థాలు తినచ్చు. క్యాబేజ్ కాలీఫ్లవర్ తినద్దు అంటే జనరల్గా మనం అది పచ్చి తినద్దంటాం, కానీ పచ్చి ఎవరం తినం ఎట్లన్నా, అందరూ వండుకొని తింటాం కాబట్టి క్యాబేజ్ అయినా తినచ్చు, కాలీఫ్లవర్ అనేది తినచ్చు. కానీ ఏం తిన్నా కూడా తిన్న తర్వాత ఒక మనం ఏదైనా ట్యాబ్లెట్ మార్నింగ్ పడిగడుపున వేసుకున్న తర్వాత నీళ్ళు తాగచ్చు. ఏమైనా టీ కాఫీ తాగాలన్నా, బ్రేక్ఫాస్ట్ చేయాలన్నా, ఏమైనా తినాలన్నా, టిఫిన్ చేయాలన్నా కూడా ఒక అరగంట గ్యాప్ ఉంచుకోవడం అనేది చాలా బెటర్ అంట. అప్పుడే ఆ ట్యాబ్లెట్ అనేది కరెక్ట్గా పనిచేస్తుంది. ఇంతే థైరాయిడ్కి, దీని తప్ప ఇంకా డైట్ రెస్ట్రిక్షన్ కానీ ఏం చేయాల్సిన అవసరం లేదు.
14: బాగుంది డాక్టర్ గారు. ఇప్పుడు కార్యక్రమంలో చిన్న విరామం.
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్
14: 24 గంటలు అత్యవసర సేవలు.
11: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో మరియు న్యూరో సర్జరీ, జనరల్ మెడిసిన్,
14: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్, ఫిజియోథెరపీ, రేడియాలజీ అన్ని విభాగాలు కలిగిన హాస్పిటల్.
11: సిటీ స్కాన్, క్యాత్ ల్యాబ్, లామినార్, ఓటీ, డయాలసిస్ మరియు అంబులెన్స్ సౌకర్యము కలదు.
14: ఆర్థోపెడిక్, యూరాలజీ, కార్డియాలజీకి ఆరోగ్యశ్రీ సేవలు అందుబాటులో.
11: అన్ని రకాల ప్రధాన ఇన్సూరెన్స్ కంపెనీలకు అనుమతి.
14: సంప్రదించండి
11: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం లైన్, ఖలీల్వాడి, నిజామాబాద్.
14: సెల్ 8011999990.
13: థైరాయిడ్ చాలా మందికి హైపో థైరాయిడిజం, అట్లాగే హైపర్ థైరాయిడిజం గురించి మీరు చక్కగా వివరించారు. మీరు అన్నట్టు మనం ఎక్కువగా చూసేటటువంటిది హైపో థైరాయిడిజం. సో ఇది ఒకసారి టెస్ట్ చేసుకుంటే మనకు తెలిసిపోతుంది. అట్లాగే దీని గురించి మీరు అన్నట్టు చాలా సింపుల్గా, ఇది ఏ రిస్ట్రిక్షన్స్ లేకుండా మార్నింగ్ ఒక చిన్న టాబ్లెట్ వాడితే తగ్గిపోతుంది, పిల్లలు పుట్టారనేటువంటి అపోహలు పక్క పెట్టాలంట.
14: అంతేనండి.
13: బాగుంది డాక్టర్ గారు. ఇక చివరిగా ఈ రోజుల్లో మనం చూసినట్టయితే ఉబకాయం, ఇది చిన్నపిల్లల్లో చాలా అందరిలో కనబడుతుంది. ఉబకాయం యొక్క లక్షణాలు, దీనికి కారణాలు కొంచెం వివరించండి. ఉబకాయం అనేది చాలా ఎక్కువ పెరిగిపోతుందండి. ముఖ్యంగా ఏంటంటే లైఫ్ స్టైల్, మనం ఉండే సమాజంలో ఇప్పుడు ఉండే పరిస్థితులు బట్టి. ఇంతకుముందు ఇప్పుడు మా జనరేషన్ కానీ, ఇప్పుడు మాకన్నా సీనియర్, మా ఫాదర్ వాళ్ళ జనరేషన్ కానీ అందరం కూడా చిన్నప్పుడు చాలామంది ప్లేగ్రౌండ్లలో లేకుంటే ఏదో ఒక రకమైన గేమ్ ఆడుతూ ఉంటున్నారు. ఆడుకోవడం వల్లనో లేకుంటే ఫిజికల్ యాక్టివిటీ అనేది ఎక్కువ ఉండడం వల్ల. కానీ ఈ కాలంలో అట్లా లేదు. చాలామంది ముఖ్యంగా చిన్న వయసులో కూడా ఊబకాయంతో వస్తూ ఉన్నారు. ముఖ్యంగా కారణం ఏంటంటే వాళ్ళు ఎక్కువ ఎక్సర్సైజ్ లేకపోవడం కానీ, లేకుంటే ఎక్కువసేపు స్క్రీన్ టైం అంటాం, అంటే ఫోన్ కానీ టీవీ పైన ఎక్కువ ఉండడం కానివ్వండి, లేకుంటే ఎక్కువ గేమ్స్ ఆడకపోవడం వల్ల. దాంతోపాటు ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ అయిపోయింది. ఈజీ ఫుడ్, జంక్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ అంటే ఇప్పుడు చాక్లెట్లు, బిస్కెట్స్, మైదా ఐటమ్స్, ఇవి ఏదైనా కానివ్వండి, ఇవి ఎక్కువ మోతాదులో తినడం వల్ల ఊబకాయం లోన్ అవుతున్నారు. అయితే ఇప్పుడు ఊబకాయం అనగానే ఫస్ట్ ఏంటంటే ఇప్పుడు పెద్దవాళ్ళలో కూడా ఊబకాయం ఉన్నప్పుడు చాలామంది ఇప్పుడు ఇంజెక్షన్స్ గురించి అందరికీ ఒక అవగాహన వచ్చింది అన్నట్టు. ఊబకాయం అనగానే నేను ఇంజెక్షన్ తీసుకోగానే మ్యాజిక్ మొత్తం నార్మల్ అయిపోతాను, చాలామంది ఆకుపోతానున్నారు. ఊబకాయం ఉన్నప్పుడు ఏంటంటే మొట్టమొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మనం కొద్దిగా కష్టపడాలండి. మనము సింపుల్గా చెప్పాలంటే మనము చేసే పనికన్నా ఒక 30% పెంచాలి. అంటే మన సెడెంటరీ లైఫ్ స్టైల్ ఉంది, ఎక్కువసేపు కూర్చునే పరిస్థితుల్లో మనం ఉన్న, మన జాబ్ వల్లనో దేని వల్లనో మనం కూర్చుంటున్నాము అంటే కనీసం 30 నుంచి 40 నిమిషాలు వాకింగ్ చేస్తూ మనం తినే దాంట్లో 30% తగ్గించండి. ముఖ్యంగా చక్కెర, తేనె, బెల్లం, మైదా పదార్థాలు తగ్గించడంతో పాటు తినే దాంట్లో 30%. అంతేగాని బాగా స్ట్రిక్ట్గా మొత్తం మార్చుకోవాల్సిన అవసరం లేదు. బాగా స్ట్రిక్ట్గా మొత్తం ఫుడ్ను మార్చుకుంటే ఏమవుతుందంటే మనం కొన్ని రోజుల తర్వాత తినలేము, చాలామంది మానేస్తారు అన్నట్టు. సో తినే దాంట్లో 30% తగ్గించుకోవడం సింపుల్గా ఏంటంటే 4 తింటే 3 ఇడ్లీలు, 3 తింటే 2 చపాతీలు, 3 తింటే 2 దోశలు, తినే దాంట్లో కొద్దిగా తక్కువ. ముందు పచ్చికూరగాయలు తిన్నాం అనుకోండి, తినే ముందు ఒక దోసకాయనో మొలకలు ఒక 5-6 క్యారెట్ పీసెస్ తిన్న తర్వాత భోజనం స్టార్ట్ చేసినాం అనుకోండి, అప్పుడు ఏమవుతాయంటే మనం తినే దాంట్లో ఆటోమేటిక్గా మనం 4 ఇడ్లీలు తినే బదులు ఆటోమేటిక్గా లేకుంటే 3 ఇడ్లీలు తినేస్తాము. సో ఆటోమేటిక్గా ఫుడ్ అనేది, తిండి అనేది తగ్గిపోతుంది. సో ఫస్ట్ ఇది చేయాలండి. ఇవన్నీ చేసి ఒక 3 నెలలు చూస్తామన్నట్టు. అంటే తను ఎంత కష్టపడుతున్నారు అని దాన్ని బట్టి అసెస్మెంట్ చేసిన తర్వాత, లేదు బాగా నియంగానే బాగా కష్టపడిన తర్వాత కూడా అసలు ఇంత కూడా కొద్దిగా బరువు తగ్గట్లేదు అంటే అప్పుడు కొన్ని ఇంజెక్షన్స్ వచ్చినాయి. ఆ ఇంజెక్షన్స్ కూడా ఏంటంటే అందరికీ కూడా అవసరం పడదు. పేషెంట్ కండిషన్, ముఖ్యంగా బాగా లావు ఉన్నారు, బీఎంఐ అనేది క్యాలిక్యులేట్ చేస్తాం, బాడీ మాస్ ఇండెక్స్ అనేది, అంటే వాళ్ళ హైట్ వెయిట్ బట్టి, దాంతోపాటు షుగరు, బీపీ, హార్ట్ ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటే వాళ్ళకి ఖచ్చితంగా అది ప్రిఫర్ చేస్తాం. ఇంజెక్షన్స్ అనేది ప్రతి ఒక్కరికి అవసరం పడదు. కానీ అన్నిటికన్నా ముఖ్యమైనది ఊబకాయం తగ్గించాలంటే స్క్రీన్ టైం అంటాం. స్క్రీన్ టైం కూడా అంటే టీవీ అండ్ ఫోను కలిపి గంటన్నర కన్నా ఎక్కువ చూడొద్దని చెప్తాం పిల్లల్లో, ముఖ్యంగా పిల్లలు కానీ పెద్దవాళ్ళు కానివ్వండి. అంతకన్నా ఎక్కువ చూస్తున్నారు అంటే ఇవన్నిటికీ కారణాలు వేరే క్రానిక్ ప్రాబ్లమ్స్, అంటే ఎక్కువ ఇటు ఊబకాయంతో పాటు దాంతో వచ్చే సమస్యలు కూడా ఎక్కువ ఉంటాయి అన్నట్టు.
14: బాగుంది డాక్టర్ గారు. ఈరోజు చక్కగా డయాబెటిక్స్ గురించి, అట్లాగే థైరాయిడ్ గురించి, అట్లాగే ఊబకాయం గురించి మా శ్రోతలకు చక్కటి విలువైన సమాచారం అందించారు. మరి ఇంత మంచి ఉదయం, ఇంత మంచి సమయం మాకోసం, మా శ్రోతల కోసం కేటాయించినందుకు మా శ్రోతలందరి తరఫున, మా తరఫున మీకు ధన్యవాదాలు.
13: ధన్యవాదాలు సార్. థ్యాంక్ యూ.
11: ఈ కార్యక్రమాన్ని మీకు సమర్పించిన వారు
14: సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, రాజీవ్ గాంధీ ఆడిటోరియం ఎదురుగా, ఖలీల్వాడి, నిజామాబాద్. సెల్ 8011999990.
10: శ్రోతలు ఇంతవరకు సన్రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమాన్ని విన్నారు. ఇందులో పాల్గొన్నారు ఎండోక్రైనాలజిస్ట్ డాక్టర్ వినయ్ దన్.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 8:45. సినీ రంజని సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా ప్రతిరోజు పండగే సినిమా కోసం శ్రీకృష్ణ పాడిన ఈ పాటను విందాం.

0: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
1: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
0: అరే ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేస్తున్నావు

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.
1: సినీ రంజని కార్యక్రమంలో చివరగా వినే పాట మజిలీ సినిమా నుండి.

శ్రోతలు ఇంతవరకు సినీ రాగాలు, సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్.

సమయం 9 గంటలు. హృదయ రాగాలు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినిమన పాటల కార్యక్రమం. హృదయ రాగాలు. మీకు ఇష్టమైన పాటలు వినడానికి వాట్సాప్ రిక్వెస్ట్ పంపడానికి మా ఫోన్ నెంబర్ 8462245066 అనే నెంబర్కి.

మరి కార్యక్రమంలో ముందుగా మనకు రిక్వెస్ట్ పంపించిన వారు నల్గొండ జిల్లా చందంపేట మండలం చిత్రియాల గ్రామం నుండి దమ్మోజు వెంకటాచారి, వరలక్ష్మి, కృష్ణమ్మ, మధు, రవి, నవీన, రాధిక, త్రిలోక్, శ్రీరామదాసు మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరందరూ కోరుతున్నారు భైరవ ద్వీపం సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం చిత్ర మరియు కోరస్ పాడిన ఈ పాటను వినిపిద్దాం.

0: శ్రోతలు వింటున్నారు 103.2 మెగాహెర్ట్స్ పై హృదయ రాగాలు. ఇప్పుడు విందాం కార్యక్రమంలో కొన్ని ప్రకటనలు.
1: మీ కంటి సమస్యలకు లక్షణ కంటి హాస్పిటల్,
2: డాక్టర్ కారంపూరి శ్రీనివాస్, ఎంబీబీఎస్, ఎంఎస్, ఆప్థాల్టాపికల్ ఫాకల్ సర్జన్,
1: తేజ హాస్పిటల్ దగ్గర, ద్వారకా నగర్, నిజామాబాద్,
2: సెల్ 8639345694.
1: ప్రతి గురువారం ఉచిత ఓపీ,
2: అన్ని రకాల హెల్త్ ఇన్సూరెన్స్, ఈహెచ్ఎస్, క్యాష్ లెస్ సౌకర్యం కలదు.
0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: మాతృత్వం ఒక మధురమైన వరం.
4: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
3: సంప్రదించండి
4: డాక్టర్ బండారి సుజాత,
3: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
4: కలిల్వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
5: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్స్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
5: సెల్ 9444004837.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
0: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
2: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
0: 24 గంటలు అత్యవసర సేవలు.
2: NABH గుర్తింపు.
0: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: దరమాండ్ షాప్,
0: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
2: రెడీమేడ్, షూటింగ్స్ అండ్ షెట్టింగ్స్,
0: ఏకైక కంపెనీ షోరూమ్
2: దరమాండ్ షాప్,
0: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాంగ్ క్రాస్ రోడ్, నిజామాబాద్.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: అభిరుచి శ్రోతలు ఉత్తరాల ద్వారా పాటలు కోరే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు సాయంత్రం 5 గంటలకు ఇంకా రాత్రి 8 గంటలకు ప్రసారమవుతుంది. మీ ఆకాశవాణి నిజామాబాద్ 103.2 MHz పై తప్పక వినండి అభిరుచి.
1: డాక్టర్ సీను నాయక్
2: ఎత్తు వంకరపల్లు క్లిప్స్ ట్రీట్మెంట్ ఇంకా ఇంప్లాంట్స్ అన్ని రకాల దంత సమస్యలకు
1: సంప్రదించండి
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
2: సెల్ 7799050505. అబ్బా పంటి నొప్పి.
1: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
2: తెలంగాణ డెంటల్ హాస్పిటల్
1: ఖలీల్వాడి నిజామాబాద్
2: సెల్ 7991231790.
3: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం. మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ బీమా రక్షణ గ్యారంటీడ్ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతిక్షణం మీకు తోడుగా.
4: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫార్మ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫార్మ్ 7, సవరణలకు ఫార్మ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
5: శ్రోతలు వింటున్నారు 103.2 MHz పై హృదయ రాగాలు. వినే శ్రోతలకు ఒక గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి ఆసుపత్రి ఖలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మోతిబిందు, క్యాట్రాక్ట్, రెటీనా సమస్యలకు ప్రముఖ నేత్ర వైద్యులు వైద్య నిపుణులు డాక్టర్ నవీన్ నూకల గారు తగిన సలహాలు ఇస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత వినే పాట ఆదిత్య 369 సినిమా నుండి పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు ఎడపల్లి మండలం జాన్కంపేట్ నుండి శ్యామ్లాల్, జగన్, మోహన్, రాజేష్, ఆరాధ్య, సాయి, సోను వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం మరికొన్ని ప్రకటనలు.
1: సోదర సోదరి మల్లారా, నూటిలో ఒక్క మాట వినండి. కేవలం డబ్బు పంపడానికే క్యూఆర్ స్కాన్ చేయాలి లేదా పిన్ వేయాలి, డబ్బు పొందడం కోసం కాదు.
2: ఆర్బీఐ అంటోంది, క్యూఆర్ కోడ్ స్కాన్ చేసేప్పుడు లేదా పిన్ నమోదు చేసేప్పుడు కాస్త జాగ్రత్త.
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. చేవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2 లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490407880. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.

కార్యక్రమంలో ఇప్పుడు విందాం లక్ష్మీ నివాసం సినిమా నుండి పాటలు వినిపించమని కోరుతున్న శ్రోతలు. తూర్పుగోదావరి జిల్లా పెద్దాపురం మండలం ఎన్టీఆర్ నగర్ కాలనీ నుండి బండారు త్రిమూర్తులు, గొల్లపూడి నాగలక్ష్మి గారు, గొల్లపూడి జగదీష్, రేవతి, రేష్వంత్, నాగభాగ్యశ్రీ, గొల్లపూడి సూర్యభార్గవి వీరందరూ కోరుతున్నారు లక్ష్మీ నివాసం సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని మనకు రిక్వెస్ట్ చేశారు. మరి వీరి కోసం మనం ఈ పాట విందాము.

0: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టులా, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి.
1: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
2: భూమనా, ఇవాళ రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
3: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసల్లే ఆ సంగతులన్నీ చెప్తారు.
2: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
4: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.

హృదయ రాగాలు వింటున్న శ్రోతలకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 7:30 శ్రీహర్ష కిడ్నీ మరియు యూరోకేర్ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల మూత్ర సంబంధ వ్యాధులు నివారణ మార్గాల గురించి యూరాలజిస్ట్ మరియు ఆండ్రాలజిస్ట్ డాక్టర్ ఎం ఆనంద్ కుమార్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం. వీరు కోరుతున్నారు చంటిగాడు సినిమా నుండి పాటని వినిపించమని. వీరు అరుణ రాజేందర్. మరి వీరి కోసం మనం ఈ పాట విందాం.

0: ஜா பபலா
1: சை பால்
0: நடுவுல காமரா
1: சை பால்
0: வரத புள்ளா
1: சை பால்
2: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రీ ఓభిలాషి సై బాల్
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
4: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
5: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
4: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
5: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
4: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
5: 9848118027.
6: మాతృత్వం ఒక మధురమైన వరం.
7: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
6: సంప్రదించండి
7: డాక్టర్ బండారి సుజాత,
6: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులో,
7: ఖలీల్వాడి, నిజామాబాద్.
8: ఫోన్ 08462253344.

శ్రోతులకు ఒక గమనిక. ఈ నెల 7వ తేదీ బుధవారం ఉదయం 8 గంటలకు ఎస్వి స్మైల్ 3-2 సూపర్ స్పెషాలిటీ దంత వైద్యశాల ద్వారకానగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో అన్ని రకాల దంత సమస్యల నివారణ గురించి దంత వ్యాధుల వైద్య నిపుణులు డాక్టర్ కె అమర్నాథ్ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు నాందేడ్ కొండలవాడి మహారాష్ట్ర నుండి సావన్కర్ గంగాధర్, విజయలక్ష్మి రాజేష్, రాకేష్ రిషిత. వీరు రిక్వెస్ట్ పంపించారు ఇంద్ర సినిమా నుండి ఒక పాటను వినిపించమని. మరి వీరు రిక్వెస్ట్ పంపించిన పాటను విందాం.

0: డైమండ్ షాప్,
1: మగవారి పెళ్లి వస్త్రాలకు, పార్టీలకు, ఫంక్షన్లకు,
0: రెడీమేడ్ షూటింగ్స్ అండ్ షెడ్డింగ్స్,
1: ఏకైక కంపెనీ షోరూమ్
0: డైమండ్ షాప్,
1: హోటల్ వంశీ కాంప్లెక్స్, పులాం క్రాస్ రోడ్, నిజామాబాద్.

శ్రోతలకు కగమనిక. ఈ నెల 8వ తేదీ గురువారం ఉదయం 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస ఎమర్జెన్సీ హాస్పిటల్ ద్వారకా నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో ఛాతీ సంబంధ వ్యాధుల నివారణ మార్గాల గురించి పల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు తగిన సలహాలు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో తర్వాత రిక్వెస్ట్ పంపించిన వారు రంగారెడ్డి జిల్లా గోపికా నగర్ నుండి శివకృష్ణ, ప్రణీత్ గౌడ్ మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. వీరు కోరుతున్నారు, చుట్టాలున్నారు, జాగ్రత్త. సినిమా కోసం ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మరియు పి సుశీల గారు పాడిన పాటను వినిపించమని మనకు రిక్వెస్ట్ పంపించారు. మరి వీరి కోసం మనం ఈ పాట విందాం.

0: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి.
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027.
2: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి.

అందాల రాముడు సినిమా నుండి ఓ మంచి పాటను వినిపించమని రిక్వెస్ట్ పంపించారు. వీరు నిజామాబాద్ జిల్లా మోర్తాడు మండలం తిమ్మాపూర్ నుండి దాసరి రాజేశ్వర్, లలిత రాధిక రమణి, రక్షిత వేదవతి, అక్షర శ్రీనిక, మా అందరి కోసం తప్పకుండా వినిపించండి మేడం అని మనకు రిక్వెస్ట్ పంపించారు. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమంలో స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ ఎం వర్ష దివ్య తేజ గారు తెలియజేస్తారు. గమనిక విన్నారు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం. ఆత్మీయ ఆకాశవాణి కేంద్రం వారికి శుభోదయం అంటూ మనకు రిక్వెస్ట్ పంపించారు. వీరు నిజామాబాద్ గుప్తా నగరి కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లలిత వీరందరు రిక్వెస్ట్ పంపించారు మనకు మురారి సినిమా నుండి పాటను వినిపించమని. మరి వీరందరి కోసం మనం ఈ పాట విందాం.

హృదయ రాగాలు కార్యక్రమంలో చివరగా వినే పాట కాటమరాయుడు. సినిమా నుండి పాటను వినిపించమని మరకు రిక్వెస్ట్ పంపించారు నిజామాబాద్ జిల్లా వినాయక్ నగర్ నుండి లావణ్య మరియు వారి యొక్క కుటుంబ సభ్యులు. మరి వీరిందరి కోసం మనం ఈ పాట విందాం.

శ్రోతలు ఇంతవరకు హృదయ రాగాలు. వాట్సాప్ రిక్వెస్ట్ ద్వారా శ్రోతలు కోరిన తెలుగు సినిమా పాటల కార్యక్రమం విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. మరి కాసేపట్లో వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం.

0: ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం సరిగ్గా 10 గంటలు.
1: పెన్షన్ ఫిర్యాదులు పరిష్కరించినట్టుగా మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈరోజు సాయంత్రం 4 గంటలకు న్యూఢిల్లీలో ఇందిరాభవన్లో కాంగ్రెస్ పార్టీ కీలక సమావేశం జరగనుంది. భేటీకి హాజరుకాని అన్ని రాష్ట్రాల పీసీసీ అధ్యక్షులు, ఇన్ఛార్జీలకు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శులకు ఏఐసీసీ సర్క్యులర్ పంపింది. సరిపై దేశవ్యాప్తంగా కాంగ్రెస్ ఇండి కూటమి ఆందోళన కార్యాచరణపై చర్చ జరగనుంది. ఇండి కూటమి ఆందోళనపై వ్యూహాన్ని కాంగ్రెస్ ఖరారు చేయనుంది. ఎస్బీసీ టన్నెల్ పనుల్లో కీలక ముందడుగు పడుతూ 700 మీటర్ల తవ్వకాలు పూర్తయ్యాయి. అదన పరికరాలతో పనులు వేగవంతం చేసి 2028 జూన్ నాటికి నీరందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దీని ద్వారా 30 టీఎంసీలకు పైగా నీరందిస్తామని మంత్రి ఉత్తమకుమార్రెడ్డి తెలిపారు. నటి జాహ్నవి కపూర్ ఏఏ మార్పింగ్ వీడియోపై సైబర్ క్రైమ్ పోలీసులు కేసు నమోదు చేశారు. దేవా సినిమాలో చుట్టమల్లే పాటను ఏఏ సాంకేతికతతో మార్పింగ్ చేయడం వల్ల నటుడు ఎన్టీఆర్ సహా పలువురు సినీ ప్రముఖులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మల్లన్న సాగర్ నుంచి హైదరాబాద్కు నీటిని ఎలా తరలిస్తారని మాజీ మంత్రి హరీష్ రావు ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. నిర్వాసితుల సమస్యలు పరిష్కరించిన తర్వాతే ముందుకెళ్లాలని డిమాండ్ చేశారు. అధికారంలోకి వచ్చి 3 ఏళ్లైన రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు పరిహారం అందించలేదని విమర్శించారు. ఓటమి భయంతోటే ఖైరతాబాద్ ఉప ఎన్నికను అడ్డుకునేందుకు పిటిషన్లు వేయించారని ఎంపీ డీకే అరుణ్ ఆరోపించారు. కాంగ్రెస్ బీఆర్ఎస్లు పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహిస్తున్నాయని విమర్శించారు. గెలుపుపై నమ్మకం ఉంటే ఫిరాయింపు ఎమ్మెల్యేలతో రాజీనామా చేయించి ఉప ఎన్నికకు వెళ్లాలని సవాల్ చేశారు. హైదరాబాద్ ఐమాక్స్ వద్ద గల హెచ్ఎండిఏ గ్రౌండ్స్ లో ఈ నెల 7 నుంచి 18 వరకు సరస్ గ్రామీణ చేతి వృత్తుల ప్రదర్శన మేళ నిర్వహిస్తున్నట్టు మంత్రి సీతక్క తెలిపారు. వివిధ రాష్ట్రాల చేనేత, హస్తకళలు, ఆహార ఉత్పత్తులకు సంబంధించి 204 స్టాళ్లను ఏర్పాటు చేస్తున్నట్టు పేర్కొన్నారు. జపాన్ లో నగోయాలో జరిగిన ఆసియా క్రీడలు ఘనంగా ముగిశాయి. 5 రోజుల పాటు సాగిన ఈ పోటీల్లో 450 రికార్డులు నమోదయ్యాయి. భారత్ 85 పథకాలతో 4వ స్థానంలో నిలవగా చైనా 341 పథకాలతో అగ్రస్థానం దక్కించుకుంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ ఉదయం 11 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం నిలయంలో సమయం 10:05 మార్నింగ్ మస్తీ కార్యక్రమంలో ముందుగా 100% లవ్ చిత్రం నుండి పాటను వినబోతున్నారు. అజ్ఞాత్ సమీ గానం చేశారు చంద్రబోస్ గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: వైద్య రంగంలో అత్యుత్తమమైన సేవలు, ఎమర్జెన్సీ సేవలు అందిస్తున్న మీ హాస్పిటల్ గురించి అందరికీ తెలియజేయాలనుకుంటున్నారా? ఆరోగ్యవంతమైన సమాజాన్ని నిర్మిద్దామనుకుంటున్నారా? మరింకెందుకు ఆలస్యం? మీ సేవలు, సౌకర్యాల గురించి మా రేడియోను మీ గొంతుగా వినిపించండి. 9490463863 నంబర్కు కాల్ చేసి మీ అడ్రస్ను ఇప్పుడే బుక్ చేసుకోండి. నెంబర్ మరవకండి, 9490463863.
1: ఆరోగ్య జీవనం ఆనందదాయకం.
2: ఎల్ఐసి వారి బీమా ప్లాటినం లిమిటెడ్ ప్రీమియం ఆప్షన్ తో 7, 10, 12, 15 ఇంకా 18 సంవత్సరాల పాటు ప్రీమియం చెల్లించే సదుపాయం, మీ భవిష్యత్తుకు తగిన ప్రతిఫలం అందిస్తూ రక్షణ గ్యారంటీ అడిషన్ తో ఇంకా మరెన్నో ప్రయోజనాలు. ఎల్ఐసి బీమా ప్లాటినం తో ఎల్ఐసి ప్రతి క్షణం తోడుగా.
3: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినిపిస్తున్న బిజినెస్ మ్యాన్ చిత్రంలోనిది ఎస్ఎస్ కలిసి పాడారు భాస్కర్ భట్ల గీతం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం మార్నింగ్ మస్తీ వింటున్నారు. మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్నటువంటి పాట కాంచన చిత్రానికి సుజిత్ సంతోషన్ రీటా గానం చేశారు. రామజగ శాస్త్రి గీతానికి శస్తమన్ సంగీతం.

0: మధుర గీతాల సినీ విశేషపు సమాహారం గుర్తుకొస్తున్నాయి. ప్రతిరోజు ఉదయం 11 గంటలకు ఆకాశవాణి వివిధ భారతిలో
1: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: ఇది ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం. షడగ్లక్లో సమయం 10:30, 11 గంటల వరకు మార్నింగ్ మస్తీ కొనసాగుతుంది. ఇప్పుడు వినబోతున్న పాట ఆచార్య చిత్రానికి అనురాగ్.

0: మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్నారు హలో గురు ప్రేమ కోసం. ఈ చిత్రం నుండి ప్రకాష్ రాజ్ రామ్ పోతునిని గానం చేశారు. చంద్రబోస్ గీతం, దేవశ్రీ ప్రసాద్ సంగీతం.
1: ఫ్రెండో, తను లవ్ లో పడేయడానికి ఓ మంచి ఐడియా చెప్పు ఫ్రెండో.
2: రోజు ఫ్లవర్స్ పంపించరా, ఫిదా అయిపోద్ది, పడిపోద్ది.
1: ఏంటి ఫ్లవర్సా? తన ఏమైనా ఫ్లవర్ షాప్ పెడుతుందా?
2: ఏయ్, షాప్ లో కాదు, తలలో పెట్టుకోవడానికి.
1: అబ్బా, తను పూలకి ఈలకి పడిపోయే రకం కాదు ఫ్రెండ్. హై ఎండ్ ఈ వాడిపైన ఐడియాలు వదిలేసి ఓ ఫ్రెష్ ఐడియా చెప్పా.
2: ఓకే,

0: తను తాగేసిన కోక్ టిన్లు, వాడేసిన హెయిర్ పిన్లు, పడేసిన చాక్లెట్ ర్యాపర్లు, ఇసిరేసిన ఐస్ పుల్లలు భద్రంగా దాచుకోరా.
1: లైఫ్ లాంగ్ ఇదే లవ్ మెయింటైన్ చేయాలంటే కొంప మున్సిపాలిటీ డంప్ యార్డ్ అయిపోతుంది. అందుకని ఇంకో ఐడియా చెప్పు ఫ్రెండ్.

0: శబ్ద తరంగాలపై శ్రవ్య సౌరభాలను దరిచేర్చే సారథి,
1: విజ్ఞాన వినోదాలను శ్రోతలకు అందించే వారధి,
0: ఆపోత మధురం ఆలోచనామృతాలు.

మార్నింగ్ మస్తీలో ఇప్పుడు వినబోతున్న పాట సోగ్గాడ చిన్ననాయన చిత్రం నుండి టైటిల్ ట్రాక్. సత్యయామిని నూతన వినాయక్ గానం చేశారు ఈ పాటని. అనుప్రూవన్ సంగీతం.

0: మ్యూజిక్ అండ్ మస్తీ ఫిల్మీ న్యూస్ తో పాటు మనల్ని అప్డేటెడ్ గా ఉంచడానికి బోలెడంత గప్షప్, వాట్సాప్ రిక్వెస్ట్, సాంగ్ డెడికేషన్స్ ఇంకా ఎన్నెన్నో ఓన్లీ ఆన్ వివిధ భారతి ఆకాశవాణి తెలుగు. ప్రపంచమంతా వినొచ్చు. ఎలా అంటారా? సింపుల్, మీ ఆండ్రాయిడ్ లేదా ఐఓఎస్ ఫోన్స్ లో న్యూస్ ఆన్ ఎయిర్ యాప్ డౌన్లోడ్ చేయండి. రేడియో ఐకాన్ క్లిక్ చేయండి. వివి తెలుగు సెలెక్ట్ చేయండి. వివిధ భారతి ఆకాశవాణి తెలుగు, తరతరాలు తరగని ఆనందం, అలరించే సంపూర్ణ వినోదం.
1: మార్నింగ్ మస్తీ వింటున్నారు. కార్యక్రమంలో చివరిగా వినబోతున్న పాట ఖైదీ నెంబర్ 150. చిత్రంలోనిది జస్ప్రీత్ జాస్ గానం చేశారు. శ్రీమణి గీతానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

సమయం 11 గంటలు కావస్తుంది. కొన్ని క్షణాల్లోనే వార్తల ముఖ్యాంశాలు ప్రసారమవుతాయి. మనం మళ్ళీ కలుద్దాం గుర్తుకొస్తున్నాయితో. వింటూనే ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 100.8 FM.

ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు. ఓటర్ల జాబితా నుంచి కోట్లాది మంది పేర్లను తొలగించి ఓటు హక్కు చేయడం రాజ్యాంగ విరుద్ధమని సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భోయాన్ తెలిపారు. పౌరుడికి ఓటు హక్కు వేరు చేయడం ఆత్మను తీసేయడమేనని, ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్కరి ఓటు విలువ సమానమని స్పష్టం చేశారు. గాంధీభవన్ వేదికగా ఈరోజు కాంగ్రెస్ సేవాదళ్ ఆధ్వర్యంలో సత్యాగ్రహ దీక్ష నిర్వహిస్తారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ఈ దీక్ష చేపడతారు. ఈ కార్యక్రమంలో టీపీసీసీ అధ్యకులు మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. హైదరాబాద్ క్యూర్ పరిధిలో ఇందిరమ్మ ఇళ్ల టవర్ల లబ్దిదారులకు తెలంగాణ హౌసింగ్ బోర్డు కీలక ప్రకటన చేసింది. లబ్దిదారులు తమ వాటాగా చెల్లించాల్సిన 100,000 రూపాయల మొత్తానికి ఈ నెల 9వ తేదీని తుది గడువుగా నిర్ణయించింది. ఈ గడువులోగా డబ్బు చెల్లించిన వారి ప్రొవిజనల్ అలాట్మెంట్ లెటర్స్ ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా రద్దు చేస్తామని స్పష్టం చేసింది. భారత్ రష్యా సంబంధాలకు దశాబ్దాల చరిత్ర ఉందని, భారత్ భద్రతకు, ప్రాదేశిక సమగ్రతకు ముప్పు ఎదురైన సందర్భాల్లో రష్యా ఎల్లప్పుడూ అండగా నిలిచిందని విదేశాంగ మంత్రి జయశంకర్ తెలిపారు. ఒక దేశంతో ఉన్న సంబంధాలు వేరొక దేశ అనుభవాలతో పోల్చూడలేమని జయశంకర్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ నెల్లూరు జిల్లా రామాయపట్నం వద్ద భారత్ పెట్రోలియం 1.45 లక్షల కోట్లతో చేపట్టనున్న భారీ గ్రీన్ఫీల్డ్ రిఫైనరీ, పెట్రోకెమికల్ కాంప్లెక్స్ ప్రాజెక్టుకు కేంద్ర పర్యావరణ శాఖ నిపుణుల కమిటీ కీలక అనుమతులు సిఫారసు చేసింది. ఏటా 9 మిలియన్ టన్నుల శుద్ది సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు రూపుదిద్దుకుంటుంది. హైజాక్ యత్నం విఫలమైన తర్వాత ఫ్లై దుబాయ్ విమానాన్ని సౌదీ ఎడారిలో కూల్చేసేందుకు ఒమెన్ సహా పైలట్ ప్రయత్నించినట్టుగా ఇటాలియన్ పత్రిక తెలిపింది. ఆర్బీఐ మానిటరీ పాలసీ కమిటీ సమావేశాలు ఈ రోజు నుంచి 3 రోజుల పాటు జరుగుతాయి. ఈ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎల్లుండి 7న ఆర్బీఐ గవర్నర్ సంజయ్ మల్హోత్రా ప్రకటిస్తారు. పండుగల సీజన్ నేపథ్యంలో వడ్డీ రేట్లపై ఏ నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. మరిన్ని ముఖ్యాంశాలు తిరిగి ఈ మధ్యాహ్నం 3 గంటలకు వింటారు.

ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం వీధి స్టూడియోలో టైం 11:03 దాటింది. వెల్కమ్ టు గుర్తుకొస్తున్నాయి విత్ మీ ఆర్జే లక్ష్మి. ముద్ద మనోహరమైన రూపం, తెలుగమ్మాయి కాకపోయినా అచ్చ తెలుగు పదహారణల తెలుగుతనం గుట్టిపడే సౌందర్యం, అభినయంలో సావిత్రి జయసుధగార్ల తర్వాత ఆ స్థాయిలో సహజనటి అనే గుర్తింపు, దాదాపు దశాబ్దానికి పైగా సినీ కెరీర్లో అగ్రహీరోలందరితో నటించి కథానాయక ప్రాధాన్యమైన పాత్రలకు చిరునామాగా విజయవంతమైన నటిగా తెలుగు సినీ సామ్రాజ్యాన్ని ఏలిన తార. అర్థమైంది కదా ఆ సౌందర్యం ఎవరు? ఎస్, మీ గెస్ కరెక్టే. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటూ ఆమె నటించిన చిత్రాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వినబోతున్నాం. స్టే ట్యూన్ టు వివిధ్ భారతి

0: పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు అగ్గది సంగతి.
2: అలాగా ఏ చిన్నదొర గారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు. ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 1.8 FM తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారి గురించి మాట్లాడుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ ని వింటున్నాం. సౌందర్య గారి అసలు పేరు సౌమ్య. మనవరాలి పెళ్లితో తెలుగు సినీ పరిశ్రమలోకి సౌందర్యగా తెరంగేట చేశారు. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకుని సూపర్ స్టార్ కృష్ణగారితో నటించిన నంబర్1 సినిమాతో స్టార్డమ్ దిశగా అడుగులు వేశారు. మళ్లీ వెనక్కి తిరిగి చూడలేదు. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు ఈ పాట తర్వాత. ఇప్పుడైతే వినిపిస్తున్నాను మాయలోడు సినిమాలోని ఇసపరిట్ సాంగ్. ఈ సినిమాతోటే మంచి గుర్తింపు వచ్చింది సౌందర్య గారికి. మరోసారి గుర్తు చేసుకోండి ఈ పాట వింటూ.

గుర్తుకొస్తున్నాయి టైం ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. ఈ పాటలన్నీ వింటుంటే అమాయకమైన అందమైన సౌందర్య గారి మొహమే కళ్ళ ముందు కనిపిస్తుంది కదా. యాక్చువల్ గా రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయనుడు నెంబర్ 1 సినిమాలతో ఒక అందమైన అమ్మాయి సినీ పరిశ్రమకు దొరికిందనే అభిప్రాయం వచ్చింది. కానీ సౌందర్య గారికి తెలుగులో హిట్ పరంపర మొదలైంది ఎస్వి కృష్ణారెడ్డి గారి చిత్రాలతోనే కదా. ఈ సినిమాలతోనే స్టార్ హీరోయిన్ గా చక్కటి నదిగా ఎదిగింది ముత్యాల సుబ్బయ్య గారి దర్శకత్వంలో వెంకటేష్ గారి హీరోగా నటించిన పవిత్ర బంధం చిత్రం ద్వారానే. ఆత్మాభిమానం గల రాధగా, మధ్యతరగతి అమ్మాయిగా, మంచి గృహిణిగా సౌందర్య గారి నటన అందరినీ ఆకట్టుకుంది. ముఖ్యంగా మహిళా ప్రేక్షకుల నీరాజనాలు అందుకున్నారు సౌందర్య గారు ఈ సినిమా ద్వారా. మరి మాట్లాడుకుందాం మరిన్ని విశేషాలు. ఇప్పుడైతే వినిపిస్తున్నాను పవిత్ర బంధం చిత్రం నుంచి అందరి అభిమానాన్ని అందుకున్న ఈ అద్భుతమైన గీతాన్ని.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా DLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: మీరు వింటున్నారు గుర్తుకొస్తున్నాయి ఓన్లీ ఆన్ వివిద్ భారతి 1.8 ఎఫ్ఎం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలను సూపర్ సాంగ్స్ వింటున్నాం. ఒకదాన్ని మించిన పాట ఇంకోటి కదా. యాక్చువల్ గా 1 అవర్ సరిపోదు మనకి సౌందర్య గారి గురించి చెప్తూ పాటలు వేయాలంటే. ఎందుకంటే బోల్డ్ సూపర్ సాంగ్స్ ఉన్నాయి ఆమె కెరీర్ లో. కాకపోతే సౌందర్య గారింటి గుర్తొచ్చే పాటలను వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇక అగ్ర హీరోలందరితోనూ సూపర్ హిట్ చిత్రాల్లో నటించిన సౌందర్య గారు వెంకటేష్ జగపతిబాబు గారులతో హిట్ పేరుగా ప్రేక్షకులను అలరించారు. ఇక డైలాగ్ కింగ్ నట ప్రపూర్ణ మోహన్ బాబు గారి చిత్రాల్లో అయితే సౌందర్య గారిది ఒక ప్రత్యేక స్థానం అనే చెప్పాలి. ఒక్క మాటలు చెప్పాలంటే పెదరాడి చిత్రం అఖండ విజయంతో ఆమెను సక్సెస్ సెంటిమెంట్ గా భావించారేమో అన్నట్టుగా ఆల్మోస్ట్ మోహన్ బాబు గారి అన్ని చిత్రాల్లో సౌందర్య గారు నటించారు. ఒక సక్సెస్ఫుల్ హీరోయిన్ గా సినీ పరిశ్రమ ప్రేక్షకుల ఆదర అభిమానాలను అందుకున్న నటిగా సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు. మరి ఇప్పుడైతే వినిపిస్తున్నాను పెదరాడి చిత్రం నుంచి ఈ ఆల్ టైమ్ హిట్ సాంగ్.

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 100.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. నార్మల్గా మనకి హీరోయిన్లు అంటే రిచ్ కాస్ట్యూమ్స్ తోటి, లేదంటే డిఫరెంట్ వెరైటీ కాస్ట్యూమ్స్ తోటి, యాక్సెసరీస్ తోటి, జ్యువెలరీ తోటి కనిపిస్తారు. మొత్తం డిఫరెంట్ గానే కనిపిస్తారు మన స్క్రీన్ మీద, మామూలు అమ్మాయిలా కాకుండా. కానీ వెండి తెర మీద వీలైనంత సింపుల్ గా, సహజంగా, అందంగా, తెలివితనం ముట్టుపడేలా కనిపించడం సౌందర్య గారి ప్రత్యేకత. అలా కనిపించే అరుదైన హీరోయిన్లలో ఒకరు సౌందర్య గారు. మన పక్కింటి అమ్మాయా లేదా మన ఇంట్లో అమ్మాయే అనిపిస్తుంది కదా మనకు. వెన్నెల విదజల్లే తన చిరునవ్వు మరో అసెట్. కాస్త క్రాస్ గా ఉండే ఆమె నవ్వు ప్రముఖ హిందీ నటిమణి మధుబాల గారిని గుర్తు తెచ్చేలా ఉండటం మరో ప్రత్యేకత అని చెప్పొచ్చు. మరిప్పుడైతే వెన్నెల విదజల్లే సౌందర్య గారి చిరునవ్వును గుర్తు చేసుకుంటూ తారక రాముడు సినిమాలోని ఈ పాట విందామా?

గుర్తుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలోని సూపర్ సాంగ్స్ వింటున్నాం, మంచి మంచి పాటలు కదా. నిజంగా మనం మళ్ళీ సౌందర్య గారి టైంకి వెనక్కి వెళ్ళిపోయినట్టుగా అనిపిస్తుంది పాటలన్నీ వింటుంటే. యాక్చువల్గా మీరు అబ్జర్వ్ చేశారో లేదో, హీరోయిన్ ఓరియంటెడ్ అంటే సపరేట్గా హీరోయిన్ సబ్జెక్ట్తో ఉన్న సినిమాలు కాకుండా హీరో ఇంపార్టెంట్ ఉన్న సినిమాల్లోనే హీరోయిన్కి కూడా ఒక బలమైన పాత్ర ఉండేలా చూసుకున్నారు సౌందర్య గారు తన సినిమాలన్నింటిలోనూ. సో అలాంటి పాత్రలు చేసి హీరోతో పాటుగా తను ఒక మంచి నటిగా సక్సెస్ అయ్యారు. యాక్చువల్గా తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో దాదాపు 100కు పైగా సినిమాలు నటించారు. గంధర్వ అనే కన్నడ సినిమాతో నటనలో ఓనమాలు దిద్ది తెలుగులో రైతు భారతం అనే సినిమాను తొలిగి అంగీకరించిన విడుదలైంది మాత్రం మనవరాలి పెళ్లి. సౌందర్య గారి కెరీర్లో ప్రత్యేకంగా నిలిచే చిత్రం అమ్మూరు. కోడి రామకృష్ణ గారి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమా విజయం సౌందర్య గారికి సినీ రంగంలో మరిన్ని అవకాశాలు వచ్చే అవకాశం కల్పించింది మన తెలుగు సినీ రంగంలో. మరి చెప్తాను మరిన్ని.

ఇందుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాల్లోని సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. దాదాపు 12 ఏళ్ల సినీ ప్రయాణంలో అద్భుతమైన పాత్రలు పోషించి ప్రేక్షకుల అభిమానంతో పాటు 6 ఫిలింఫేర్ అవార్డులు అందుకున్నారు సౌందర్య గారు. అమ్మోరు, అంతఃపురం, రాజా ఇక కన్నడలో ద్వీప చిత్రాన్ని నిర్మించి నిర్మాతగా నటిగా కూడా అవార్డు తీసుకున్నారు ఫిలింఫేర్ అవార్డు. అలాగే ఆప్తమిత్ర చిత్రానికి ఉత్తమ నటిగా కూడా అందుకున్నారు ఫిలింఫేర్ అవార్డుని. తెలుగులో అయితే అమ్మోరు, పవిత్ర బంధం, అంతఃపురం సినిమాలకు రాష్ట్రాలందులు అందుకున్నారు. అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్ గా చెప్పాలి, కాకపోతే ఇప్పుడు వినిపిస్తున్నాను పెళ్లిపిట్టల సినిమా నుంచి ఇసుపరిట్ సాంగ్. ఆ తర్వాత చెప్తాను అంతఃపురం సినిమా గురించిన కబుర్లు. వింటూ ఉండండి ఆకాశవాణి వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయి టైమ్.

వినుకొస్తున్నాయి టైమ్ ఆన్ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సినిమాలని సూపర్ సాంగ్స్ వింటున్నాం. అసలు ఈ పాటలు వింటుంటే మనకి సౌందర్య గారి కళ్ళ ముందు కనిపిస్తూ ఉంటారు కదా, అంత అద్భుతమైన పాటలు, అద్భుతమైన సౌందర్య గారి నటన. ఇంతకు ముందు చెప్పా కదా, ఇందాక మీకు అంతఃపురం సినిమా గురించి మీకు స్పెషల్ గా చెప్పాలని. యాక్చువల్ గా అంతఃపురం సినిమా డైరెక్టర్ క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ గారు కదా. సౌందర్య గారిలో ఉన్న అద్భుతమైన నటిని ఈ సినిమా ద్వారా పరిచయం చేశారేమో అనిపిస్తుంది నాకైతే కదా. ఇంత కష్టమైన పాత్రని అవలీలగా తన నటనతో మెప్పించారు, జీవించారు సౌందర్య గారు. అందుకే జూనియర్ సావిత్రి అని, నవరస నటన మయూర్ అని సగర్వంగా పిలుచుకుంటాం. ఇక ఈ సినిమాలో అసలు గుర్తుకురాదు నా కన్నుల ముందు కదా, ఎంత అద్భుతమైన పాట, ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిపోయింది అందరి మనసులో. మరి మరోసారి విందామా?

0: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. గుర్తుకొస్తున్నాయిలో ప్రముఖ నటి సౌందర్య గారిని గుర్తు చేసుకుంటున్నాం. ఆమె నటించిన సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. అన్నీ కూడా గుర్తుకు రాదు కాదు, వింటుంటే ఏది గుర్తుకు రాదు, కానీ ఎప్పటికీ మర్చిపోలేని పాటలు సినిమాలు. సౌందర్య గారు మంచి నటే కాదు, గొప్ప మనిషి అని కూడా పరిశ్రమలో పేరు. లైట్ బాయ్ నుంచి ప్రతి ఒక్కరికి సాయం చేసే మనిషిగా చెప్తారు. తన వ్యక్తిత్వంతో అందరి మనసుల్లో చిరస్మరణీయురాయలైన సౌందర్య గారిని తెలుగుంటి ఆడపడుచుగా ప్రేక్షకులు ఆదరించారు, అభిమానించారు, అభిమానిస్తూనే ఉంటారు కూడా. మరి ఆపర్యంలో సంప్రదాయానికి, సినిమాల్లో అభినయానికి ప్రాధాన్యం ఉన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించారు, ఆకట్టుకున్నారు సౌందర్య గారు.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ అభ్యర్థులకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా డిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 17 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి.

0: వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.
1: అమృత గీతం టైం ఆన్ వివిధ భారతి 102.8 FM.

ఎవరికైనా అర్థమయ్యే, ఎవరైనా అలవోకగా పాడగలిగే చిన్న చిన్న పదాలతో చంద్రబోస్ గారు అర్థవంతమైన పాటలను ఎంత అద్భుతంగా రాస్తారు కదా. చమత్కారంతో చణుకులను ప్రాసలను జోడించి తెలుగు భాష ఎంత అందంగా ఉంటుందో తెలియచేసేలా రాసిన పాటను ఆ చిత్రంలోని నువ్వుల తెల్లదనాన్ని నాగమల్లి అప్పడిగింది ఇవ్వద్దు ఇవ్వద్దు ఇవ్వద్దు కదా. పొగడ్తతో కూడిన పొసిసిన్ వేసిని ఎంత అద్భుతంగా చెప్పారు. ఇక ఈ పాట ఎంత సూపర్ హిట్ అందరికీ తెలుసు అనుకోండి. చంద్రబోస్ గారికి సినీ గీత రచయితగా మంచి గుర్తింపునిచ్చింది. మడిశర్మ గారు స్వరపరిచిన ఈ యుగళ గీతం మీకోసం.

మీరు వింటున్నారు అమృత గీతం ఓన్లీ వివిధ భారతి 1.8 ఎఫ్ఎం. తరతరాల తరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. దేవుడు ప్రతి చోట ఉండలేక అమ్మను పుట్టించారంటారు. మరి ఆ అమ్మ తన బిడ్డ ఎదుగుదలను, నూరేళ్ల భవిష్యత్తును ఊహిస్తూ ఆశీర్వదిస్తూ పాడే అమృత గీతం యమునీల చిత్రంలోని సిరివిమల సీతారామ శాస్త్రి గారు అక్షరీకరించిన అమ్మ ప్రేమను వీణుని విందుగా స్వరపరిచారు ఎస్పి కృష్ణారెడ్డి గారు. ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్రగారుల స్వరాల నుంచి జాలవారిన ఈ అమృత గీతం వినిద్దామా?

మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి 1.8 ఎఫ్ఎం అమృత గీతం టైం. తెలుగు వ్యాకరణం అక్షరాలతో ఎన్ని అద్భుతాలు చేయొచ్చో, భావాలను వ్యక్తం చేసే పాటలు ఎలా రాయొచ్చో మన తెలుగు సినీ కవులు చాలాసార్లు నిరూపించారు. మనకు నచ్చాయనుకోండి, అలాంటి గీతాల్లో పెళ్లి సినిమాలోని అంటూ సీతారామ శాస్త్రి గారు తన కలంతో కురిపించిన వెండి వెన్నెల ఎన్నవారినెవరినైనా సరే అలా కరిగించేస్తుంది. ప్రతి వాక్యం మాతో పూర్తవడం ఈ పాట ప్రత్యేకత అయితే, ఎస్ఏ రాజకుమార్ గారు అందించిన సంగీతం మంత్రముగ్ధులను చేస్తుంది. గానగంధర్వుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం గారు పాడిన ఈ గీతం నిజంగానే అమృతంలా అనిపిస్తుంది వింటున్నప్పుడు.

0: శ్రోతలు, మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. ఇప్పుడు తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటర్ నమోదు చేసిన దానికి ఫామ్ 6 తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ERO, AERO లేదా BLO కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

0: హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462245066. ట్యూన్ చేయండి ఎఫ్ఎం 103.2 MHz ఆకాశవాణి నిజామాబాద్.
1: హాయ్ కిషోర్, ఎలా ఉన్నావు? కొత్త బిజినెస్ ఎలా నడుస్తుంది?
2: బాగానే ఉన్నాను. కొత్త బిజినెస్ కదా, అంతగా నడవడం లేదు.
1: అరే ఆకాశాన్ని నిజామాబాద్లో ప్రమోట్ చేసుకోవచ్చుగా.
2: చేసుకోవాలనే ఉంది, కానీ ఎలా చేసుకోవాలో తెలియడం లేదే.
1: దాందే ఉంది, 9490407880కి కాల్ కానీ వాట్సాప్ మెసేజ్ కానీ ఒక్కసారి చేయి, వాళ్ళే నేను కాంటాక్ట్ అవుతారు.
2: మీ బిజినెస్ ఏదైనా యాడ్స్ బుక్ చేసుకోవడం ఇప్పుడు చాలా సింపుల్. మీ డీటెయిల్స్ మా నెంబర్కి వాట్సాప్ చేయండి, మా సిబ్బంది మిమ్మల్ని కాంటాక్ట్ చేస్తారు. మా వాట్సాప్ నెంబర్ 9490407880.
3: హలో, ఆకాశవాణి నిజామాబాద్.
0: మీరు వింటున్న ఈ పాట రాంబంటు చిత్రంలోనిది.

మీరు వింటున్న ఈ పాటతో సినీ రంజన్ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. నిలయంలో సమయం 6:50 కావస్తుంది. మరొక దిక్షణాల్లో వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి అందాక విందాం ఇదే పాట.

0: ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు వింటారు.
1: ప్రొఫెసర్ జయశంకర్ వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు, నిపుణులు, పరిశోధకులు అక్టోబర్ మాసంలో వరి, మొక్కజొన్న, చిరుధాన్యాల పంటలలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలియజేస్తున్నారు. వానాకాలం వరి పంటలో అక్టోబర్ మాసం అత్యంత కీలకమైనది. ఎందుకంటే ఈ మాసంలో చీడపీడల ఉధృతి ఎక్కువగా ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో వరి పంట ఎక్కువ శాతం పిలకలు తొడిగే దశ నుండి చిరుపొట్ట దశలో ఉన్నది. చిరుపొట్ట దశలో ఉన్న వరి పొలాలకు ఆఖరి దఫా ఎరువులను 30 నుండి 35 కిలోల యూరియా, అలాగే 15 నుండి 20 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ బురద పదునులో వేయాలి. ప్రస్తుతం ఎల్నినో వాతావరణం వలన దీర్ఘకాల పొడి వాతావరణం, తక్కువ వర్షపాతం నమోదు కావడం, అధిక ఉష్ణోగ్రతల కారణంగా వరి పంటలో అధిక చీడపీడలు ఆశించే అవకాశం ఉన్నందున రైతులు క్రమం తప్పకుండా పొలంలోనూ గట్ల వెంబడి తిరుగుతూ పురుగులు, తెగుళ్ల ఉధృతిని గమనిస్తూ ఉండాలి. సమగ్ర సస్యరక్షణ పద్ధతిలో పురుగులు, తెగుళ్ల నివారణ చేపట్టడం వలన ఖర్చు, వాతావరణ, అలాగే ఆహార కాలుష్యం తగ్గుతుంది. నష్టపరిమితి స్థాయి దాటిన పరిస్థితుల్లోనే మందులు పిచికారీ చేసుకోవాలి. ఇక కాండం తొలిచే పురుగు గురించి, చిరుపొట్ట దశలో రెక్కల పురుగులు లేదా గ్రుడ్ల సముదాయాలు గమనించిన వరి పైర్లలో తప్పనిసరిగా కార్టాప్ హైడ్రోక్లోరైడ్ 50% ఎస్పి, 2 గ్రాములు లేదా క్లోరాంట్రా నిలిప్రోల్ 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకుముడత, కాండం తొలిచే పురుగు నివారణకు సిఫారసు చేసిన మందులతో ఆకుముడత పురుగును నివారించవచ్చు. వీటికి అదనంగా ఫ్లూబెండమైడ్ 48 SC 0.1 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయవచ్చు. నల్లి ఆకుల వెనుక భాగంలో చేరి రసాన్ని పీల్చడం వలన ఆకులు పసుపు పచ్చగా మారతాయి. పొట్ట దశలో లేత కంకుల నుండి రసాన్ని పీల్చడం వలన గింజ తాలుపోవడం లేదా రంగు మారడం గమనించవచ్చు. ఈ ఆకు కంకి నల్లి నివారణకు స్పైరోమెసిఫెన్ 1 మిల్లీలీటరు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. ఒక సుడిదోమ గురించి, పొలాన్ని అడపాదడపా ఆరబెట్టాలి. చిరుపొట్ట దశలో దోమ ఉధృతికి దోహదపడే పురుగు మందులు పిచికారీ చేయరాదు. ఈ పురుగు పిల్ల దశలో గమనిస్తే బ్యూప్రోఫెజిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ఎసిఫేట్ ఇంకా ఇమిడాక్లోప్రిడ్ మిశ్రమం 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. పిల్ల మరియు పెద్ద పురుగులు గమనిస్తే డైనోటెప్యూరాన్ 0.4 గ్రాములు లేదా పైమెట్రోజైన్ 0.6 గ్రాములు, ట్రైప్లు మెజోపైరిమ్ 0.48 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి మొదళ్ల దగ్గర పిచికారీ చేయాలి. బ్యాక్టీరియా ఎండాకు తెగులు. ఈ తెగులు లక్షణాలు గమనించిన వెంటనే నత్రజని ఎరువును వేయడం తాత్కాలికంగా నిలిపివేయాలి. తొలిదశలో వ్యాప్తిని నివారించడానికి వరి

పైరు చిరుపుట్ట దశలో మాత్రమే కాపర్ ఆక్సిక్లోరైడ్ 3 గ్రాములు ఇంకా ప్లాంటామైసిన్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. పూత దశలో కాపర్ ఆక్సిక్లోరైడ్ పిచికారీ చేయకూడదు. అగ్గి తెగులు ఆకుమచ్చ దశలో ఈ తెగులును గుర్తించి నివారించాలి, లేకుంటే మెడవిరుపు తెగులు రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. అధిక మోతాదులో నత్రజని వేయడం, వాతావరణ పరిస్థితులు, గట్ల వెంబడి కలుపు అధికంగా ఉండటం వలన సన్నగింజ రకాలలో ఈ తెగులు అధికంగా ఆశిస్తుంది. గింజ పాలు పోసుకునే దశలో లక్షణాలు గమనించిన వెంటనే నివారణకు ఐసోప్రోథయోలిన్ 1.6 మిల్లీలీటర్లు లేదా ట్రైసైక్లోజోల్ ఇంకా మ్యాంకోజెబ్ 2.5 గ్రాముల మిశ్రమాన్ని లేదా ట్రైప్లోక్సోస్ట్రోబిన్ ఇంకా టెబ్యూకోనజోల్ 0.4 గ్రాముల మిశ్రమాన్ని లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు వర్షాలు కురిసినట్లయితే మానిపండు తెగులు ఆశించే అవకాశం ఉన్నది. గింజ గట్టి దశలో తెగుళ్ల మందులు పిచికారీ చేసినా ఎటువంటి ప్రయోజనం ఉండదు. కాబట్టి పూత దశలోనే మానిపండు తెగులు నివారణకు తెగుళ్ల మందులు పిచికారీ చేయాలి. వరి పైరు ఈనే దశలో అంటే 10 నుంచి 15% పూత దశ, ఆ తర్వాత 7 నుండి 10 రోజుల వ్యవధిలో రెండవసారి ఎకరానికి కార్బండాజిమ్ 200 గ్రాములు లేదా ప్రొపికోనజోల్ 200 మిల్లీలీటర్లు లేదా ట్రైప్లోక్సో స్ట్రోబిన్ ఇంకా టెబ్యూకోనజోల్ 80 గ్రాముల మిశ్రమాన్ని పిచికారీ చేయాలి. వరి పంట పూత దశలో ఉన్నప్పుడు రసాయనిక మందులను మధ్యాహ్నం

పాలుపోసుకునే దశలో పక్షులు అడవి పందుల బెడద తీవ్రంగా ఉంటుంది. పక్షుల బెడద నుండి కాపాడుటకై కంకులను పక్కనున్న ఆకులతో చుట్టవలెను. పంట నలువైపులా 2 నుండి 3 వరుసలలో ఈ పద్ధతి పాటించాలి. ఎరుపు రంగు మెరిసే రిబ్బన్లను ఉత్తర దక్షిణ దిక్కుగా పంటకు 2 అడుగుల ఎత్తులో కట్టి పంటను పక్షుల బారి నుండి కాపాడుకోవచ్చు. పక్వానికి వచ్చిన పైరులోని కండల పైపొర ఎండిపోయి గింజల అడుగు భాగంలో నల్లటి మచ్చ ఏర్పడినప్పుడు కోత చేపట్టాలి. కండలను ఎండబెట్టి తేమను 15% తగ్గిన తర్వాత నూర్పిడి చేయాలి. నూర్పిడి అయిన గింజలను 10 నుండి 12% తేమ వచ్చే వరకు ఆరబెట్టి నిల్వ చేయాలి. యాసంగిలో మొక్కజొన్న విత్తుకోవడానికి అక్టోబర్ 15 నుండి నవంబర్ 15 వరకు సరియైన సమయం. ఈ సమయంలో విత్తుకున్నట్లయితే పంటలో దిగుబడులు అధికంగా పొందుటకు అవకాశముంటుంది. కిలో విత్తనానికి 6 మిల్లీలీటర్ల సయాంట్రా నిలిప్రోల్ థయో మిథాగ్జామ్తో విత్తన శుద్ధి చేసి నీడలో ఆరబెట్టిన తర్వాత కిలో విత్తనానికి 3 గ్రాముల కాప్టాన్ మందును పట్టించి విత్తుకోవాలి. విత్తేటప్పుడు యాసంగిలో ఎకరాకు 50 కిలోల యూరియా, 75 కిలోల డిఏపి, అలాగే 25 కిలోల మ్యూరేట్ ఆఫ్ పొటాష్ ఆఖరి దుక్కిలో వేయాలి. చదును చేసిన పొలంలో 60 సెంటీమీటర్ల దూరంలో తూర్పు పడమర దిశలలో బోదెలు వేసుకుని 20 సెంటీమీటర్ల దూరంలో బోదెకు దక్షిణం వైపున పైనుంచి 1/3 వంతు ఎత్తులో విత్తుకోవాలి. విత్తిన 2 రోజుల లోపల నేలలో తేమ ఉండగానే అట్రజిన్ 50%, కలుపు మందును తేలిక నేలల్లో 800 గ్రాములు లేక బరువు నేలల్లో 1200 గ్రాములు 200 లీటర్ల నీటిలో కలిపి పిచికారీ చేసినట్లయితే వెడల్పాకు కలుపు నివారించవచ్చు. అక్టోబర్ మాసంలో చిరుధాన్యాల పంటలో చేపట్టవలసిన వ్యవసాయ పనుల గురించి తెలుసుకుందాం. జొన్న. జూన్ మాసంలో విత్తుకున్న జొన్న పంట కోత దశకు వస్తుంది. పంట కోత లక్షణాలు అనగా గింజ క్రింది భాగంలో నల్లటి చార ఏర్పడడం, గింజలోని పాలు ఎండిపోయి పిండిగా మారడం, గింజను నొక్కి చూస్తే గట్టిగా ఉండటం మొదలైన లక్షణాలు గమనించి గింజలో తేమ శాతం 12 నుండి 15 ఉండేలా చూసుకొని పంట కోత చేపట్టాలి. యాసంగి జొన్న అక్టోబర్ 2వ వారం నుండి నవంబర్ 2వ వారం వరకు విత్తుకోవచ్చు. ఇక రకాల విషయానికి వస్తే M35-1, CSV-29, ఆర్ SVT-68, SVT-55 ఈ రకాలు అనుకూలమైనవి. ఇవే కాకుండా CSV-41, CSV-31, PSV-56, PYPS 2 రకాలు కూడా యాసంగి కాలంలో సాగు చేసుకోవచ్చు. ఇక సజ్జ పంట విషయానికి వస్తే ప్రస్తుతము సజ్జ పంట గింజ గట్టిపడే దశలో ఉన్నది. కాబట్టి పంట బెట్టకు కురికాకుండా నీటిని అందచేయాలి. తేనెబంక తెగులు నివారణకు గాను పైరు పూత దశలో కార్బాండాజిమ్ 1 గ్రాము లీటర్ నీటికి కలిపి వారం వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. రాగి పంట విషయానికొస్తే ప్రస్తుతం గింజ పాలు పోసుకునే దశలో ఉంది రాగి. కాబట్టి పంట బెట్టకు గురికాకుండా నీటిని అందచేయాల్సి ఉంటుంది. అలాగే యాసంగి పంటను అక్టోబర్ నుండి నవంబర్ వరకు విత్తుకోవచ్చు. కొర్ర. ఈ మాసంలో పంట కోత దశలో ఉంటుంది. ఆలస్యంగా విత్తుకున్న పంటలను గులాబీ రంగు కాండం తొలుచు పురుగు ఆశించే అవకాశం ఉన్నది. దీని నివారణకు గాను క్లోరీఫైరిపాస్ 2.5 మిల్లీలీటర్లు లీటర్ నీటి కలిపి పిచికారీ చేయాలి.

0: ఇంతవరకు ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం వారి సౌజన్యంతో రైతు సోదరులు వ్యవసాయ సూచనలు విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7 గంటలు. ప్రసార వివరాలు.

103.2 MHz పై మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ పై ఈ పూట మరియు రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. ముందుగా ఈ పూట ప్రసారం కానున్న వివరాలు తెలుసుకుందాం. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు వింటారు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన పాల దిగుబడికి రైతులు యాజమాన్యం గురించి గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు వివరాలు అందిస్తారు. అదేవిధంగా పాలమైలి మరియు అంతర పంట సాగు గురించి పడకల గ్రామ పుప్పాల నాగేశ్వరరావు గారు కొన్ని వివరాలు అందిస్తారు. అనంతరం 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. 8:00 అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటల కోరిక కార్యక్రమం అభిరుచి వింటారు. 8:30 జానపద సంగీత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్ర కార్యక్రమాలు ప్రసారమవుతాయి. 10:00 మధురమైన గీతాలతో మధుర గీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 11:10 ఈనాటి మా నిజామాబాద్ ఎఫ్ఎం కార్యక్రమాలు ముగుస్తాయి. ఇక రేపు ఉదయం ప్రసారం కానున్న వివరాలు. 6:00 హిందీలో వార్తలు, 6:05 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో శ్రీ విఘ్నేశ్వర భక్తి గీతాలు వింటారు. 6:40 సూక్తి సుధ కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:45 ప్రాంతీయ వార్తలు ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుంచి రిలే వింటారు. 6:55 సంస్కృతంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో జాతీయ స్థాయి వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 7:15 ప్రభాత లహరి కార్యక్రమంలో ప్రబోధ గీతం వింటారు. ఇంకా ఇదే కార్యక్రమంలో 7:30 డాక్టర్ నవీన్ నూకల సూపర్ స్పెషాలిటీ హై హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:15 ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని ప్రసారమవుతుంది. 9:00 హృదయ తలుపులు తెరిచే రాగం హృదయ రాగాల కార్యక్రమం ప్రసారమవుతుంది. ఈ కార్యక్రమానికి మీరు వాట్సాప్ సందేశం పంపించవలసిన మా నంబర్ 8462-2450-66. 10:00 వివిధ భారతి తెలుగు కార్యక్రమాలు ప్రసారమవుతాయి. ప్రసార వివరాలు విన్నారు.

ఆకాశవాణి వార్తలు చదువుతోంది ఎంట్రపాటి మాధవీలత. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారేకాల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జెన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. ఇది ప్రభుత్వ ఆదాయాన్ని బలోపేతం చేస్తుందని, వ్యాపారాలకు సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని తెలిపారు. ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ రాసిన ఒక ప్రత్యేక వ్యాసాన్ని సోషల్ మీడియాలో పంచుకుంటూ ప్రధానమంత్రి, ఈ నూతన తరం జీఎస్టీ పన్ను విధానాన్ని మరింత సరళంగా, స్పష్టంగా మార్చారని, ఇది వ్యాపార సంస్థలకు, సామాన్య కుటుంబాలకు ఎంతో అండగా నిలుస్తోందని అన్నారు. నెక్స్ట్ జెన్ జీఎస్టీ అనేది పన్ను చెల్లింపుదారులకు ఉపశమనం కలిగించడం, దేశ ఆర్థిక వ్యవస్థకు మరింత వేగాన్ని అందించడం అనే రెండు ముఖ్యమైన లక్ష్యాలను విజయవంతంగా నెరవేరుస్తోందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తమ వ్యాసంలో పేర్కొన్నారు. ఈ సులభమైన, పారదర్శకమైన పన్ను చెల్లింపుదారుల స్నేహపూర్వక విధానం వల్ల దేశంలోని అన్ని ప్రాంతాలకు చెందిన చిన్న పెద్ద వ్యాపారాలు వేగంగా వృద్ది చెందుతాయని ఆమె స్పష్టం చేశారు. అంతిమంగా ప్రతి ఒక్కరూ ఈ సంస్కరణల ద్వారా లబ్ది పొందుతారు. ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ జాబితా నిర్వహణలో ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారనే ఆరోపణలపై ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ను సస్పెండ్ చేయాలని కోరుతూ దాఖలైన పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులిచ్చేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ వ్యవహారంలో కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల కమిషన్, ఇతర ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది. ఇతర ఎన్నికల కమిషనర్ల ఆమోదం లేకుండానే ప్రధాన ఎన్నికల కమిషనర్ ఎస్ఐఆర్ కు సంబంధించి పలు నిర్ణయాలు తీసుకున్నారని పిటిషనర్లు ఆరోపించారు. దీనిపై ప్రతివాదుల స్పందనను మొదట కోరతామని, చట్టబద్దమైన నిబంధనలేమైనా ఉల్లంఘించబడ్డాయా లేదా అనే అంశాన్ని పరిశీలిస్తామని ధర్మాసనం తెలిపింది. కేవలం పత్రికా కథనాల ఆధారంగా ఏకపక్షంగా ఎటువంటి ఉత్తర్వులు జారీ చేయలేమని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. నిర్ణయాలు ఐక్యత లేదా మెజారిటీ లేకుండా తీసుకున్నారని రికార్డులు నిరూపిస్తే ఆ నిర్ణయాలను పునఃపరిశీలించే అవకాశం ఉందని కోర్టు పేర్కొంది. కేంద్ర సమాచార మంత్రిత్వ శాఖ అభివృద్ది చేసిన సంచార్ సాథీ పోర్టల్ 2023 మేలో ప్రారంభమైన నాటి నుండి ఇప్పటి వరకు 30 కోట్లకు పైగా సందర్శనలను నమోదు చేసుకున్నట్టు ప్రభుత్వం తెలిపింది. టెలికమ్యూనికేషన్స్ శాఖ రూపొందించిన ఈ పోర్టల్ ద్వారా పౌరులు తమ పేరు మీద ఎన్ని మొబైల్ కనెక్షన్లున్నాయో తెలుసుకోవచ్చు. అలాగే పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన మొబైల్ ఫోన్లను బ్లాక్ చేయడం, మొబైల్ హ్యాండ్సెట్ అసలైందో కాదో తనిఖీ చేయడం, అనుమానాస్పద కాల్స్ లేదా మెసేజీలపై సులభంగా ఫిర్యాదు చేసే సదుపాయం ఇందులో ఉంది. ఇప్పటి వరకు ఈ పోర్టల్ ద్వారా 14 లక్షలకు పైగా పోగొట్టుకున్న లేదా దొంగిలించబడిన ఫోన్లను స్వాధీనం చేసుకున్నామని, తమ పేరిట ఉన్న మొబైల్ కనెక్షన్ల సమాచారం కోసం పౌరుల నుండి వచ్చిన 4 కోట్లకు పైగా అభ్యర్థనలు పరిష్కరించామని మంత్రిత్వ శాఖ వెల్లడించింది. అలాగే ఫైనాన్షియల్ ఫ్రాడ్ రిస్క్ ఇండికేటర్ ద్వారా సుమారు 5,000 కోట్ల రూపాయలకు పైగా విలువైన సైబర్ మోసాల నష్టాన్ని నివారించగలిగామని సమాచార మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభించారు.

అవకాశం ఉందని కూడా పేర్కొంది. నాగాలాండ్, మణిపూర్, మిజోరం, త్రిపురల్లో కూడా ఇటువంటి పరిస్థితులే ఉంటాయని అంచనా వేసింది. చండీగఢ్లో శనివారం నాడు జరిగిన చివరి వన్డే మ్యాచ్లో స్లో ఓవర్ రేట్ నమోదైనందుకు భారత్, వెస్టిండీస్ జట్లకు ఐసీసీ జరిమానా విధించింది. నిర్ణీత సమయానికి భారత్ 4 ఓవర్లు, వెస్టిండీస్ 2 ఓవర్లు వెనుకబడ్డంతో మ్యాచ్ ఫీజులో భారత్కు 20%, వెస్టిండీస్కు 10% చొప్పున జరిమానా విధించారు. ఇదిలా ఉండగా ఇరు జట్ల మధ్య 5 మ్యాచ్ల టీ20 సిరీస్ రేపటి నుంచి ప్రారంభమవుతుంది. మధ్యప్రదేశ్ రాజధాని భోపాల్లోని లాల్ పరేడ్ మైదానంలో రేపు సీఎం యూత్ కాంక్లేవ్ 2026 నిర్వహిస్తుంది. ఉన్నత విద్యాశాఖ ఆధ్వర్యంలో ఈ సదస్సు జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి డాక్టర్ మోహన్ యాదవ్ 20,000 మందికి పైగా యువతతో ప్రత్యక్షంగా ముచ్చటిస్తారు. యువత ప్రతిభ, కొత్త ఆలోచనలు, నైపుణ్యాలు, ఉపాధి అవకాశాలను ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ప్రధాన ఉద్దేశం. ఈ సదస్సులో 17 ప్రభుత్వ శాఖలు, వివిధ సంస్థలు పాల్గొంటున్నాయి. ఉపాధి, నైపుణ్యాభివృద్ది, స్వయం ఉపాధి, పారిశ్రామికవేత్తగా ఎదుగుదల, నూతన ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన పూర్తి సమాచారం యువతకు లభిస్తుందని అన్నారు. వార్తలు ముగించే ముందు విశేషాలు మరోసారి. దేశంలో అమలవుతున్న నెక్స్ట్ జన్ జీఎస్టీ ఆర్థిక కార్యకలాపాలను విస్తరించడానికి తోడ్పడుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. కేంద్ర ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ సస్పెన్షన్ పిటిషన్పై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించింది. విశాఖపట్నంలోని హిందుస్థాన్ షిప్ యార్డ్ లిమిటెడ్ లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ రేపు ఫ్లీట్ సపోర్ట్ షిప్ 1 నౌకను ప్రారంభిస్తారు. కర్ణాటక, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కరైకల్ ప్రాంతాల్లో ఈరోజు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 6:45 ప్రసారమయ్యే ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.

0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమం.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనము ఆర్మూర్ మండల ఇస్సాపల్లి గ్రామంలో ఉన్నాము. ఇక్కడ మనతో పాటు గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు ఉన్నారు. మరి వారిని అడిగి నాణ్యమైన పాలు, అదేవిధంగా పాల అధిక దిగుబడికి రైతులు తీసుకోవాల్సిన యాజమాన్య పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాము. నమస్కారం అండి రాజన్న గారు.
2: నమస్కారం అండి.
1: రాజన్న గారు, పాడి రైతులు నాణ్యమైన పాలు, అదేవిధంగా అధిక దిగుబడి పాలు సాధించాలంటే వాళ్ళు ఎట్లాంటి చర్యలు పాటించాలండి?
2: రైతులకు పాడి గేదెలు పెంచేటప్పుడు పాలే తన ఆదాయం. అసంటప్పుడు పాల దిగుబడిని పెంచుకోవాలంటే మెయిన్ మంచి సంకరజాతి పశువులను ఎన్నుకోవాలి ఫస్ట్. ఎన్నుకున్న తర్వాత ఇప్పుడు నాటు జాతి పశువులు అయితేనేమో ఎంత మనం మేత ఇచ్చినా ఎంత దాణ ఇచ్చినా దాని జాతి అసంటిదే కాబట్టి పెరగలేవు. అదే సంకరజాతి పశువులు అయితే మనం పాల దిగుబడి ఎక్కువ ఇస్తాయి కాబట్టి అట్లాంటి జాతులను ఎన్నుకొని ఆయనకున్నటువంటి భూమిలో పండినటువంటి మొక్కలు, జొన్నలు, సోయలు, తవుడు ఇట్లాంటి తన చుట్టూ ఉన్నటువంటి గ్రామాల్లో దొరికేదంతటి కూడా దాన తయారు చేసుకోవచ్చు. ఆ దాన ప్లస్ పశుగ్రాసాలను బట్టి పాల దిగుబడి అధికంగా పెంచుకోవచ్చు. అట్లాంటి అలవాటు రైతు చేసుకోవాల. ఇవాళ మార్కెట్లో తీసుకున్నట్లయితే దాన కంపెనీలు వచ్చినాయి, చాలా రకాల దాన కంపెనీలు వచ్చినాయి. ఆయన వ్యాపార కోణంలోనే దాన కంపెనీలు తయారు చేస్తాడు. అట్లాగుట రైతు ఏం చేయాలి, తాను ఒక లీటర్కు ఒక 60-70 రూపాయల పాలు ఉంటే ఆ పెట్టుబడిని ఆదాయాన్ని చూసుకొని తనకున్నటువంటి పెట్టుబడి అంటే ఇప్పుడు పశువుకు దాన పెట్టుబడి కిందకి వస్తుంది, పశుగ్రాసాలు పెట్టుబడి కిందకి వస్తుంది. అసంటప్పుడు ఏం చేయాలి, ఆ మోతాదును ఏదైతే ఆ లీటర్ పాలకైతే ఎంత అయితే ధర వలుకుతుందో దానికి తగ్గించేటట్లు 20%, 30% అట్లా మించకుండా ఆయన చేస్తే ఆయనకు లాభాలు బారిన ఉంటాడు. అట్లా కాకుండా అధిక పెట్టుబడి పెట్టి లాభాలు రానప్పుడు తను డైరీ ఫారం లాస్లో నడిచి డైరీ ఫారం తీసేసే అంటే పాలు గేదెల నుంచి నేను లాస్ అయినా అనే పద్ధతిలో చెప్పుకుంటాడు. అట్లా కాకుండా తనకు ఉన్నటువంటి నేను చెప్పిన కదా మొక్కలు, జొన్నలు, సోయలు ఏదేది

0: మార్కెట్లో తక్కువ ధరలు ఉంటాయో ఆ దాన్ని అధిక రేషియోలో, ఉదాహరణకు ఒక 100 కిలోలు ఉన్నాయనుకో, 100 కిలోల రేషియోలో ఆయనకి ఏముంటారంటే తక్కువ రేటు ఉన్నదాన్ని ఎక్కువ మోతాదులా, ఎక్కువ రేటు ఉన్న మార్కెట్ ఉన్నదాన్ని తక్కువ మోతాదులా, ఒక 100 కిలోల రేషియోలో చూసుకోవాలా. ఏదెంత కొవ్వు పదార్థాలు, మాంసకృత్తులు, ఖనిజ లవల మిశ్రమాలు ఇవన్నిటిని ఆయన సమపాలల్లా, ఒక 100 కేజీలు ఉన్నదనుకో దానికి పిండి పదార్థాలు, మాంసకృత్తులు మరియు ఖనిజ లవణ మిశ్రమం అంటే మినరల్ మిక్చర్ ప్యాకెట్, దీన్ని ఒక మోతాదులో వాడుకున్నట్లయితే ఆయనకు మంచి పాల దిగుబడిని పెంచుకునే అవకాశం ఉంటుంది.
1: మరి రైతు సోదరులు పాల దిగుబడిని పెంచుకునేందుకు ముఖ్యంగా పాకల శుభ్రత ఇంతవరకు ప్రధాన పాత్ర పోషిస్తుందండి, మరి రైతులు ఈ శుభ్రత విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు పాటించాలంటారు?
0: పాకలు చాలా శుభ్రంగా ఉంటేనే పాల దిగుబడి పెరుగుతుంది, లేదు అంటే పాకలు శుభ్రంగా లేకుంటే అంటువ్యాధులకు గురవడం, లేదంటే సన్నుకుదురు అంటే సన్నుకూరు అంటే మ్యాస్టైటిస్ రోగాలు పడితే పొదుగుబాపు రోగాలు వచ్చేసి అసలు పాలే రాకుండా అయిపోయి, అట్లా పశువుకు ఎంత సంకరజాతి నాటుజాతి పశువులైనా రోగాల బారిన పడ్డప్పుడు రైతు చాలా నష్టపోతాడు. ఆ రోగాల బారిన పడద్దు, మంచిగా ఉండాలా, ఆరోగ్యంగా ఉన్నప్పుడే ఆరోగ్యకరమైన పశువు పాలే మంచిది అన్నట్టు, మంచిగా రుచిగా ఉంటుంది, మంచిగా ఉంటాయి. అనారోగ్యం బారిన పడ్డప్పుడు పాలు పులిచిపోవడం, లేదంటే కేంద్రాలలో పోతే ఈయన పాలు కూడా తీసుకుపోతే కొన్ని లీటర్ల పాలు పలిగిపోవడం చాలా లాస్ అవుతుంది. కాబట్టి ఈయన ఏం చేయాలా, పాకను శుభ్రంగా ఉంచుకోవడం చాలా మేలు. శుభ్రంగా లేకపోతే అన్ని రకాల అంటురోగాలకు గురైనప్పుడు ఆ రోగాల బారిన పడ్డప్పుడు శాశ్వతంగా పాలు తగ్గే అవకాశం ఉన్నది.

0: రూపాయలు పడచ్చు, 90 రూపాయలు పడచ్చు, 50 రూపాయలు కూడా, 60 రూపాయలు కూడా పడచ్చు. 60 రూపాయల నుంచి 90 రూపాయల దాకా అంటే రైతు తన వేసే పోషణల అంటే పశుగ్రాసాలు, దాన, మనం ముందు చెప్పుకున్నట్లు అవి ఈయన సమపాలల్లో పెట్టినట్లయితే ఆ పాలల్లో అన్ని రకాలు వస్తాయి. దాన్ని మనం ఏం చెప్తున్నాం, నాణ్యమైన పాలు అంటాం. ఆ పాలు మార్కెట్లో వాల్యూ ఉంటుంది. కొన్ని బర్రెలు చా చేసుకుంటే ఒక రుచిగా వస్తుంది మంచిగా, కొన్ని బర్రెలు రుచిగా రావు. అంటే రైతు అప్పుడు ఏం చేయాలా, ఆ బర్రెను మార్కెట్లోకి పోయి అమ్మకుండా అక్కడ ఉన్నటువంటి వైద్యులకు యూయించుకొని ఖనిజ లవణ మిశ్రమాలు, విటమిన్స్, కాల్షియము నటల మంది వేస్తూ మళ్ళీ దానికి ఏ లోపం ఉంది అని వైద్యులకు చూపించుకొని వాడుకుంటే ఆయన ఆ పశువుల నుంచే నాణ్యమైన పాలను పొందొచ్చు. కాబట్టి ఆ ఎస్ఎన్ఎఫ్ ఫ్యాట్ పర్సెంటు పెరగాలంటే రైతుకు మార్కెట్లో రేటు మంచిగా వస్తుంది. కాబట్టి నాణ్యమైన పాలు ఉండాలంటే వెన్న శాతం, పీచు పదార్థాలు, పిండి పదార్థాలు, దాని తర్వాత విటమిన్లు, ఖనిజ లవణ మిశ్రమం, ఇవన్నీ సమపాలల్లో రైతుకు దొరికినప్పుడే పాలు రుచికరంగా ఉంటుంది. దాంతో ఏ ప్రోడక్ట్ తయారు చేసినా మార్కెట్లో మంచిగా ఉంటుంది. కాబట్టి రైతుకు ఆ విధమైనటువంటి నాణ్యమైన పాలకు మార్కెట్లో మంచి రేట్లు ఉన్నాయి. ఆ విధంగా రైతు తన పశువుకు వాడుకొని నాణ్యమైన పాలను పొంది మార్కెట్లో ఆదాయాన్ని పెంచుకున్నట్లయితే పాడి పరిశ్రమ లాభాల పాటల ఉంటుంది. ఆ విధంగా రైతులను ఆలోచించమని చెప్పి నేను కోరుతున్నాను.
1: మరి రాజన్న గారు, సాధారణంగా పాడి రైతులు పాలని కేంద్రాలకు పోసిన తర్వాత లేకపోతే వాడికలు పోసిన తర్వాత కూడా కొన్ని సందర్భాల్లో పాలు మిగిలిపోయే అవకాశం ఉంది కదండి, మరి ఇట్లాంటి మిగిలిపోయిన పాలతోని పాడి రైతులు ఆదాయం పొందే అవకాశం ఉందా, మరి ఏం చేయాలంటారు?
0: చాలా మంచి ప్రశ్న అండి. నేను అనేది ఏంటంటే, పాలు సీజన్లో సపోజ్ వర్షాకాలం అంటే చలికాలంలో పశువులు ఎదకత్తాయి, వర్షాకాలంలో ఈనుతాయి. ఆ ఈనప్పుడు ఏమవుతుందంటే చాలామందికి పాడి గేదెలు పాలిస్తాయి కాబట్టి ఆయన ఏం చెప్తాడు, ఆ సీజన్లో పాలు ఒక్కోసారి మిగిలిపోతుంది, ఒక్కోసారి అమ్మలేని పరిస్థితి ఉన్నప్పుడు రైతు చాలా బాధపడతాడు. నేను రైతు సోదరులకు చెప్పేది ఏంటంటే, పాలును స్టోరేజ్ ఉంచుకోవడం, మనం ఏం చెప్తాము, గేదె పాలు ఉన్న ఆవు పాలన్న తీసుకొని ఉష్ణోగ్రతలు పెట్టి మళ్ళీ కూలింగ్ చేస్తారు. ఇప్పుడు ఉదాహరణకు మనం విజయ డైరీ చెప్పుకున్నాం, విజయ డైరీ వల్ల అట్లే బల్క్ బిఎంసీ పెట్టేసి బల్క్ కూలింగ్ సెంటర్లు పెట్టేస్తారు, తర్వాత సీజనల్గా ఆయన అదవుతాడు. సీజనల్గా ఉన్నప్పుడు ఒక దగ్గర స్టోరేజ్ చేసుకుంటారు, స్టోరేజ్ పాలు ఇంకా కొంత ఎక్కువ సర్వీస్ ఇస్తుంది. అట్లా నేను అనేది ఏంటంటే, రైతు సోదరులు సాయంత్రం పూటనేమో మనం విజిట్ మార్కెట్కి వెళ్ళలేము, ప్రొద్దున టైంలో వెళ్తాం. ఆ పాలను కూడా ఆయన స్టోరేజ్ చేసుకొని ప్రొద్దున పాలు సాయంత్రం పాలు అలాగలా ఉంచుకొని, ఒకవేళ సాయంత్రం పాలు ఉంటే ఆయన పాల పదార్థాల తయారీ అంటే ఇయ్యాల రేపు నేను యువతకు కూడా చెప్పేది ఏంటంటే, పాల పదార్థాల తయారీగిన మీరు చేసుకున్నట్లయితే పాల నుంచి కోవా, పెరుగు, రకరకాల ప్రోడక్టు తయారు చేసుకొని, ఉదాహరణకు నేను చెప్తానండి, ఈ స్వీట్ హోములల్లా గేదెలు పెంచలే ఏం చేయాలి, రైతు దగ్గరనే తీసుకుపోయి వాళ్ళు ప్రోడక్ట్ తయారు చేసి అమ్ముతారు. మనం ఏం చేస్తాము, వాళ్ళ ధర వాళ్ళు చెప్తారు, వాళ్ళే చెప్తారు స్వీట్ హోములు. స్వీట్ హోములు ఏం చేస్తారు, మనం తీసుకుపోయిన తర్వాత ఇప్పుడు నేను మనం ముందు చెప్పుకున్నట్లు ఫ్యాట్ పర్సెంట్ మీదకించి ఆయనకు డబ్బులు ఇస్తారు, నీ పాలల్లో ఇంత కోవా ఉంది నేను ఇంత ధర ఇస్తాను అని ధర ఇచ్చేస్తాడు, గిన్ని గ్రాములు వెళ్ళింది కాబట్టి నీకు ఇంతే ఇస్తా అంటాడు. అదే ఆ రైతు సోదరుల ఇంట్లో ఫంక్షన్లు జరిగినా శుభకార్యాలు ఏదన్నా జరిగినా స్వీట్లు కొందామంటే మళ్ళీ ఆ ధర ఆయనని చెప్తాడు. ఇక్కడ ధర చెప్పడం వల్ల ఆయన లాభాలు ఉంటాడు స్వీట్ హోములు పెట్టిన వాళ్ళు. మరి రైతు పాలు తీసుకపోతేనే ఆయన ప్రోడక్టు అంటే పుట్టిన పరిశ్రమ పెట్టుకొని ఆయన స్వీట్లు తయారు చేయడమా, పాల నుంచే కదా మెయిన్ అవన్నీ తయారవుడు. అసలుటప్పుడు రైతుకు లాభం లేదు, రైతే కుటీర పరిశ్రమలు స్థాపించినట్లయితే అధిక లాభాలు వస్తాయి. నేను చెప్పేది కోవా తీసుకొని ఒక స్వీటు, ఏ రకమైన స్వీట్ కావాలంటే ఆ రకంగా ఆయన మార్చుకోవచ్చు. అంటే పాల పదార్థాల తయారీది అట్లనే ఉంటుంది, అది రసగుల్లా కావచ్చు, నెయ్యి, పన్నీరు కావచ్చు, గులాం జాము లాంటి స్వీట్లు, పేడ, రకరకాల తయారయ్యేది కూడా రైతు కష్టార్జితమే. అది రైతు కష్టపడి పాడికి దానా, మేత, పేడ, అవన్నీ రకరకాల సేవలు చేసి ఆ వచ్చిన పాలునే ఆ స్వీట్ హోములల్లు తయారు చేసి వాళ్ళు లాభాలు ఉంటారు రేటు చెప్పడం వల్ల. ఈయన రేటు చెప్పాడు అంటే రైతు అంత కష్టపడ్డ రేటు ఆయన నిర్ణయిస్తారు కాబట్టి ఈయన ఈ గతి ఉండదు. నేను చెప్పేది పాడి రైతులైనా అగ్రికల్చర్ రైతులైనా ఈయనే పోతుందన్నారు, రేటు వాళ్ళు నిర్ణయిస్తాడు, కష్టార్జితం రైతు. కాబట్టి రైతే

0: ధర చెప్పే స్థాయికి రైతే వ్యాపారుడిగా మారినప్పుడు రైతుకు అధిక లాభాలు వస్తాయని చెప్పి నేను కోరుకుంటాను.
1: మరి రాజన్న గారు, మీరు ఇచ్చిన సలహాలు సూచనలు అధిక పాలు దిగుబడి పొంది రైతులు నాణ్యమైన పాలని ప్రజలకిచ్చి ఆర్థికంగా కూడా వాళ్ళు సంతోషంగా ఉండాలని కోరుకుందామండి. మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు సలహాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.
0: ధన్యవాదాలండి.
1: రైతు సోదరులకు నమస్కారం. ఈరోజు మనం జక్రన్పల్లి మండలం పడకల్ గ్రామంలో ఉన్నాం. ఇక్కడ మనతో పాటు పుప్పాల నాగేశ్వర్ గారు ఉన్నారు. మరి వారు వివిధ పంటలు సాగు చేస్తున్నారు, అదేవిధంగా మిశ్రమ పంటలు కూడా సాగు చేస్తున్నారు. మరి వారిని అడిగి అవలంబిస్తున్న వ్యవసాయ పద్ధతుల గురించి కొన్ని విషయాలు అడిగి తెలుసుకుందాం. నమస్కారం అండి నాగేశ్వర్ గారు.
2: నమస్కారం.
1: నాగేశ్వర్ గారు, మీరు వ్యవసాయం ఎన్ని సంవత్సరాలు చేస్తున్నారు, మరి ఎంత విస్తీర్ణం చేస్తున్నారు, అదేవిధంగా ఏ పంటలు సాగు చేస్తున్నారండి?
2: నేను కనీసం అంటే 50 సంవత్సరాల నుంచి వ్యవసాయం చేస్తున్నాను. మా బాపు తాతల నుంచి, అప్పటి నుంచి వ్యవసాయం అంటే అప్పటి నుంచి వరి, మొక్కజొన్న, సీడ్ జొన్న, మేల్పీమేలు ఇవి వండించుకుంటూ వచ్చినాం. పసుపు పంట కూడా వండించినాం. ఇక తర్వాత ఇప్పుడు వచ్చేం చేసినామంటే మళ్ళా పామ్ ఆయిల్ వేసుకున్నాం. దాంట్లోనే జామ, నిమ్మ అంతర పండగ, పెస్టిసైడు కాంప్లెక్స్ తగ్గించి వర్మి కంపోస్టు వేసుకుంటా నిమ్మ కానీ జామ కానీ మామిడి కానీ పండించుకుంటున్నాం. అదేవిధంగా సోయాకు కూడా కాంప్లెక్స్ వాడకుండా, పెస్టిసైడ్ వాడకుండా నాని యూరియా స్ప్రే చేసి విడిచిపెట్టినాం. అది కూడా క్రాప్ బాగా వచ్చింది. ఇక అదేవిధంగా మామిడి అంటే పునాస రెండు పంటలు వస్తుంది, అది వానాకాలం వేసవిలా రెండు సార్లు వస్తుంది, అది కూడా వేసుకున్నాం. జామ కూడా రెండు సార్లు వస్తుంది. పామ్ ఆయిల్ కూడా మంచి దిగుబడి వస్తుంది, మంచి పంట. అనే ఒక సంవత్సరానికి 100,000 రూపాయలు ఎటుపోవు పామ్ ఆయిల్ పంటకు. ఎవరైనా పామ్ ఆయిల్ మన తోట చేయని భూములు ఉంటే పామ్ ఆయిల్ పెట్టుకుంటే మంచి లాభమే. ఒక 1 ఇంచు నీళ్ళు ఉన్నా కూడా ఒక 2-3 ఎకరాలు వారియచ్చు, దాన్ని మంచి దిగుబడి వస్తుంది. ఎంత ఎరువు పోసుకుంటే అంత దిగుబడి వస్తుంది పామ్ ఆయిల్కు.
1: మరి నాగేశ్వర్ గారు, సాధారణంగా ఇప్పుడు పామ్ ఆయిల్ అనేది చాలా తక్కువ మంది రైతులు సాగు చేస్తున్నారు కదండి, మరి మీరు పామ్ ఆయిల్ సాగు చేసుకోవాలనే ఆలోచన మీకు ఎందుకు వచ్చింది? మరి మీరు ఎంత విస్తీర్ణం సాగు చేస్తున్నారు, మరి దీనికి సంబంధించిన సమాచారం సేకరించారు?
2: కంపెనీ వాళ్ళు ఫీల్డ్కి వచ్చారు, అత్తే పెట్టుకుంటాం మేము, మొక్కలు పెరుగుతాము, మీకు 4,200 కూడా 4 సంవత్సరాల దాకా మీకు వేస్తామంటేనే మేము 1.5 ఎకరాల సాగు చేసినాం. మొక్కకు 15 రూపాయలు, డ్రిప్ కూడా సబ్సిడీ ఇచ్చారు, మొక్కలు 15 రూపాయలకు కూడా ఇచ్చారు. మళ్ళా సంవత్సరంకు 4,200 బ్యాంకులో పడుతున్నాయి. మనకు ఇది మంచి పంటనే. ఈ ఆరోగ్యానికి కూడా, మనం ఇలా తిరిగినా కూడా ఇది దీని గాలి కూడా మంచి వాతావరణం. ఇది ఈ కమ్మలను కూడా మనం కొట్టేసి అందులోనే పడితే కూడా లగిస్తుంది దానికే చెదలుతో. దీనికి వ్యవసాయము మనం 4 రకాల పంటలు పండించేదా లేకుంటే ఇది పెట్టుకున్న వాళ్ళకు లాభమే. ఒక మనిషి 1-5 ఎకరాల దాకా దీన్ని సాగు చేసుకోవచ్చు. జీతాడు లేబరు ఏమి లేకుండా సాగు చేసుకో అవసరం లేదు. మళ్ళా మనకు దగ్గర అందుబాటులో కూడా మార్కెట్ ఉన్నది. ఎక్కడంటే అక్కడ డిచ్పల్లి, వేల్పూర్, భీమ్గల్, అంకపూర్ ఇవన్నీ మంచిగా వాళ్ళు ప్రీక్వలు మంచి సౌలతు ఇస్తారు. పంట కూడా ఎంట ఎంట 15 రోజులకోసి వారానికోసారి తీసుకుపోవచ్చు.
1: మరి నాగేశ్వర్ గారు, మీరు ఆయిల్ పామ్ సాగు చేస్తున్నారు కదండి, ఇప్పటివరకు మీరు ఎన్ని ఖాతాలు తీశారండి? మరి దీనికి మార్కెట్ ఏ విధంగా ఉంది? మరి లాభాలు చూసుకుంటే మిగతా పంటలకు ఎట్లా ఉందండి?
2: ఇది మరి ఇంకా తీయలేము, 3 సంవత్సరాల పంట ఇది. 3 సంవత్సరాల నుంచి కాపాడుతుంది, 3 సంవత్సరాల దాకా రాదు. 3 సంవత్సరాల నుంచి తీయాలి దీన్ని. వేరే ఫీల్డ్ వాళ్ళు అయితే మంచి దిగుబడి వస్తుంది, 10 కిలోల గెలలు వెళ్తున్నాయని చెప్తుర్రు. మాది ఇంకా 3 సంవత్సరాలు దాటలేదు. 3 తర్వాత మేము తీస్తాం, అప్పుడు దానికి ఎంత వచ్చేది అనేది చెప్పచ్చు. ఇంకా తీయాలి గెలలు.
1: మరి ఇక్కడ చూసినట్లయితే పొలంలో పామ్ ఆయిల్ మొక్కకి మొక్కకి మధ్యలో ఉన్న దూరంలో మీరు నిమ్మ కానీ అదేవిధంగా జామ ఇంకా మామిడి కదా నాటారు కదండి, మరి అన్నీ కలిపి మీరు సాగు చేస్తున్నారు ఒక దగ్గర, మరి చీడపీడల సమస్య ఉంటుంది కదండి, మరి దీన్ని మీరు ఎట్లా గమనిస్తున్నారు, మరి ఎట్లా అధిగమిస్తున్నారు?
2: చీడపీడలకు మేము అంటే ఈ వీటికి కూడా పామాయిల్ కూడా పురుగు వస్తుంది, మోవి పురుగు. దానికి మందు కలిపి పోతే అది పోతుంది. ఈ చెట్లకు కూడా నీమ్ ఆయిల్ కలిపి పురుగు మందు కలిపి కొట్టేస్తున్నాం పంపు. అంటే ఎక్కువ పెస్టిసైడ్ వాడకుండా అలా నీమ్ ఆయిల్ వేరే ఆర్గానిక్ది కొట్టేస్తున్నాం పంపుతో. అట్లా దిగుబడి మంచి వస్తుంది, కాయ కూడా అలాకు పబ్లిక్ కూడా హానికరం కాకుండా ఉంటుంది. మందు లేకుండా మన ఎక్కువ అమ్ముడు పోతున్నాయి.
1: వివిధ పంటలు సాగు చేస్తున్నారు కదండి నాగేశ్వర గారు, మరి నేల ఆరోగ్యం విషయంలో ఎట్లాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారండి?
2: నేల ఆరోగ్యము గురించి అంటే ఇప్పుడు మనం ఎక్కువ పెస్టిసైడు కాంప్లెక్స్ యూరియా ఎక్కువ వాడితే నేల ఖరాబ్ అయిపోతుంది, దిగుబడి కూడా తగ్గుతుంది. మనం అంత తక్కువ వేస్తే అంత మంచిది. కాంప్లెక్స్ కానీ యూరియా కానీ తక్కువ వేయాలి, ఆర్గానిక్ ఎరువులు వాడాలి. ఎరువు అంటే ఇంకా మనము పెంట పోయచ్చు, గొల్లెరు పోయచ్చు, మట్టి కూడా పోయచ్చు. అది మనం ఏం చేస్తున్నాం అంటే కాంప్లెక్స్ తెచ్చి పడేస్తున్నాం, యూరియా తెచ్చి పడేస్తున్నాం. అది బాగా పెరిగి యూరియాతోని పొలము కానీ ఏ పంట కానీ బాగా పెరిగి దిగుబడి తగ్గిపోతున్నది. మనం గొలనేమో వరి గొల బాగా పెరిగినప్పుడు చిన్న సైజు వస్తుంది, అదే వరి పెరగకుండా గొల పెద్ద సైజ్ వస్తుంది, అప్పుడు దిగుబడి ఎక్కువ వస్తుంది. ఇట్లా మనం కాంప్లెక్స్ ఎరువులు బాగా వాడితే బగ్గ పెరిగి దిగుబడి తగ్గుతుంది, పెరుగుతుంది అని మనం అనుకుంటాం కానీ తగ్గుతుంది. వర్మి కంపోస్టు మనకు వాళ్ళే తెచ్చి ఇస్తారు. మనం తయారు చేసిన కంపెనీకి ఫోన్ చేస్తే వర్మి కంపోస్టులు అది 300-350 కోట్లు ఉంటుంది. అవి ఇది తీసుకొచ్చి ఒక ఎకరానికి మనం పసుపు పంటకు అయితే ఒక 40 ఇయ్యాలి కోల. ఈ పంటలకు పొలంకు కానీ ఇతర పంటలకు కానీ ఒక 20-30 సంచులు చల్లాలి వర్మి కంపోస్ట్ సరిపోతుంది. దాంతో పాటు మనము కాంప్లెక్స్ కూడా అడిక్కే వేయాలి, కానీ మీదికి వెళ్ళి కాంప్లెక్స్ చల్లద్దు, అది కూడా పంటకు ఆనే భూమికి ఆనే. ఈ మళ్ళా గుల్కలు వేస్తున్నాం. అది గుల్కలుతోని భూమి గట్టిగా చిక్కగా అయిపోతుంది. గుల్కలు ఆ 2 పాయింట్ గుల్కలు అనేది అక్కడ ఉత్తర భారతదేశంలో ఉంటే మన దక్షిణ భారతదేశంకు వచ్చింది. అది ఆ 2 పాయింట్ గుల్కలతోని బాగా హానికరం, మనుషులకు హానికరమే భూమికి హానికరమే. అక్కడ 5 ఇంచుల మట్టిని తీసి వేరు చేసి ఇప్పుడు మళ్ళా సాగు చేస్తున్నాడు. అంత డేంజర్ 2 పాయింట్ గుల్కలు.
1: మరి నాగేశ్వర్ గారు, ఇక్కడ చూసినట్టయితే సోయా ఉంది, అదేవిధంగా జామ ఉంది, నిమ్మ ఉంది, పునాస మామిడి ఉంది, అదేవిధంగా కూరగాయలు కూడా మీరు సాగు చేస్తున్నట్టు చెప్తున్నారు కదండి, మరి ఆదాయం విషయంలో ఎట్లా ఉందండి? మరి మిగతా రైతులకు మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారు?
2: ఈ పంటలు కూడా మనకు మంచి లాభదాయకం. మామిడి, జామ, నిమ్మ అని మనకు అందుబాటులో ఉన్న మార్కెట్లో టోక్ ధర అయినా పోతాయి, లేదంటే అంగళ్ళు తీసుకుపోయి కిలోల హిసాబులో జనరల్లా అమ్మేస్తాము. అది కూడా మంచి లాభమే. మనకు ఒకటే పంట పెట్టుకుంటే అది 6 నెలల ఒకసారి వస్తుంది. 6 నెలల పంట కంటే ఇది అంతర పంటలు కానీ ఈ నిమ్మ, జామ, పామాయిలు మనకు ఎప్పుడెప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి, ఖర్చులు వెళ్ళిపోతుంటాయి. ఆ పొలం వచ్చిందంటే దానికి రోగం వస్తుంది, ఏదో వస్తుంది, మనకు వచ్చే దిగుబడి వస్తుందో రాదో తెలియదు. ఇది ఉంటే మనకు ఎప్పుడు డబ్బులే, అందుబాటులో ఉన్న మార్కెట్కి తీసుకుపోయి ఇచ్చుకుంటే ఎప్పుడు డబ్బులు వస్తూనే ఉంటాయి. కూరగాయల సాగు, టమాటా, బెండకాయ, మిర్చి, దోసకాయ ఇవన్నీ సాగు చేస్తాం. అది కూడా మంచి లాభం వస్తుంది. మనం టోకు అమ్ముకుంటే తక్కువ లాభం, మనం ఇచ్చి మనం అమ్ముకుంటే ఎక్కువ లాభం వస్తుంది.
1: మరి నాగేశ్వర్ గారు, చాలామంది మన తెలంగాణ ప్రాంతాల్లో చూసినట్టయితే తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులు ఉన్నారు కదండి, మరి తక్కువ విస్తీర్ణం భూములు ఉన్న రైతులకు మీరు ఎట్లాంటి పంటల్ని వాళ్ళకి సలహా ఇస్తారు, మరి ఆదాయాన్ని మంచిగా సంపాదించవచ్చు అంటారు?
2: తక్కువ భూములు ఉంటే, ఎర్ర నేలలు ఉంటే ఆరుతడి పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పొలం వరికి పోవద్దు, ఉచిత కరెంట్ ఇత్తురు, నీళ్ళు ఇత్తురు అనేది పోకుండా మనము ఆరుతడి పంటలు వేసుకుంటేనే కూరగాయలు కానీ చెట్లు కానీ మామిడి, జామ ఇవి ఉంటేనే మనకు లాభం ఎక్కువ ఉంటుంది. వరికి వెళ్లకుండా ఆరుతడి పంటలే పండించుకోవాలి, దానికి నేను బెటర్ అంటున్నాను.
1: చాలామంది రైతులు వరి సాగు చేయడం చాలా సులభం, మిగతా పంటల్లో చాలా శ్రమ ఎక్కువ ఉంటుంది అంటారు, మరి వీళ్ళకి మీరు ఎట్లాంటి సలహాలు ఇస్తారండి?
2: వరి పంట మనిషికి స్వేచ్ఛ, కానీ లాభము ఉండదు. అది ఒకసారి మనకు పెట్టుబడి 30 నుంచి 40 వేల పెట్టుబడి వస్తుంది. ఈ ఆరుతడి పడి పంటలకు 12 వేల నుంచి 15 వేల కంటే తక్కువ వస్తుంది. కానీ ఇది శ్రమ ఎక్కువ ఉంటుంది, దానికి శ్రమ తక్కువ ఉంటుంది. నా అనుభవం గురించి చెప్తున్నా, నేను మేల్పి మేలు జొన్న పెడతా, హైబ్రిడ్ జొన్న. దాంట్లో మనకు 15 వేల పెట్టుబడి పెడితే 29 క్వింటాల జొన్నలు వెళ్ళి అంటే ఎక్కువ దక్క 90 వేలు వచ్చినాయి ఒక ఎకరానికి. అదే పొలం అయితే 30 వేల 40 వేల ఖర్చు వస్తుంది, దానికి 60 నుంచి 70 వేల కంటే ఎక్కువ రావు. ఇది బెటరా అది బెటర్? ఇంకా అంటారా జొన్న కాకుండా ఇప్పుడు పసుపు కూడా ఒకసారి రేటు పడిపోతుంది, ఒకసారి పెరుగుతుంది. అది మనకు పెరిగినప్పుడు లాభమే, తగ్గినప్పుడు ఖర్చులో భాగంగా అడికడికి అవుతాం, కానీ అందులో మిగులుది. కానీ మనము ఇంకా వేరే కూరగాయలు కానీ వేరే ఏదైనా ఇతరతర పంటలు వేసుకుంటేనే బాగుంటుంది. పసుపుకు పోవాలంటే పసుపుకు కూడా బాగా ఖర్చు ఉంటుంది, లాభం ఉంటుంది, రెండు ఉంటాయి. దానికి పోకుండా మనకు పొలంకు వెళ్ళకుండా ఇంకా మస్తు రకాలు ఉన్నాయి. సీడ్ జొన్నలు మేల్పి మేలు కూడా మక్కు ఉంది, జొన్న ఉంది, నువ్వులు, ఇప్పుడు ఇట్లా సజ్జలు, ఇవన్నీ మనకు తక్కువ ఖర్చు మీద ఎక్కువ లాభం వస్తుంది. అని మనం డ్రిప్ ఉంటుంది కాబట్టి డ్రిప్తోనే వేసుకున్నాం కాబట్టి పార్కం కూడా ఇప్పుడు అంతగానం ఏం లేదు. సులభమైన పంటనే, దేనికైనా డ్రిప్తో పార్కము కూడా. దీనికి ఒక పొలంకు రోజు ఇస్తాంగానే దానికి వారం 15 రోజులకు ఇచ్చినా సరిపోతుంది. ఈ పొలం 1 ఎకరం పండించేది, అది 3 ఎకరాల ఆరుతడి పంట పండించచ్చు, అది మనకు లాభం. ఇది లాభం లేదు దీంట్లో.
1: మరి నాగేశ్వర్ గారు, మీ విలువైన సమయాన్ని కేటాయించి రైతు సోదరులకు మీ అనుభవాలు సూచనలు తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫు నుండి, అదేవిధంగా రైతు సోదరుల తరఫు నుండి ధన్యవాదాలండి.

0: మీరింతవరకు పంట పొలాలు వ్యవసాయదారుల కార్యక్రమంలో నాణ్యమైన పాల దిగుబడికి రైతులకు యాజమాన్యం గురించి గోపాలమిత్ర ఉంగరాల రాజన్న గారు అందించిన వివరాలు విన్నారు. అదేవిధంగా పాలమైలి మరియు అంతర్పంట సాగు గురించి పడకల గ్రామ పుప్పాల నాగేశ్వరరావు గారు సలహాలు సూచనలు విన్నారు.
1: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని.
2: మానవ నాగరికతకు సంపూర్ణ ఆరోగ్యానికి అత్యంత ప్రాథమికమైనది పారిశుద్ధ్యం. పరిశుభ్రత పాటించడం అంటే భగవంతుని ఆరాధనతో సమానమని పెద్దలు చెప్తారు. ఆరోగ్యం పరమం భాగ్యం, స్వచ్ఛత తస్య మూలకం అనే సూక్తి ప్రకారం అన్నింటికన్నా గొప్పదైన ఆరోగ్య భాగ్యానికి మూలాధారం పరిశుభ్రతే. మహాత్మా గాంధీగారు కన్న స్వచ్ఛ భారత్ కలని సాకారం చేస్తూ 2014 అక్టోబర్2 ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ అనతి కాలంలోనే దేశవ్యాప్త ప్రజా ఉద్యమంగా అవతరించింది. మొదటి దశలో దేశాన్ని బహిరంగ మల విసర్జన రహిత దిశగా నడిపిన ఈ పథకం ప్రస్తుతం స్వచ్ఛ భారత్ మిషన్ 2.0 రూపంలో 2027 వరకు విస్తరించబడింది. కేంద్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వాలు రెడ్యూస్, రియూస్, రీసైకిల్ అనే 3R సూత్రాన్ని క్షేత్రస్థాయిలో అమలు చేయడానికి చట్టపరమైన నిబంధనలు, అత్యాధునిక మౌలిక సదుపాయాలతో వివిధ కార్యక్రమాలను ప్రవేశపెట్టాయి. పౌరులు తమ ఇళ్లలో వాడని పాత బట్టలు, పుస్తకాలు, పాదరక్షలు, ఎలక్ట్రానిక్ వస్తువులు, బొమ్మలు వంటి వాటిని 3R కేంద్రాల్లో అందజేస్తే మున్సిపల్ సిబ్బంది వాటిని శుభ్రం చేసి, బాగుచేసి అవసరమున్న పేద కుటుంబాలకు లేదా స్వచ్ఛంద సంస్థలకు ఉచితంగా అందిస్తున్నారు. రీసైకిల్ చేయలేని ప్లాస్టిక్ పొడి వ్యర్థాలను కరిగించి విద్యుత్గా మార్చడానికి గుంటూరు, విశాఖపట్నం వంటి నగరాలలో మెగా ప్లాంట్లను ప్రభుత్వం నడుపుతోంది. అంతేకాదు, ఆంధ్రప్రదేశ్లోని కొన్ని స్థానిక సంస్థలు వినూత్నమైన బార్టర్ విధానాన్ని ప్రవేశపెట్టాయి. ప్రజలు సేకరించిన ప్లాస్టిక్ వ్యర్థాలను మున్సిపల్ కార్యాలయాలకు ఇస్తే దానికి బదులుగా ప్రభుత్వం వారికి బియ్యం, కందిపప్పు లేదా కూరగాయలను అందిస్తుంది. పాఠశాలల్లో, బహిరంగ ప్రదేశాల్లో పాత స్క్రాప్, ఇనుప గ్రిల్స్, ప్లాస్టిక్ బాటిళ్లతో అందమైన బెంచులు, కళాకృతుల్ని తయారు చేసేలా ఉపాధ్యాయులను, కళాకారులను ప్రభుత్వం ప్రోత్సహిస్తోంది. ప్రభుత్వం తీసుకుంటున్న ఈ చర్యల వల్ల డంపింగ్ యార్డులపై భారం తగ్గడమే కాకుండా వ్యర్థాల ఆధారిత సరికొత్త ఆర్థిక వ్యవస్థ ఊపందుకుంటోంది. ఇలా వినూత్న రీతిలో 3R సూత్రాన్ని పాటించడం వలన ముంబైలో జరిగిన ఐఫ్యాట్ ఇండియా 2026 అంతర్జాతీయ వాణిజ్య ప్రదర్శనలో ఆంధ్రప్రదేశ్ వ్యర్థాల రీసైక్లింగ్, స్థిరమైన పారిశుద్ధ్య నమూనాలు అంతర్జాతీయ పర్యావరణ నిపుణుల ప్రశంసలు అందుకున్నాయి. కార్యక్రమంలో ఇప్పుడు విజయనగరం జిల్లాలో మెప్మా ఆధ్వర్యంలో నిర్వహించబడుతున్న స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు తెలియజేసే వివరాలు విందాం.
3: అందరికీ నమస్కారం. మా జిల్లాలో 4 ELBలు ఉన్నాయి. ELB మీన్స్ అర్బన్ లోకల్ బాడీస్. విజయనగరం మున్సిపల్ కార్పొరేషన్, బొబ్బిలి మున్సిపాలిటీ, రాజా మున్సిపాలిటీ అండ్ నెల్లిమర్ల నగర పంచాయతీ. ఈ 4 ELBల్లోను 7,958 గ్రూపులు ఉన్నాయి. సభ్యులు 79,800 మంది సభ్యులు ఉన్నారు. సో వీళ్ళందరికీ కూడా స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా స్వచ్ఛాంధ్ర యాక్టివిటీస్ గురించి ఎప్పటికప్పుడు మేము చెప్పడం జరుగుతుంది. ప్రతి నెల 3వ శనివారం జరిగే స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పార్టిసిపేట్ చేస్తున్నారు. ముఖ్యంగా

0: ఏరియాలో వెళ్ళి ఏమేం కార్యక్రమాలు చేపట్టాలి అన్నది మన కమిషనర్స్ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్ ప్రకారం వాళ్ళు పాల్గొనడం జరుగుతుంది. అలాగే సాసాలో ప్రధాన యాక్టివిటీ అయినటువంటి టెర్రస్ గార్డెన్, ఈ టెర్రస్ గార్డెనింగ్లో మన విజయనగరం జిల్లాలో ఇంచుమించుగా 5,565 మంది సభ్యులు టెర్రస్ గార్డెనింగ్ చేస్తున్నారంటే, ముఖ్యంగా ఈ మొక్కలు అన్నది ఆకుకూరలు, టమాటా, పచ్చిమిర్చి, ఇంకా హైబ్రిడ్ వెరైటీకి వస్తే బెండకాయలు, వంకాయలు, ఇలాంటివన్నీ కూడా వీళ్ళు చేయటం వల్ల లాభం ఏంటంటే వాళ్ళకి ఆర్థికంగా కొంత వెసులుబాటు కలగటం, ప్లస్ స్వచ్ఛమైన గాలి, పర్యావరణ సమతుల్యత ఏర్పడటానికి మనకి ఈ టెర్రస్ గార్డెనింగ్ ద్వారా బాగా ఉపయోగం జరుగుతుంది. అందుకని టెర్రస్ గార్డెనింగ్ బాగా ప్రోత్సహిస్తున్నాం. ప్రస్తుతానికి మాకు 5,565 మంది సభ్యులు చేస్తున్నారు. మా టార్గెట్ 8,050, వచ్చే 2027 మార్చి 31 కల్లా టార్గెట్ అచీవ్మెంట్ అవటం జరుగుతుంది. అలాగే ఇంట్లో వ్యర్థాల నుంచి మనకు ఉపయోగపడే ఎరువును తయారు చేసి ఆ ఎరువుని ఈ టెర్రస్ గార్డెన్ మొక్కలకి ఉపయోగించడం వల్ల ఈ టెర్రస్ గార్డెన్ లో పెంచే ఆకుకూరలు కానీ, పచ్చిమిర్చి కానీ, లేదా టమోటాలు కానీ, లేదా కాయగూరలకు సంబంధించి ఎరువులు కూడా మనం అంతటా మనం ఇంట్లోనే తయారు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. ఉదాహరణకి మిగిలిపోయిన అన్నం కూరలు కానీ, టీ చేసుకున్న తర్వాత మిగిలిపోయిన టీ పొడి కానీ, అలాగే కాయగూరలు తరిగిన తర్వాత వేస్ట్ అయినగా వచ్చిన అవన్నిటిని కూడా ఒక కంపోస్ట్ కింద తయారు చేయడం జరుగుతుంది. ఎలా అంటే ఒక మంచి తొట్టులు తీసుకుని అందులో కొంచెం మట్టి వేసి ఆ పైన వేస్ట్ పదార్థాలన్నీ వేసి ఆ పైన మళ్ళీ మట్టి కింద వేసి లైట్ గా పసుపు నీళ్ళు కొంచెం చల్లుతారు. దీనివల్ల ఖచ్చితంగా మనకి 4 రోజుల తర్వాత 45 రోజుల్లో మనకి ఎరువుకి తయారవుతుంది. ఏదైతే ఈ కుండీల్లో మొక్కలు పెంచడం చేస్తున్నారో, ఇవన్న ఒక్కొక్కసారి పూల మొక్కలు కూడా పెంచుకుంటున్నారు చాలా మంది ఇంట్రెస్ట్ గా. సో వాటిలో ఎరువు కింద ఉపయోగించడం వల్ల మొక్కలు బాగా పెరుగుతాయి, ప్లస్ మనకి వాటి దిగుబడి కూడా ఎక్కువ వస్తుంది. సో ఇవన్నీ కూడా మన ఎస్ఎస్జి మెంబర్స్ చాలా ఆసక్తిగా చేస్తున్నారు. మేము ఎప్పటికప్పుడు వాళ్ళకి మోటివేట్ చేసి, ఎడ్యుకేట్ చేసి వీటి వల్ల వచ్చే లాభాల గురించి చెప్పడం వల్ల వాళ్ళందరూ కూడా చాలా యాక్టివ్ గా పార్టిసిపేట్ చేస్తున్నారు. కొంతమందికి ఈ బాల్కనీ సదుపాయం లేకపోవడం వల్ల, టెర్రస్ గార్డెన్ చేయకపోవడం, లేకపోతే వాళ్ళ ఇంటి పక్కన ఉన్న స్థలాల్లో కూడా ఇవే కార్యక్రమాలు కూడా కొంతమంది చేస్తున్నారు. ప్రధాన ఉద్దేశం ఏంటంటే ఆర్థికంగా వాళ్ళు కొంత వెసులుబాటు కల్పించడం, ముఖ్యంగా పర్యావరణంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా సమతుల్యం సాధించడం, అలాగే ఎండ తీవ్రతను తగ్గించడానికి ప్రతి చోట కూడా అలాగా చేసే కార్యక్రమాలు అయితే చేపడుతున్నాం. ముఖ్యంగా కేవలం మన ఎస్ఎస్జి మెంబర్సే కాకుండా, సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ మెంబర్సే కాకుండా చాలా చోట్ల అపార్ట్మెంట్ లో చాలా మంది కూడా వాళ్ళంతటా వాళ్ళు ఓనుగా ఎస్ఎస్జి మెంబర్స్ కాని వారు కూడా చేస్తున్నారు. వాళ్ళకు కూడా మేము వెళ్ళి ఎక్కడైతే అపార్ట్మెంట్ లో ఉన్న ఉద్యోగస్తులు, లేకపోతే ఇంకా బాగా సంపన్నులు వాళ్ళ కుటుంబాలకు కూడా మా సభ్యులు వెళ్ళి ఇలా చేసుకుంటే బాగుంటుందని చెప్తే చాలా మంది చాలా పాజిటివ్ గా రెస్పాండ్ అవుతున్నారు. అలాంటి మేము చెప్పకుండా చాలా మంది చేసుకుంటారు. మేము చెప్పిన తర్వాత కూడా మీ మంచి కార్యక్రమం మేము కూడా చేస్తామని కూడా చెప్పడం జరుగుతుంది. సో ముఖ్యంగా మనకి స్వర్ణాంధ్ర, స్వచ్ఛాంధ్రలో మా మహిళలు పాల్గొనడమే కాకుండా పరిసర ప్రాంతాలు పరిశుభ్రం ఉంచుకోవాలని, ఇల్లు శుభ్రం ఉంచుకోవాలని, తాగే నీరు పరిశుభ్రం ఉండాలని, తీసుకునే ఆహారం పరిశుభ్రం ఉండాలని చెప్పి సభ్యులందరికీ చెప్పడం జరుగుతుంది. వాళ్ళ మంత్లీ మీటింగ్స్ లో కూడా ఇది ఒక పారిశుద్ధ్యం, శానిటేషన్, దాని మీద ఒక టాపిక్ ని పెట్టుకుని దాని గురించి సభ్యులందరూ మాట్లాడుకోవటం, ఆ సభ్యులు అందరూ ఆ కుటుంబ సభ్యులతో మాట్లాడుకోవటం, ఇవన్నీ కూడా మేము చేస్తున్నాము. ఇంకా దీన్ని ఉధృతి చేసి ఇంకా దీన్ని బాగా ఎక్కువ చేయాలనే ఉద్దేశంతో మేము పనిచేస్తున్నాం. దీనికి అందరూ కూడా సహకరిస్తున్నారు. మీకు అందరికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను.
1: పసి వయసులోనే పిల్లల మనసుల్లో నాటిన మంచి అలవాట్లు, ఆదర్శాలు సమాజాన్ని మార్చే శక్తివంతమైన ఆయుధాలుగా మారతాయి. భారతదేశాన్ని సంపూర్ణ ఆరోగ్యవంతమైన పారిశుద్ధ్య దేశంగా మార్చాలనే సంకల్పంతో ప్రారంభమైన స్వచ్ఛ భారత్ అభియాన్ కేవలం ఒక ప్రభుత్వ కార్యక్రమం కాదు, అదొక నిరంతర విద్యా యజ్ఞంగానూ పేరుగాంచింది. ఈ యజ్ఞంలో విద్యార్థులను అగ్రగాములుగా నిలిపి వారిలో పరిసరాల పరిశుభ్రత పట్ల బాధ్యతను పెంచడంలో పాఠశాలలు, గురువులు అత్యంత కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. సంస్కృతంలో ఒక గొప్ప సూక్తి ఉంది, విద్యా దదాతి వినయం, వినయాద్యాతి పాత్రతాం, పాత్రత్వా ధనమాప్నోతి, స్వచ్ఛతా తస్య భూషణం. విద్య వినయాన్ని ఇస్తుంది, వినయం వల్ల అర్హత లభిస్తుంది. అయితే జ్ఞానాన్ని పొందిన మనిషికి సంస్కారంతో కూడిన పరిశుభ్రత పరమభూషణంగా నిలుస్తుంది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్ని స్వచ్ఛతకు అద్దం పట్టేలా తీర్చిదిద్దుతోంది. ఉపాధ్యాయుడు బడిలో వెలిగించిన స్వచ్ఛత దీపం విద్యార్థుల ద్వారా ప్రతి ఇంటికి విస్తరించి సమాజంలో పెద్ద మార్పుకి కారణమవుతోంది. ఆంధ్రప్రదేశ్ గ్రామీణ

0: గ్రామీణ ప్రాంతాలు ఓడిఎఫ్ ప్లస్ సాధించడంలో ఈ బాలల సైన్యం చేసిన ప్రచారం ఎంతో దోహదపడింది. విశాఖపట్నం తోటగరువులోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్ గా పనిచేస్తున్న శ్రీమతి ఎం అనురాధ గారు తమ పాఠశాలలో పాటిస్తున్న స్వచ్ఛ భారత్ అభియాన్ గురించి తెలియజేస్తున్న వివరాలు ఇప్పుడు విందాం.
1: నమస్తే అండి. మా పాఠశాలలో స్వచ్ఛ భారత్ కార్యక్రమం గురించి మాట్లాడాలంటే నాకు ముందుగా గుర్తుకొచ్చేది మా పిల్లల్లో వచ్చిన మార్పు. మంచి అలవాటు ఒక్క రోజులో రాదు, ప్రతిరోజు గుర్తు చేస్తూ మనమే ఆచరింప చేస్తేనే అది మనలో భాగమవుతుంది. మా స్కూల్లో సుమారు 1400 స్టూడెంట్స్ ఉన్నారు. మాకు చాలా విశాలమైన గ్రౌండ్ ఉంది. ఈ పాఠశాల పరిశుభ్రత కోసము 8 మంది సిబ్బంది పనిచేస్తూ ఉంటారు. ఇంత పెద్ద ప్రాంగణాన్ని ప్రతిరోజు శుభ్రంగా ఉంచడం అంటే చిన్న విషయం కాదు. ఒకప్పుడు సిబ్బంది శుభ్రం చేసిన వెంటనే పిల్లలు మళ్ళీ కాగితాలు ఇతర వ్యర్థాలు అక్కడక్కడ వేసేవాళ్ళు. అందుకే మేము గ్రీన్ డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి వాటిలోనే వేస్ట్ అంతా వేయాలి అని పిల్లలకు అలవాటు చేయడం ప్రారంభించాం. మొదట్లో చెప్పినా మళ్ళీ కింద వేసేవారు, కానీ మేము వదిలిపెట్టలేదు. దాదాపు ప్రతి ఇంటర్వెల్ లో కూడా మీ చుట్టూ ఒకసారి చూడండి, ఏదైనా ఒక కాగితం కనిపించిన డస్ట్బిన్ లో వేయండి అని గుర్తు చేస్తూనే ఉన్నాం. ఈ మార్పు రావడానికి మాకు దాదాపు 4 సంవత్సరాలు పట్టింది. ఈ రోజు మా పాఠశాల క్లీన్ అండ్ గ్రీన్ స్కూల్ కి ఒక మంచి ఉదాహరణ కనిపించడం మాకు ఎంతో ఆనందంగా ఉంటుంది. అలాగే మధ్యాహ్న భోజనం కూడా మొదట్లో మాకు పెద్ద సవాలే. తినే ఆహారం కంటే కింద పడేసే ఆహారం ఎక్కువగా ఉండేది. దాంతో మేము అక్కడ కూడా డస్ట్బిన్స్ ఏర్పాటు చేసి ప్రతి టీచర్ ఇన్వాల్వ్ అయ్యి వాళ్ళందరూ ఎంత కావాలో అంతే ఆహారం తీసుకోండి, కావాలంటే మళ్ళీ తీసుకోవచ్చు అని చెప్పడం ప్రారంభించాం. దాంతో ఆహారం వృధా చాలా వరకు తగ్గింది. తిన్న తర్వాత మిగిలిపోయిన ఆహారం లేదా కింద పడ్డ ఆహారం ఎక్కడ పడితే అక్కడ వేయకుండా ప్రజెంట్ డస్ట్బిన్స్ లోనే వేస్తున్నారు. ప్రార్థనా కార్యక్రమంలో వారానికి ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రతిజ్ఞ చేయిస్తున్నాం. ప్రతి శనివారం నో బ్యాగ్ డే సందర్భంగా స్వచ్ఛ భారత్ మీద చిన్న చిన్న పాటలు, స్కిట్స్, స్లోగన్స్, కవితలు, కథల పోటీలు, డ్రాయింగ్ కాంపిటీషన్స్, ఎలక్యూషన్ ఇవన్నీ నిర్వహించి వాటిలో బెస్ట్ పర్ఫార్మర్ ఏవైతే చేస్తారో వాళ్ళకి ప్రైజెస్ ఇస్తాము. 2047 వికసిత భారత్ లక్ష్యాన్ని దృష్టిలో పెట్టుకుని పిల్లల్లో బాధ్యత భావాన్ని పెంచుతున్నాం. అలాగే బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మి వేయకూడదనే అలవాటు కూడా పిల్లల్లో పెంచుతున్నాం. మన పరిసరాలను మనమే కలుషితం చేయకూడదనే ఆలోచన ప్రతి ఒక్కరిలో రావాలి. ఎందుకంటే నేటి పిల్లలే రేపటి పౌరులు. ఈ రోజు వాళ్ళు నేర్చుకున్న చిన్న మంచి అలవాట్లే రేపు వారి జీవితంలో భాగమవుతుంది. మన దేశం 2047 నాటికి వికసిత భారత్ గా ఎదగాలంటే ఈ మార్పు మన పాఠశాల నుంచి మొదలవ్వాలి. స్వచ్ఛ భారత్ మన బాధ్యత, స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం, 2047 వికసిత భారత్ మన స్వప్నం. ఈ స్వప్నంలో మా 1400 మంది పిల్లలు చిన్న చిన్న అడుగులు కూడా ఒక భాగమే. ధన్యవాదాలు.
0: ఊరుని చూసి దేశాన్ని చూడమనే విధంగా స్వచ్ఛ భారత్ అభియాన్ దేశంలోని ప్రతి గ్రామాన్ని, నగరాన్ని పరిశుభ్రతతో మెరిసేలా చేసి మన పర్యాటక రంగానికి ఊతమిస్తుంది.

0: బ్యాంక్ స్వచ్ఛభారత్ను ప్రశంసించింది. ప్రభుత్వ సంకల్పానికి ప్రజల భాగస్వామ్యం తోడైనప్పుడు ఇలా అద్భుతమైన విజయాలు సాధించవచ్చని ఈ ప్రత్యక్ష ఉదాహరణలు రుజువు చేస్తున్నాయి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర సంకల్పంతో పారిశుద్ధ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చి 19 రకాల సింగిల్ యూజ్ ప్లాస్టిక్ వస్తువుల తయారీ, విక్రయం, వాడకాన్ని పూర్తిగా నిషేధించడంతో పాటు వ్యర్థాలతో పేరుకుపోయిన కొండల్ని కరిగించి హరిత వనాలుగా మార్చడం విశేషం. ఇంటింటి వ్యర్థాల సేకరణ, ప్రజా భాగస్వామ్యం ద్వారా గ్రామీణ పారిశుద్ధ్య విభాగంలో ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ప్రథమ స్థానాన్ని కైవసం చేసుకుంది. రాష్ట్ర సచివాలయాన్ని సింగిల్ యూజ్ ప్లాస్టిక్ రహిత జోన్గా మార్చినందుకు స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ స్కాచ్ గోల్డ్ అవార్డును సొంతం చేసుకుంది. స్వచ్ఛ భారత్ పక్షోత్సవాల్లో భాగంగా నిర్వహించబడుతున్న స్వచ్ఛతా హీ సేవ, ఏక్ పేడ్ మాకే నామ్ కార్యక్రమాలను కోట్లాది మంది భారతీయులు తమ సొంత బాధ్యతగా భావించి ముందుకు నడిపిస్తున్న తీరు అనన్య సామాన్యం. స్వచ్ఛ భారత్ విజయం కేవలం భారతదేశానికే పరిమితం కాలేదు. ఆఫ్రికా, ఆసియాలోని పారిశుద్ధ్య లోపాలతో బాధపడుతున్న అనేక అభివృద్ధి చెందుతున్న దేశాలకు ఇదొక దిక్సూచిగా మారింది. ప్రపంచ వేదికపై స్వచ్ఛ భారత్ సాధించిన ఈ విజయం ప్రతి భారతీయుడు గర్వించదగ్గ ఒక సరికొత్త చరిత్ర. ఇలా ఒక్కొక్కరుగా మొదలైన ఈ పారిశుద్ధ్య ప్రయాణం కోట్లాదిగా మారి నేడు స్వచ్ఛ భారత విజయ కేతనాన్ని ఎగురువేస్తోంది. ఇది ఈనాటి వికసిత్ భారత్.
1: స్వచ్ఛ భారత విజయ కేతనం పరిచయాలతో కూర్చిన ప్రత్యేక కార్యక్రమం విన్నారు. అతిథులు విజయనగరం జిల్లా మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ శ్రీ జీవి చిట్టిరాజు గారు, విశాఖపట్నం తోటగరువు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల స్కూల్ అసిస్టెంట్ శ్రీమతి ఎం అనురాధ గారు, కార్యక్రమ నిర్వహణ శ్రీమతి బిఎన్ పద్మిని. ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్ర సమర్పణ.
2: ఈ కార్యక్రమం ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సౌజన్యంతో ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి వెలువడింది. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం సమయం 8:00. ఇప్పుడు వార్తల ముఖ్యాంశాలు వింటారు.
3: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయం సమయం 8:00. అభిరుచి శ్రోతల ఉత్తరాల ద్వారా ఇష్టమైన పాటలు కోరే కార్యక్రమం అభిరుచి. ఈ కార్యక్రమానికి శ్రోతలందరికీ స్వాగతం చెప్తుంది నిజామాబాద్ ఎఫ్ఎం. కార్యక్రమంలో మొదటగా వినబోయే పాట అభినందన చిత్రంలోనేది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు రాజన్న సిరిసిల్ల జిల్లా బోయినపల్లి మండలం విలాసాగర్ గ్రామం నుండి గంగాధర శ్రీనివాస్, లక్ష్మీ ప్రసన్న, మనస్విని, మహిత, చంద్రయ్య, మల్లవ్వ, నరేష్, లావణ్య, మహస్విన్, రేవంత్, వరలక్ష్మి, సంతోష్, దివ్య, శ్రీధన్య, వీరశ్రీ, విక్రమాదిత్య వీరందరి కోసం

0: కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం. అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
1: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
0: ఆపోజిట్ జేజే రెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
1: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
0: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
1: 9848118027. డాక్టర్ సీను నాయక్,
0: ఎత్తు, వంకర పళ్ళు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
1: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 7799090505.
2: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
0: డాక్టర్ వినోద్ పవార్, కపిల హోటల్ పక్కన, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
2: సెల్ 9440004837.
3: అబ్బా, పంటి నొప్పి.
2: దంత సమస్యలకు డెంటల్ సర్జన్ డాక్టర్ రాజశేఖర్ జమాల్పూర్ ఉండగా ఏలా ఆ బాధ.
0: తెలంగాణ డెంటల్ హాస్పిటల్,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
0: సెల్ 9912317190.

0: భూమనా, ఇలా రేడియోలో ఒక బిజినెస్ యాడ్ విన్నా. మరి నేను గిట్లా చిన్న యాడ్ ఇద్దాం అనుకుంటున్నా. మరి గా యాడ్ ఎట్లా ఇయ్యాలనో జర చెప్తావా
1: అన్నా? నువ్వేం ఫికర్ చేయకు. మై హూనా, నీ వాయిస్తో మీ వ్యాపారము, షాప్ పేరు, గల్లీ, నీ ఫోన్ నెంబర్తో ఒక వాయిస్ రికార్డ్ పంపు చాలు. ఇక మన రేడియోలో ఎలా ప్రసారం చేయాలో గావిసలే ఆ సంగతులన్నీ చెప్తారు.
0: మరి మన చిన్న బిజినెస్ కదా, యాడ్ తీసుకుంటారంటావా?
2: మరేం పర్వాలేదు, బిజినెస్ చిన్నదైనా పెద్దదైనా యాడ్ బుక్ చేసుకోవడం సులభమే. నేడే కాల్ చేయండి. మా ఫోన్ నెంబర్ 9490407880.

అభిరుచి కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట కిల్లర్ చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ న్యూ ఎన్జిఓస్ కాలనీ నుండి నాగనాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, సవిత, లావణ్య, శ్రీనిధి, శ్రీహిత, ఋషికేష్, అక్షయ్, వీరందరి కోసం ఈ పాట.

ప్రభాత లహరి ప్రతిరోజు ఉదయం 7:15 మీ ఆకాశవాణి నిజామాబాద్ FM 103.2 MHz పై వినండి, ఆనందించండి.

హృదయ రాగాలు వాట్సాప్ ద్వారా మీరు కోరుకునే సినీ గీతాల కార్యక్రమం ప్రతిరోజు ఉదయం 9 గంటల నుండి 10 గంటల వరకు. మీరు వాట్సాప్ చేయాల్సిన మా ఫోన్ నంబర్ 8462-45066. ట్యూన్ చేయండి FM 103.2 మెగాహెర్ట్జ్ ఆకాశవాణి నిజామాబాద్.

0: ఆకాశవాణి నిజామాబాద్ ఎఫ్ఎం 103.2లో మీ బిజినెస్ ని ప్రమోట్ చేసుకోవడానికి నేడే కాల్ చేయండి. మా ఫోన్ నంబర్ 9490404780. ఫోన్ నంబర్ మరోసారి 9490407880.
1: శ్రోతలు, మీరు వింటున్నారు అభిరుచి కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట ఆదిత్య 369 చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు వరంగల్ కాశీబుగ్గ నుండి దాసిరామ చంద్రం, సుమతి నాగరాజు, శ్రీకళ, భువిక, శివకృష్ణ, దీప్తి, హన్సిని, సుహాస్ కృష్ణ, వల్లాల భిక్షపతి, సంధ్యారాణి, వర్షిణి, హిమశ్రీ వీరందరి కోసం ఈ పాట.

మీరు వింటున్నారు 103.2 MHz పై అభిరుచి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బొంబాయి చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ జిల్లా జక్రాన్పల్లి మండలం పడకల్ గ్రామం నుండి గంగాధర్, చంద్రకాంత్, కోటేశ్వర్, పద్మ, ప్రమీల, అనన్య, సుదీప్త, అనుష్య, లత వీరందరి కోసం ఈ పాట.

అభిరుచి కార్యక్రమంలో చివరిగా వినబోయే పాట ఆరాధన చిత్రంలోనిది. ఈ పాటను కోరుతున్న శ్రోతలు కూచన శ్రీహరి, జ్యోతి, రాజ్కమల్, స్నిగ్ధ, వినోద్ కుమార్, గ్రీష్మ, రామ్నందన్, రిధీమ, వీరంతా శ్రీనగర్ కాలనీ వినాయక్ నగర్ నిజామాబాద్ నుంచి కోరుతున్నారు.

ఇంతటితో అభిరుచి కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 8:30. ఇప్పుడు మీరు వింటారు జానపద సంగీత కార్యక్రమం.

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.
3: పిత్తాశయంలో రాళ్లు, అపెండిక్స్ ఫైల్స్, ఫిస్టుల, లాప్రోస్కోపిక్ సర్జరీ అండ్ లేజర్ ట్రీట్మెంట్ కి సంప్రదించండి
2: డాక్టర్ రమేష్, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్, అక్షర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, బైన్సా. సెల్ 7036706785.
0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026లో భాగంగా డ్రాఫ్ట్స్ ఓటర్ల జాబితాలో మీ పేరు ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ జాబితాలో మీ పేరు లేకపోతే కొత్తగా ఓటరు నమోదు చేసిన దానికి ఫామ్ 6తో పాటు డిక్లరేషన్ ఫామ్, అభ్యంతరాలకు ఫామ్ 7, సవరణలకు ఫామ్ 8 ద్వారా ఆగస్టు 15 నుంచి అక్టోబర్ 7 లోపు ఆన్లైన్ లో voters.eci.gov.in వెబ్సైట్ ద్వారా లేదా ఆఫ్లైన్ లో ఏఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బిఎల్ఓ కు మీరు దరఖాస్తు చేసుకోవాలి. వివరాలకు టోల్ ఫ్రీ నెంబర్ 1950 కు కాల్ చేయండి. చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: అన్ని రకాల చర్మ సంబంధిత సమస్యల కోసం సంప్రదించండి
2: డాక్టర్ శ్యామ్ సుందర్ స్కిన్ క్లినిక్,
1: ఆపోజిట్ జేజేరెడ్డి హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
2: ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల వరకు.
1: అపాయింట్మెంట్ కోసం కాల్ చేయండి
2: 9848118027.

మంజయక్కి కేక పెడితే కంచె మేకలు చుట్టూ జారి నీ అల్లరికి ఆలేగ దూడ పొలలకొచ్చి ఒదిగిపోతాయి వాలి

లక్ష్మమ్మ కోడి కూతకు ముందే లేతి పేడ నీళ్లు కలిపి చల్లి ముచ్చటలికే ముక్కులేసి

మెంతామధురవే లచ్చుమమ్మ, మీ కంట మెంతామధురవే లచ్చుమమ్మ. ఆకుదంపి అలముదంపి.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట అప్పు చేసి పప్పుకూడు చిత్రంలోనిది.

103.2 MHz పై మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బందిపోటు చిత్రంలోనిది.

శ్రోతలు, మీరు వింటున్నారు మధుర గీతాల కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాత వినబోయే పాట బంగారు బొమ్మలు చిత్రంలోనిది.

சப்தம். ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నీలంలో సమయం 11 గంటలు కావస్తుంది. మరొక దీక్షణాల్లో హిందీలో వార్తలు, అనంతరం ఆంగ్లంలో వార్తలు ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి.

0: In a social media post, the commission also said that the order related to SIR in Bihar was issued with the unanimous approval of the commission on 24th of June last year. President Draupadi Murmu has appointed Chief Justices of three High Courts as judges of the Supreme Court of India. In a social media post, Law and Justice Minister Arjun Ram Meghwal informed that the President appointed Chief Justice of Gujarat High Court, Justice Sunita Agarwal, Chief Justice of Delhi High Court, Justice Devendra Kumar Upadhyay, and Chief Justice of Telangana High Court, Justice Aparesh Kumar Singh, as judges of the Supreme Court. And that is the end of this news bulletin.
1: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. ఇప్పుడు సమయం 11:10 దాటి 10 సెకండ్లు. ఇంతటితో ఈనాటి ఆకాశవాణి నిజామాబాద్ కేంద్ర ప్రసార కార్యక్రమాలు సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:50 103.2 MHz మరియు న్యూస్ ఆన్ ఎయిర్ మొబైల్ యాప్పై మా ప్రభాత ప్రసారంలో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు మీ నుండి సెలవు తీసుకుంటూ నమస్కారం. జై హింద్.